ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్జ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 అశ్విని మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీ శుక్రవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. ఈ సమయాన చరిత్ర పుటల్లో ఈరోజు విశిష్టత గురించి తెలుసుకుందాం.

చరిత్ర పుటల్లో ఈరోజు విషయానికి వస్తే అక్టోబర్ 9వ తేదీకి చరిత్ర పుటల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. జాతీయ అంతర్జాతీయంగా ఈ రోజున జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, ప్రముఖుల జననాలు మరియు మరణాల వివరాల గురించి తెలుసుకుందాం. ప్రముఖుల జననాల విషయానికి వస్తే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్ పాప్ సంగీత బృందం ది బీటిల్స్ సభ్యుడు జాన్ లెన్నాన్ 1940 అక్టోబర్ 9న జన్మించారు. కాబట్టి జాన్ లెన్నాన్ జయంతి నేడు. అలాగే భారతదేశానికి చెందిన ప్రముఖ సరోద్ వాయిద్య విద్వాంసుడు అమ్జాద్ అలీఖాన్ 1945 అక్టోబర్ 9న జన్మించారు. ఇంకా ప్రముఖ దక్షిణ భారత సినీ నేపథ్య గాయని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సోదరి అయినటువంటి ఎస్పి శైలజ గారు అక్టోబర్ 9, 1962 జన్మించారు. ఇంకా టాలీవుడ్ ప్రముఖ కమర్షియల్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ 1974 అక్టోబర్ 9నే జన్మించారు.

ఇంకా ప్రముఖుల మరణాల విషయానికొస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అర్జెంటీనా మార్కిస్ట్ విప్లవకారుడు, గెరిల్లా నాయకుడు బొలీవియాలో 1967 అక్టోబర్ 9 మరణించారు. ఇంకా బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకుడు మరియు ప్రముఖ సామాజిక సంస్కర్త అయిన కాన్శీరామ్ 2006 అక్టోబర్ 9 మరణించారు. తెలుగు చలనచిత్ర నటుడు, రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీహరి గారు ఇదే రోజున అంటే 2013 అక్టోబర్ 9 కన్నుమూశారు. భారతీయ ప్రముఖ హిందీ చిత్రాల సంగీత దర్శకుడు మరియు వికలాంగ ప్రతిభావంతుడైన రవీంద్ర జైన్ 2015 అక్టోబర్ 9 మరణించారు. భారత పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ చైర్మన్, పద్మ విభూషణ్ గ్రహీత అయిన రతన్ టాటా గారు 2024 అక్టోబర్ 9 కన్నుమూశారు.

అక్టోబర్ 9న ముఖ్యమైన దినోత్సవాల విషయానికి వస్తే, ప్రపంచ తపాలా దినోత్సవం 1874 అక్టోబర్ 9న స్విట్జర్లాండ్లోని బెన్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అంటే యూపీయు స్థాపించబడిన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ దేశాలు తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటాయి. జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవం భారతదేశంలో ఈ రోజును టెరిటోరియల్ ఆర్మీ డేగా కూడా నిర్వహిస్తారు.

చారిత్రక సంఘటనల విషయానికొస్తే దాదాపు 70 ఏళ్ల బ్రిటిష్ పాలన నుండి ఉగాండా దేశానికి పూర్తి స్వాతంత్రం 1962 అక్టోబర్ 9 సిద్ధించింది. ఉత్తర కొరియా తన మొట్టమొదటి భూగర్భ అణు పరీక్షను విజయవంతంగా 2006 అక్టోబర్ 9 నిర్వహించినట్లు ప్రకటించింది. పాకిస్తాన్లో బాలికల విద్యా హక్కుల కోసం పోరాడుతున్న యువతి మలాలా యూసుఫ్ జాయ్పై తాలిబన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆమె కోలుకుని ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలైన నోబెల్ శాంతి బహుమతి విజేతగా నిలిచింది 2012 అక్టోబర్ 9.

మీరిప్పటి వరకు చరిత్ర పుటల్లో ఈరోజు విశిష్టత గురించి తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు. ఈ సమయాన దేశభక్తి గీతం విందాం.

మీరిప్పటి వరకు దేశభక్తి గీతం విన్నారు. మరి కాసేపట్లో ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఈనాటి అర్చనా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం రఫీక్ ఉమ్రి గారి సూక్తి సుధ.
1: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, ప్రళయ దినానికి చక్రవర్తి అయిన అల్లాహ్ నామాన ప్రారంభిస్తున్నాను. సోదర సోదరీమణులారా, ఈరోజు నేను మీతో మహాప్రవక్త కారుణ్యమూర్తి అయిన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కొన్ని బోధనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాటిలో కొన్ని బోధనలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మొట్టమొదటిది, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలలో కూలివాణి చెమట ఆరకముందే అతని కూలి చెల్లించండి, కార్మికుడిని నియమించి అతనితో పని చేయించుకొని అతని శ్రమకు వేతనమివ్వకుండా ఎగవేసే వ్యక్తికి వ్యతిరేకంగా రేపు ప్రళయ దినాన దైవ న్యాయస్థానంలో వాదించబడుతుంది. అదేవిధంగా తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ముఖద్వారం. అదేవిధంగా నీవు నీ కోసం ఏది కోరుకుంటావో అదే ఇతరుల కోసం కోరుకో. లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం మహాపాపం. భూవాసులపై మీరు దయచూపితే అల్లాహ్ ఆకాశం నుంచి మీపై కారుణ్య వర్షం కురిపిస్తాడు. పరాయి స్త్రీపై నీ చూపు ఆనకముందే నీ దృష్టిని మరల్చుకో. మీలో ఎవరైతే తన భార్య పట్ల ఉత్తమంగా ప్రవర్తిస్తాడో అతడే అత్యుత్తమమైన వ్యక్తిగా పరిగణించబడుతుంది. మద్యం సేవించకండి, అది సమస్త చెడులకు మూలం. పారే నది ఒడ్డున కూర్చున్నా సరే నీటిని వృధా చేయకండి. న్యాయం పలకండి, వ్యవహారం మీ బంధువులదైనా సరే మీరు న్యాయం పలకండి. మరి కొంత సమయంలో ప్రళయం వస్తున్నా సరే నీ చేతిలో మొక్క ఉంటే దాన్ని నాటేయండి. పూర్తి మానవాళి ఒకే తల్లి తండ్రి సంతానం, మనందరి దేవుడు ఒక్కడే. సోదరులారా, ఈ బోధనలు మనకు వినటానికి చాలా బాగున్నాయి. మరియు అదేవిధంగా

0: ఈ బోధనలు అనేవి మనం చాలా సార్లు వింటూనే ఉంటాం, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయాలను బోధించారు. కాబట్టి మన యొక్క సమాజాన్ని స్వస్థత సమాజంగా మనం ఏర్పరచుకోవాలి అనుకుంటున్నామంటే మనందరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలను అవలంబించాలి, దానిపై మనం అమలు చేయాలి. అప్పుడే మన యొక్క సమాజం స్వస్థతమైనటువంటి సమాజంగా ఏర్పరచుకోవచ్చు. చివరిలో అల్లాహ్తో దువా ఏమనగా, అల్లాహ్ మనందరికీ నిజమైనటువంటి సద్బుద్ధిని, ఇస్లాం యొక్క జ్ఞానాన్ని, మరియు ఇస్లాం యొక్క జ్ఞానాన్ని పొందిన తర్వాత దానిపై అమలు చేసే అల్లాహ్ మనందరికీ సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహ్.
1: మీరిప్పటి వరకు రఫీక్ ఉమ్రీ గారి సూక్తి సుధ విన్నారు.

జొన్న పంట పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు పడి వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటే గింజబూజు తెగులు లేదా బంకకారు తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది. వీటి నివారణకు ప్రోపికోనజోల్ మందును 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పైరు పూత దశలో మరియు గింజ ఏర్పడే దశలో 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. జూన్ నెలలో విత్తిన సజ్జ పంట కోత దశలో ఉంటుంది. గింజ గట్టిపడినప్పుడు కంకులను కోసి బాగా ఎండబెట్టి గింజలను నిల్వ చేసుకోవాలి. ఆలస్యంగా విత్తిన పంటల్లో తేనెబంక తెగులు ఆశించవచ్చు. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 50% WP 2.5 గ్రాముల మందును లీటర్ నీటిలో కలిపి పైరు పూత దశ నుంచి 1 వారం రోజుల వ్యవధిలో 3 దఫాలుగా పిచికారీ చేసుకోవచ్చు. ఈ సమయంలో రాగి పంటలో అగ్గి తెగులు ఆశించవచ్చు. మొక్క ఆకులపై లేదా కణుపులపై వెన్నుపై అగ్గి తెగులు ఆశించిన మచ్చలు కనిపించవచ్చు. దీని నివారణకు లీటర్ నీటికి 0.6 గ్రాములు ట్రై సైక్లోజోల్ 75% WP లేదా 1 గ్రాం కార్బెండిజం మందును లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. కొర్ర పంటలో ఆకుమచ్చ తెగులు ఆశించవచ్చు. దీని నివారణకు 0.6 గ్రాములు ట్రై సైక్లోజోల్ లేదా 1 గ్రాం కార్బెండిజం 75% WP మందును లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఖరీఫ్ లో సకాలంలో వర్షాలు లేనప్పుడు కొర్ర పంటను ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసుకోవచ్చు. తక్కువ కాలపరిమితి గల సూర్యనంది మరియు గరుడ వంటి రకాలను ప్రత్యామ్నాయ పంటగా లేదా అంతర పంటలుగా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. వేరుశనగ పంటలో నీటి తడులు పంట లక్షణాలు మరియు నేల స్వభావాన్ని బట్టి ఇవ్వాలి. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో బెట్ట ప్రభావానికి పంట దెబ్బతినకుండా 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. జింకు లోపించిన పైరు ఆకులు చిన్నవిగా ఉండి గుబురుగా ఉంటాయి. ఆకు ఈ నెల మధ్య భాగం పసుపు రంగులోకి మారవచ్చు. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 400 గ్రాముల జింకు సల్ఫేటు 200 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేయాలి. నల్లరేగడి నేలల్లో అధిక తేమ ఉన్నప్పుడు లేత ఆకులు పసుపు పచ్చగా మారి తర్వాత తెలుపు రంగుకు మారుతాయి. దీని నివారణకు ఎకరానికి 1 కిలో అన్నపేది మరియు 200 గ్రాముల నిమ్మ ఉప్పును కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి

వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. వేరుశనగలో బోరాన్ లోపమును సవరించడానికి విత్తేటప్పుడు ఎకరానికి 2 కిలోల బోరాక్స్ ను వేసుకోవాలి. పైరు 40 మరియు 60 రోజులకు సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని 500 గ్రాములు 200 లీటర్ల

త్వరగా వచ్చే మరియు ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులు నివారణకు మాంకోజెబ్ 400 గ్రాములు మరియు కార్బెండిజం 200 గ్రాములు లేదా క్లోరోధలోనిల్ 400 గ్రాములు లేదా హెక్సాకొనజోల్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణకు గాను 100 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రేట్ 17.8 SL అలాగే 1 లీటరు వేప నూనె 1 కిలో సబ్బు పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి పైరు విత్తిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చే పురుగులు నివారణ ద్వారా మొవ్వుకుళ్ళు వైరస్ మరియు కాండంకుళ్ళు వైరస్ తెగుళ్లను నివారించవచ్చు. పొగాకు లద్ది పురుగు ఉధృతిని గమనించడానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. వీటి నివారణకు గాను నొవాల్యూరాన్ 200 మిల్లీలీటర్లు లేదా రైనాక్సిఫైర్ 50 మిల్లీలీటర్లు లేదా ఫ్లూ బెండమైట్ 40 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పొద్దుతిరుగుడు పంట విషయానికి వస్తే ఖరీఫ్ లో విత్తిన పంట శాఖియ దశలో ఉంటుంది. ఈ పంట 30 రోజులప్పుడు నత్రజనిని యూరియా రూపంలో ఎకరానికి 13 కిలోల చొప్పున పైపాటుగా వేసుకోవాలి. పూత ప్రారంభ దశలో లేదా మొగ్గ దశలో ఒకసారి నీటి తడులు అందించాల్సి ఉంటుంది. పంట 50 రోజులప్పుడు నత్రజని ఎరువును యూరియా రూపంలో మరో 13 కిలోలు వేసుకోవాలి. పైరు పూత దశలో బోరాక్స్ పొడిని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఆకర్షక పత్రాలు విచ్చుకునే దశలో పిచికారీ కనుక చేసినట్లయితే గింజ బాగా కడుతుంది. పైరుపై శనగపచ్చ పురుగు ఉధృతి గమనించినట్లయితే క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోడి కార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా పొద్దుతిరుగుడులో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు గనక గమనించినట్లయితే క్వింటాల్ ఇప్రోడియోన్ 25% అలాగే కార్బెండిజం 25% లేదా సాఫ్ అంటే కార్బెండిజం 12%, మాంకోజెబ్ 63%, 2 గ్రాములు లేదా ప్రాపికొనజోల్ 25% ఈసీ 1 మిల్లీలీటరు లేదా టాస్పా డేఫెన్ కొనజోల్ 25% అలాగే ప్రాపికొనజోల్ 25% 0.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆముదం పంట విషయానికి వస్తే జూన్ మరియు జూలై మాసంలో వేసిన ఆముదం పంట ప్రస్తుతం 60 నుంచి 90 రోజులు అంటే కంకి ఏర్పడే దశ. ఈ దశలో నేలలో తగినంత తడి ఉన్నప్పుడు ఎకరానికి 6 కిలోల నత్రజని అంటే 13 కిలోల యూరియా ఎకరానికి పైపాటుగా వేసుకోవాలి. ఆగస్టు 1వ వారంలో వేసిన ఆముదపు పంటకు 30 రోజుల దశలో ఉన్నప్పుడు ఎకరానికి 6 కిలోల నత్రజని అంటే 13 కిలోల యూరియా పైపాటుగా వేసుకోవాలి. జూలై 1వ వారంలో వర్షాధారం క్రింద గనక సాగు చేసిన ఆముదం పంటలో బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు బిందు సేద్యం ద్వారా 20 మిల్లీమీటర్లు 1 నుండి 2 నీటి తడులు గనక ఇచ్చినట్లయితే దిగుబడులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎల్నినో పరిస్థితులను అధిగమించే విధంగా వాతావరణ సూచనలను అనుసరిస్తూ పంటల సాగు యాజమాన్యంలో మార్పులు చేసుకోవాలి. వర్షాధారిత మెట్ట సాగులో ఉన్న ఆముదమ పంటకు నీటి సదుపాయం ఉన్న చోట రక్షిత నీటి తడులిచ్చి ఆదుకోవాలి. పొటాషియం నైట్రేటు 5 గ్రాములు లీటర్ నీటికి లేదా 3 19 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ గనక చేసినట్లయితే పంటను బెట్ట పరిస్థితి నుంచి 15 నుంచి 20 రోజుల వరకు కాపాడుకోవచ్చు. ఆముదము పంటలు ఈ కాలంలో దాసరి లేదా నామాల పురుగు మరియు పొగాకు లద్దె పురుగులు ఆముదపు పంటను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ పురుగులు ఆశించినట్లయితే వీటి నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా నొవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూ బెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పైరు మొదటి లేదా 2వ కంకి పూత లేదా కాయ ఏర్పడే సమయంలో వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పుడు ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు లేదా తుఫాన్ వల్ల ఎడతెరిపి లేకుండా 5 నుంచి 6 రోజులుగా వర్షాలు పడుతున్నప్పుడు బూజు తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు గెలలపైన లేదా కొన్ని కాయలపైన దూది పింజ లాంటి బూడిద లేదా గోధుమ వర్ణపు శిలీంద్రము పెరిగి తర్వాత కంకిలోని అన్ని కాయలకు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన కాయలు మెత్తబడి కుళ్ళి రాలిపోతాయి. కాబట్టి ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు లేదా తుఫాన్ సూచనలు తెలిసిన వెంటనే వర్షానికి కనీసం 6 నుంచి 8 గంటల ముందు ఒకసారి మరియు వర్షాలు తగ్గిన తర్వాత 6 నుంచి 8 గంటల లోపు ఇంకోసారి లీటర్ నీటికి 1 గ్రాం కార్బెండిజం లేదా 1 గ్రాం థయోఫెనేట్ మిథైల్ లేదా

ప్రాపికనజోల్ 2 మిల్లీలీటర్లు కలిపి అన్ని భాగాలు తడిచేలా పిచికారీ చేసుకోవాలి. పచ్చదీపపు పురుగులు లేదా పచ్చదోమ ఆశించినప్పుడు క్లోథయోనిడిన్ 0.1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆగస్టు మాసంలో వేసిన పంటలో వరుసల మధ్య తేమ సంరక్షణ సాళ్లు తీసుకోవాలి. తద్వారా వర్షపు నీరు నేలలోకి ఇంకి 10 నుంచి 15 రోజుల పాటు బెట్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది. మీరు ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు.

ఈనాటి పొలం కబుర్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 6:44 దాటి 40 సెకండ్లు. మరి కాసేపట్లో 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతి విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్ది, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిన్న ప్రారంభించారు. అనంతరం ఫ్లైఓవర్పై ప్రయాణించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆర్ఓబి నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన మంత్రి మిగిలిన పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి దసరా నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: జిల్లాని సర్వసుందరంగా తయారు చేయాలి, జిల్లాకి పెట్టుబడులు తేవాలి, జిల్లాలో సమస్యలు లేకుండా చేయాలి, ఈ ఒక్క ఆలోచనతోనే, ఈ తపతలతోనే మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. మేము మరింత ఉత్సాహంగా, మరింత బలంగా మేము పనిచేయాలంటే మీ తాలూకు సహకారం మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మళ్ళీ మళ్ళీ సభాముఖంగా కోరుకుంటున్నాం. దేశ విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి తెలుగు వారి కీర్తిని, ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపిస్తూ వాళ్ళందరూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి.
0: వస్తుసేవల పన్ను, జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన నిన్న పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ పన్నుల ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35% ఉందని, ఈ ఆదాయం తగ్గితే సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని అన్నారు. పన్నులు చెల్లించేవారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించాలని, పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులో స్పష్టత, ఏకరూపత కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేకంగా ప్రశంసించింది.

0: ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అభినందించారు. జీఎస్టీ పరిపాలన, పన్నుల ఎగవేత గుర్తింపు, ఆదాయ వనరుల పెంపులో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరును కౌన్సిల్ ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించవచ్చని జీఎస్టీ కౌన్సిల్ సూచించింది. 2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ను భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: కొట్టుగుడిపాడు కన్సన్పండి గ్రామాల్లో పట్టాదార పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అనాదిగా రెవెన్యూ సమస్యలతో సతమతం అవుతున్న పేదవాళ్ళకి ఎంతో మంది ఉపశమనం కలిగే విధంగా ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం చాలా త్వరితగతిన జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎటువంటి అన్యాయం జరిగినా కూడా దాన్ని పరిశీలించి రెక్టిఫై చేయడానికి రెవెన్యూ శాఖ ప్రభుత్వం సిద్ధంగా కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని జరుగుమల్లి మండలం నర్సింగోలులో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. తరువాత పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ
3: సబ్స్టేషన్స్ అన్ని కూడా వేగంగా పూర్తి చేసి ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం. మన పవర్ జనరేషన్ ఒక ఎత్తే జనరేట్ అయిన పవర్ ని గ్రామాల్లో ప్రజలకు గాని వ్యవసాయానికి గాని దాంతో పాటు పరిశ్రమలకు గాని ప్రజలకు గాని సక్రమంగా 24 గంటలు అందించడమే జయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 4 సబ్స్టేషన్స్ మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6,000 కోట్ల రూపాయలు ట్రాన్స్కో సబ్స్టేషన్స్ కట్టడానికి ఖర్చు పెడుతున్నాం.
0: హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. విలువిద్య వంటి క్రీడలతో యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్, పోర్ట్, లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్దిపై ఇరువురు మంత్రులు చర్చించారు. మారిటైమ్ రంగంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఉత్తమ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సంక్షేమం, అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పరుచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలియజేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో

0: రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్ 9 స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అమరావతి విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य नवदिल्ल्यां महिला बाल विकास विभागीय शिखर सम्मेलनस्य समापन सत्रे सहभागं करिष्यति. ह्यः आरब्धे अस्मिन् द्विदिवसीय सम्मेलने सर्वेषां राज्यानां महिला बाल विकास क्षेत्रैः सम्बद्धानां राजनीतिक नेतृणां अधिकारिणां च सहभागिता भवति. प्रधानमन्त्रिणा परिकल्पितानां विभागीय शिखर सम्मेलनानां शिखायाः इदं द्वितीयं सम्मेलनमस्ति. अस्य सम्मेलनस्य उद्देश्यं सहकारी संघव्यवस्थायाः सुदृढीकरणं, राष्ट्रिय प्राथमिकतानां पूर्तये सामूहिक दायित्व भावनायाः प्रवर्धनं तथा केन्द्र राज्ययोः परस्पर सहकारेण कार्य परिणामानां त्वरित साधनमस्ति. सम्मेलने चतुर्षु प्रमुख विषयेषु ध्यानं केन्द्रितमस्ति: पोषणं, प्रारंभिक शिक्षा, बाल संरक्षण तथा महिलानां सुरक्षा सशक्तीकरणं च. वस्तु सेवाकर परिषदा नवदिल्ल्यां संपन्ने स्वकीयस्य 75वें उपवेशने करदातृभ्यः अनुपालन प्रक्रियां सरलीकर्तुं विविधाः उपायाः अनुमोदिताः. एतेषु निर्णयेषु वस्तु सेवाकर व्यवस्थायाः अन्तर्गतं कराधिकारिणां निगडीकरणं, अधिकाराणां निरसनं तथा अभियोजनस्य सीमायाः 1 कोटि रूप्यकेभ्यः 5 कोटि रूप्यकाणि यावत् वर्धनं सम्मिलिताः सन्ति. वित्तमन्त्री निर्मला सीतारमण राष्ट्रिय राजधान्यां नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन्ती एतस्य घोषणाम् अकरोत्. प्रत्येकस्मिन् प्रकरणे दण्डस्य निर्धारणं सः अर्थदण्डः भवतु, कारावासः भवतु उत वा उभयं न्यायालयस्य विवेकाधिकाराय त्यक्ष्यते. वित्तमन्त्री उक्तवती यत् उपवेशने वस्तु सेवाकरस्य मानेषु किमपि परिवर्तनं न कृतं तथा वर्तमानः मूल्यनिर्धारणक्रमः स्थिरः अस्ति. तया सूचितं यत् वस्तु सेवाकर परिषदा सूचनापत्राणां प्रेषणाय कार्यसञ्चालनाय च समान मानकानाम् अनुशंसा कृता अस्ति. संस्कृतवार्तायाः संस्करणमिदम् आकाशवाणीतः प्रसार्यते.
2: अद्यतनाः तिष्ठन्तु, अग्रेसराः भवन्तु.

0: भारतेन विगतेषु कतिपयेषु दिवसेषु आभा अन्ताराष्ट्रिय विमानस्थानकं तथा रियादनगरे स्थितं किंग खालिद अन्ताराष्ट्रिय विमानस्थानकं लक्ष्यीकृत्य जातानां आक्रमणानां निन्दा कृता। एतेषु आक्रमणेषु नागरिकाणां मृत्युः अभवत् तथा अनेक जनाः व्रणिताः जाताः। विदेश मंत्रालयेन एकस्मिन् वक्तव्ये उक्तं यत् नागरिकोपयोगी आधारभूत संरचनां लक्ष्यीकृत्य आक्रमणं सर्वथा अस्वीकृतं वर्तते। रियाद नगरे स्थितेन भारतीय दूतावासेन सऊदी अरब देशे निवसतां भारतीय नागरिकाणां कृते परामर्शः प्रसारितः। वर्तमान स्थितिं दृष्ट्वा भारतीय नागरिकाः सतर्काः भवेयुः, आवश्यकतायां च गृहेषु एव तिष्ठेयुः इति दूतावासेन परामर्शः प्रदत्तः। भारतीय नागरिकाः प्रवर्तमान घटनाभिः सम्बद्धानां दृश्य श्रव्य चित्राणां वार्तानां च सामाजिक माध्यमेषु प्रसारणं पुनः प्रसारणं च न कुर्युः इति दूतावासेन अनुरोधिताः। स्थानीयाधिकारिभिः आधिकारिक माध्यमैः प्रसारितानां निर्देशानां पालनमपि कर्तुं तान् सूचितम्। प्रवासी भारतीय सहायता केन्द्रस्य अहोरात्रम् उपलब्धा दूरभाष सहायता सेवा निःशुल्क दूरभाष संख्यायां 8002741234 इत्यत्र उपलब्धा अस्ति। क्रिकेट क्रीडायां भारतम् अद्य रांची नगरे वेस्ट इंडीज दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఈ సమయాన ఈరోజు మా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా సింహపురి సమాచారం వింటారు, అనంతరం గోదారి స్వరార్చన వింటారు, తదుపరి ది పార్టీ గోవిందరాజు మాధవి గారి కథానిక వింటారు, అనంతరం ఇంట్లో క్రిమికీటకాల నివారణ పద్ధతుల గురించి అనిత గారి ప్రసంగం వింటారు, అనంతరం లలిత గీతాలు వింటారు. 8:35 మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి, ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటారు. 9:30 శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 10:00 ప్రజా సేవతో దేశ సేవ, ఈ భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణ. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. సాయంత్రం 5:00 మా సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి, ఈ కార్యక్రమంలో మహిళలు ఆరోగ్య చిట్కాలు ఈ అంశం గురించి వింటారు, అనంతరం కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం, ఈ కార్యక్రమంలో జీకే స్పెషల్ అలాగే కొన్ని సినీ గీతాలు వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది.

సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు, కథ సముద్రంలో కాకిరెట్ట. ఈ కార్యక్రమ సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో రబీలో వేసుకోవాల్సిన పంటలు, మెళకువల గురించి డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ ఉమాదేవి. అనంతరం కొన్ని పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ వింటారు. రాత్రి 8:00 దార్శనిక భారత్. మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి వనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. రాత్రి 8:15 హలో అభిరుచి. వాట్సప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇప్పటి వరకు ఈ రోజున మేం ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు విన్నారు. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2వ T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. నిన్న ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటున్నారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో సహా పోషకాహారం, ప్రాథమిక విద్య, బాలల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు పంచుకునేందుకు, అమలులో ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములు ఒకచోట చేర్చడంతో పాటు మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన కొత్త విడత జీఎస్టీ సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. నేర విముక్తి, సరళమైన విధానాలపై కౌన్సిల్ సిఫారసులు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వేగవంతమైన నిర్ణయాలు, తక్కువ సమ్మతి ఖర్చులు, ఆటోమేటెడ్ ఆఫీసులు, అలాగే నమ్మకం ఆధారిత పాలనపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. జీఎస్టీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంస్కరణలు అనుగుణంగా ఉన్నాయని మోదీ వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో భారత వాయుసేన 94 వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ వారియర్స్ మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. భారత వాయుసేనలో MiG-21 విమాన సేవలు ముగింపును పురస్కరించుకుని ఒక స్మారక పోస్టల్ స్టాంపును రాష్ట్రపతి విడుదల చేశారు. జీఎస్టీ నిబంధనల్లో పన్ను అధికారులకున్న అరెస్ట్ చేసే అధికారాలు ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా 2 విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థాన నిర్ణయాలకు వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులో ఆలస్యం చేసిన, పొరపాట్లు దొరికిన లేదా చెల్లింపులో పెండింగ్లు ఉన్న పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వస్తు సేవల పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
1: The council recommended removing arrest powers under GST. Council recommended raising the prosecution threshold from 1 crore to 5 crore. So prosecution is not going to happen for anything below 1 crore. Till now that's been the threshold. Now it's taken up to 5 crores.
0: అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ

దేశంలో నౌకా నిర్మాణానికి అనుకూల వాతావరణాన్ని తమ మంత్రిత్వ శాఖ సృష్టిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ షిప్ బిల్డర్స్ అపార విశ్వసనీయతను సంపాదించేందుకు ఇతర దేశాల నుంచి వస్తున్న ఇలాంటి ఆర్డర్స్ నిదర్శనమని సోనోవాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెక్నాలజీ, టెలికాం ఆపరేటర్లు, పరిశ్రమల అధిపతులు, విద్యావేత్తలు, పరిశోధన సంస్థలు హాజరయ్యారు. కమ్యూనికేషన్ సాంకేతికతలు అభివృద్ది చేయడంలో సహకారం పెంపొందించడం, భారత్ 6G ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ గ్లోబల్ ఇండస్ట్రీ వర్గాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ 6G అలయన్స్ 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాల అభివృద్ది, టెక్నాలజీ అమలు, తదుపరి నెట్వర్క్స్ రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ 6G విజన్, స్టాండర్డ్స్, ట్రయల్స్, AI నేటివ్, సస్టైనబుల్ నెట్వర్క్ స్పెక్ట్రమ్, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాంచీలో గర్ ఖటాంగాలో ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీలో వివిధ నూతన సౌకర్యాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. అడ్మిన్ కమ్ స్కూల్ భవనం, బిర్సా ముండా బహుళ ప్రయోజన హాల్, జైపాల్ సింగ్ ముండా స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్స్ట్ జెన్ బ్రీడింగ్ సౌకర్యం వీటిలో ఉన్నాయి. అలాగే 119 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జార్ఖండ్ లో శాస్త్రీయ వ్యవసాయం, మెరుగైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయం, ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యతను మంత్రి చెప్పారు. సాంప్రదాయ విజ్ఞానంతో పాటుగా ప్రస్తుత వ్యవసాయ సవాళ్లు ఎదుర్కొనేందుకు శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలని కోరారు. పరిశోధన సంస్థల నుంచి సరైన సాంకేతికత రైతుల పొలాలకు చేరవేయాలని సూచించారు. కూరగాయలు, తృణధాన్యాలు, పశుపోషణతో కూడిన సమీకృత వ్యవసాయం ప్రోత్సహించాలని తెలిపారు. నిన్న ప్రీ రబి కిసాన్ గోష్ఠి కార్యక్రమంలో రాంచి, కుంటి ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు పాల్గొన్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో నిన్న ప్రారంభమైంది. ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత బలపరుస్తుందని, మహిళా సాధికారిత, పిల్లల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు అమలు నిర్ధారిస్తుందని మంత్రి తెలిపారు. మహిళా సాధికారిత, శిశు అభివృద్ది, పోషకాహారం, భద్రత, సంక్షేమంపై ప్రధాన చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల మహిళా శిశు అభివృద్ది మంత్రులతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని అన్నపూర్ణదేవి వెల్లడించారు. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ గరిష్ట రిటైల్ ధరలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా మందుల ధరలు 70% వరకు తగ్గుతాయని, దీనివల్ల క్యాన్సర్ రోగులకు ఏటా 2500 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలో అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా, ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేస్తే ఆపరేషన్ సమయంలో 4 CRPF సిబ్బంది గాయపడ్డారు. బేజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లార్మడుగు క్యాంప్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగదల్పూర్ నుంచి వినీషియన్ టెక్నీషియన్ బృందం, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఈ పనికి పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా సమీపంలో పేల్చిన ఒక పేలుడు పదార్థం తూట తాలూకు శకలం తగలడంతో 4 సిబ్బంది గాయపడ్డారు. వీరిలో 2కి తీవ్ర గాయాలు కాగా, మరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. 4 సిబ్బందికి ప్రాథమిక చికిత్స అందించాక మెరుగైన చికిత్స కోసం కోంటలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ భౌతికకాయానికి పూణే సమీపంలో ధోంజలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ నానాచివాడీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో రాత్రి 11:30 ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు ముందు నటుడికి పోలీసులు గౌరవవందనం సమర్పించారు. నానా పటేకర్ పార్థివ దేహం పూణె విమానాశ్రయం చేరుకున్నాక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, సునేత్ర పవర్ ఘన నివాళులు అర్పించారు. నానా పటేకర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హిందీ, మరాఠీ

0: సీమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయ పాత్రలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, అరేకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, లక్షద్వీప్, సిక్కింలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. సౌదీ అరేబియాలో రియాద్లో ఉన్న అబా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడిని భారత్ ఖండించింది. ఈ దాడిలో సామాన్యులు మరణించడం, గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2 T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15 కావస్తుంది. ఈ సమయాన శుభోదయం సింహపురి కార్యక్రమం వింటారు.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు. నగరంలోని దర్గామిట్టలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, మూలపేటలోని భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వరి ఆలయంలో గురువారం త్రయోదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందీశ్వరుడికి పలు పూజలు చేశారు. ఈవో ఎన్ శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మూలపేట శివాలయంలో వెండి నందిపై ఆది దంపతులను వైభవంగా ఊరేగించారు. ఈవో శ్రీనివాసులు రెడ్డి దీన్ని పర్యవేక్షించారు. నగర గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన కరపత్రాలను గురువారం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఈవో గిరికృష్ణ విడుదల చేయించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరొక సమాచారం. సోలార్ విద్యుత్పై వినియోగదారులకు అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ ఎస్సీ పి సుధాకర్ పేర్కొన్నారు. గురువారం నెల్లూరులో విద్యుత్ వినియోగదారులకు అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకులు రుణాలు కూడా అందిస్తున్నాయని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈఈలు అల్తాఫ్, శ్రీధర్, డిఈలు అశోక్, ఏఈ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరొక సమాచారం. టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా

జోష్ అంటే జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ వి సుజాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2030 నాటికి దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించి క్షయరహిత సమాజం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. డిఎల్ఏటీఓ ఖాదర్ వలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని కిమ్స్ ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించి ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ప్రతినిధులు మాట్లాడారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శుభోదయం సింహపురి కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు స్థానిక సమాచారం విన్నారు. ఇప్పుడు విందాం గోదావరి తీరాన

0: ఇప్పటి వరకు గోదారి స్వరార్చన విన్నారు. ఇప్పుడు వినండి ది పార్టీ కథానిక. సమర్పణ గోవిందరాజు మాధవి గారు.
1: ఉదయం 6 గంటలకు ప్రశాంతంగా ఫిల్టర్ కాఫీ తాగుతూ పేపర్లో నాకు కావాల్సిన న్యూస్ చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? జీవితంలో సుఖపట్టం అంటే ఇదే మరి అన్నాను అమ్మతో. నాతో పాటు కాఫీ తాగుతున్న నాన్న, ప్రతి ఆడపిల్ల పెళ్లయ్యి పుట్టింటికి వచ్చి తల్లి పెట్టే కాఫీ తాగుతూ అనే మాట ఇదే. ఈ కాలం పిల్లలందరూ ఉద్యోగాలతో అలసిపోవటం, రోజూ ఏదో గబగబా వండుకొని తింటాం, వీకెండ్ వస్తే బయట తిరగటం తినటమే కదా మీరు చేస్తున్న పని. అందుకే మన కోసం అమ్మ ఇంట్లో ప్రేమగా చేస్తున్నవన్నీ రుచిగానే ఉంటాయి నవ్వుతూ అన్నారు. అది సరే, నీకిలా చెప్పటం మర్చిపోయాను. మీ అత్తగారు రాత్రి నీ సెల్కి ఫోన్ చేశారట, నువ్వు నిద్రపోయి ఉంటావని మళ్లీ నాకు చేశారు, నిన్ను ఈరోజు అక్కడికి రమ్మన్నారు అని చెప్పింది. అరే, అంత అర్జెంటు పని ఏం పెట్టుకున్నారో అంటూ అత్తయ్య గారికి ఫోన్ చేశాను. ఆవిడ చెప్పిన మాట వినగానే సంతోషం వేసింది. తప్పక బయలుదేరతాను అని ఫోన్ పెట్టేశాను. అమ్మా, అర్జెంటుగా బయలుదేరాలి, అత్తగారు పార్టీ ఇస్తున్నట్ట వాళ్ళ ఫ్రెండ్స్లకి, రెడీ అవ్వాలి కదా కారు వచ్చే లోపల అన్నాను. అమ్మా నాన్న ఇద్దరూ నవ్వారు. మళ్లీ బయట తిండి చూడు అన్నారు. కారులో కూర్చున్నాక నాలో నేనే అనుకున్నాను, పార్టీ అనేది 2 అక్షరాల మాటే అవ్వచ్చు కాని అది విన్న వెంటనే వచ్చే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఉత్సాహం టు ద పవర్ ఆఫ్ ఎన్ అనొచ్చు నా విషయంలో. అందులోనూ ఆ పార్టీ నా కోసం నన్ను కలవటానికే తన ఫ్రెండ్స్ ని పిలిచారు అని మా అత్తగారు చెప్పాక నాలో ఆనందం ఇంకా ఇంకా పెరిగింది. ఇంతలో డ్రైవర్ దిగండమ్మా అనగానే ఆలోచన తెరల్లోంచి బయటకొచ్చి ఓ అప్పుడే ఇల్లు వచ్చిందా అంటూ కిందకి దిగాను. మధ్యాహ్నం భోజనాలు చేశాక తీరిగ్గా హాల్లో కూర్చున్నాక ఏమోనమ్మా మనం జాగ్రత్తగా అన్ని చూసుకోగలమా అమ్మాయి అన్నారు. అప్పటిదాకా చుట్టాలిళ్లలోని అందరి సాధక బాధకల్ని విశ్లేషిస్తూ మాట్లాడిన మా అత్తగారు. అసలు దేనికి భయపడటం? ఏ మన జీవితాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా దానికి తగ్గట్టుగా సాల్వ్ మనం చేసుకోలేమా? మరో ప్రశ్న అడిగాను. మా అత్తగారు మొహం ఆశ్చర్యంగా పెట్టి చిన్నగా, ఎందుకమ్మా మనకంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి? మన ఇంట్లో మనం పార్టీ పెట్టుకుంటే నువ్వు జాగ్రత్తగా అన్ని చూసుకోగలవా అన్నానంతే అన్నారు. అమ్మో, ఊపిరి పీల్చుకోకుండా ఒక టాపిక్ నుంచి మరో టాపిక్ కి దూసుకుని వెళ్లిపోవటం అది అందరికీ వచ్చే కల కాదు సుమా. ఆ భగవంతుడు మా అత్తగారికి మాత్రం ఇచ్చారు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం చాలా చిన్నగా మర్యాదగా, మీరు చాలా ఫాస్ట్ గా ఒక టాపిక్ నుంచి మరో టాపిక్ కి జంప్ అయిపోతారు అత్తయ్య, నేనింకా మీ చుట్టాల సాధక బాధకల గురించి ఆలోచిస్తున్నాను, మీరు పార్టీ టాపిక్ మొదలెట్టారా అన్నాను. మరీను ఒక టాపిక్ మీదే మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటామా? అందులోనూ అమెరికా నుంచి వచ్చిన నీకు 10 రోజుల్లో అన్ని విశేషాలు చెప్పాలి కదా అంటూ ఆవిడ సంభాషణని ఫాలో అవ్వకపోవటం నాదే తప్పు అన్నట్లుగా నన్ను చూసి ఒక నవ్వు నవ్వారు. ఇంకా చేసేదేమీ లేక చేతులెత్తేసిన కేసు అయింది నాది. ఇంతకీ పార్టీ ఎప్పుడు పెట్టుకుందాం అడిగాను. అయ్యో ఎప్పుడేంటి, రేపే పెట్టేసుకుందాం అన్నారు. టైం చాలదేమో అన్నాను. నేనేమైనా డిన్నర్కా పిలిచాను, రేపు సాయంత్రం 1 గంటన్నర కూర్చోటానికి పిలిచాను, ఒక టీ పార్టీ ఇచ్చేద్దాం, మళ్లీ నీకు టైం లేదు వెళ్లిపోవాలి అంటావు. మీరు అమెరికా నుంచి 2 ఏళ్లైంది వచ్చి, అప్పుడు వాళ్ళందరినీ పిలుద్దాం అనుకుంటే మీరు అన్ని ఊళ్ళు తిరగటంతో గడిచిపోయింది. ఈసారి ముందరే తప్పించుకుని వెళ్లిపోయాడు మీ ఆయన, అందుకే చివరి క్షణం దాకా ఆకుండా ఇప్పుడే పెట్టేసుకుందాం అనుకున్నాను అన్నారు. ఒక చిన్న ప్రశ్నకి అంత పెద్ద జవాబు ఇవ్వగలిగింది మా అత్తగారు ఒక్కరే ఈ ప్రపంచంలో అనుకున్నాను నాలో నేనే. ఇంకా సరే అనక తప్పలేదు నాకు. అలా ఆ రోజు గడిచిపోయింది మాకు. కాని నాకు కొంచెం సమయం పట్టింది ఇంట్లోనే పార్టీ, అందులోనూ వంట నేనే చెయ్యాలి అనే విషయం జీర్ణించుకోవటానికి. ఎంతమంది వస్తారో ఏమేం చెయ్యాలో అనే భయం లోపల లోపల ఉంది నాకు. మర్నాడు పొద్దున్నే కాఫీ తాగుతూ మా అత్తగారిని సాయంకాలం పార్టీకి ఎంతమందిని పిలిచారు, ఏమేం చేసుకోవాలి అని అడిగాను. దానికి అత్తగారి కన్నా మామగారి నుంచి నేను సాయంకాలం మా తమ్ముడింటికి వెళ్లి రావాలి, రాత్రి వచ్చేసరికల్లా లేట్ అవ్వచ్చు అని జవాబు వచ్చింది. అందుకేగా మేము ఈ రోజు పెట్టుకున్నాం, మీకు మా ఫ్రెండ్స్ కి పడదని తెలుసు అన్నారు అత్తయ్య గారు. నిఖిలమ్మా, ఇప్పుడు ఏ వయసు వాళ్లతో నీ పార్టీ తెలుసా? 65 ఏళ్లు పైన పడ్డవాళ్లతో. ఒక్కసారి ఆలోచించుకో పార్టీ గురించి, ముందే చెప్తున్నాను తర్వాత నాది తప్పు కాదు అన్నారు. కొంచెం భయంగా మా అత్తగారి వంక చూశాను. ఏమిటి ఆ మాటలకు అర్థం అన్నట్టు. భలేదానివే, మా వయసు వాళ్లతో పార్టీ చాలా బాగుంటుంది, పెద్ద వంటలేమీ అక్కర్లేదు, మీ మామగారి మాటలనేమీ పట్టించుకోకు, అమెరికాలో ఇంటో పార్టీలకు వంటలన్నీ స్పీడ్గా చేస్తానని చెప్పాడు నా కొడుకు ప్రజ్వల్ అంది. నన్ను దడిపించిన మామగారి వంక మళ్లీ చూశాను. మీ అత్తగారి ఫ్రెండ్స్తో హాయిగా పార్టీలో నీకు నచ్చినట్టు గడిపామని చెప్పు, రేపు నీకు ఒక స్పెషల్ పార్టీ ఇస్తానన్నారు. ఏమి చెప్పాలో తెలియక నవ్వే ఊరుకున్నాను. ఆయన మాటలేమి పట్టించుకోకు, నేను పిలిచింది 8 మందిని అంతే అన్నారు మా అత్తగారు. అలా అయితే అవలీలగా వంట అవగొట్టేస్తానన్నాను, నీ చేతి కింద ఇద్దరిని వంటకి సహాయం చేయటానికి పెడతాను అన్నారు. అమ్మయ్యా

ఇది ఒక సౌకర్యం ఉంది ఇండియాలో అనుకుని సాయంకాలం ఏమేమి చేయాలో ఎలా చేయాలో ప్లాన్ వేసుకున్నాను మదిలోనే. మా అత్తగారు నా అతి ఉత్సాహంకి చాలా ఆనందపడి మళ్లీ తన 8 మంది స్నేహితులకి ఫోన్ చేశారు మర్చిపోకుండా రమ్మని. ప్రజ్వల్ వాట్సాప్ లో అత్తా కోడలు చేయబోయే ఫస్ట్ పార్టీకి ఆల్ ద బెస్ట్ మెసేజ్ చేశాడు. ఇంతలో ఫోన్ మోగింది. టైం చూస్తే అప్పుడే 1:30 అయింది. నేను ఫోన్ ఎత్తి హలో అనగానే అవతల, శంకు, మా అత్తగారి పేరు శంకరి, నా మోకాళ్ల మందు కొంచెం తెప్పించవే, మీ ఇంటి దగ్గర ఉన్న ఆయుర్వేదం మందులు తయారీ చేసావిడా, 1 గంట ముందర చెప్పినా చాలు మీ ఇంటికి తెచ్చిచ్చేస్తానంది, కొంచెం గుర్తు చేయవే అన్నది. మోకాళ్ల మందుట మర్చిపోకుండా తెప్పిస్తారా, ఎవరికో గుర్తు చేయమంటున్నారు ఫోన్ లో ఉన్న ఆంటీ అన్నాను పెద్దగానే వంటింట్లో ఉన్న అత్తయ్య గారికి వినపడాలని. హడావిడి ఎక్కువ, వాడేది లేదు పెట్టేది లేదు, ఇక్కడ మర్చిపోతుంది, దాని చాదస్తాం అదీను, దాని రమ్మను ముందర అన్నారు. సరే అన్నారు అన్న నా మాటకు అవతల, నీవా తల్లి, సారీ మీ అత్తగారు అనుకున్నాను, సాయంత్రం త్వరగా వస్తానని చెప్పు, ఏదన్నా సహాయం కావాలంటే చేస్తాను, చెప్పమ్మా అసలే మీ అత్తగారికి చాదస్తం ఎక్కువ అంటూ ఫోన్ పెట్టింది. మావగారు అప్పుడే గదిలోకొచ్చారు. నన్ను చూసి నవ్వి నవ్వనట్టుగా పెదమిలను ఒక్కసారి కదిల్చారు. అది ఒక వెంగపు నవ్వే. అవును, ఈ ఆంటీ పార్టీ కన్నా ఆవిడ మోకాళ్ల మందు గురించి వస్తున్నారేమో, అదే ఆయన నవ్వుకు అర్థం అని మనసులో అనుకుని ఆ గదిలోంచి వంటింట్లో పనులు చేయటానికి బయటకు వచ్చాను. ఈయన సంగతి పక్కన పెడితే మా అత్తగారు వాళ్ల ఫ్రెండ్స్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చాదస్తులనుకున్నారు. భలే తమాషాగా ఉంది, ఎవరు వీళ్లలో కరెక్ట్ అనేది నాకు సాయంకాలం కాని క్లారిటీ రాదు అనుకున్నాను నాలో నేను నవ్వుకుంటూ. నాకు సహాయం చేయటానికి వచ్చిన అమ్మాయిలు గబగబా అన్ని తరగటాలు పిండ్లు కలపటాలు మొదలెట్టారు. ముందర టిఫిన్లోకి సైడ్ డిషెస్ చేసుకుంటే మిగతావి తర్వాత చేసుకుందాం భోజనాలు అయ్యాక అనుకుని మా పనులు మొదలెట్టేశాం. ఇంతలో మళ్లీ ఇంకోసారి ఫోన్ మోగింది. అత్తయ్య గారు, బహుశా మీ ఫ్రెండ్కి మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయేమో, రాలేరోమో, వంటలో ఒక ఖాతా తగ్గించుకోవచ్చోమో, ఫోన్ ఎత్తటానికి పోతో నవ్వుతూ అన్నాను. నాకు సహాయం చేసే అమ్మాయిలు కూడా నవ్వారు నాతో పాటు. ఇదిగో ఇలాంటి హేళన మాటలు బాగానే ఎక్కిచ్చారు మీ మావగారు, ముందర ఆ ఫోన్ ఎవరిదో చూడు అన్నారు. హలో అన్నాను. నేను మాలతినమ్మా, ఇవాళ మా డ్రైవర్ డుంకీ కొట్టాడు, చూసుకుని తెలిసిన ఆటోవాడు వస్తే వస్తానని చెప్పమ్మా మీ అత్తగారికి అన్నారు. మాలతి ఆంటీ డ్రైవర్ డుంకీ, వంటలో మరో ఖాతా కూడా డౌట్ఫుల్, అత్తయ్యగా నేర్పిస్తున్నట్టుగా అన్నాను. దాని మొహం ఇన్నేళ్లగా చూస్తున్నాను, రావటానికి ఏదో ఒక వంక చెప్తుంది, ఎప్పుడు ఎవరైనా తేవాలి దించాలి, పెద్దదైన కొద్దీ భయపడుతున్నది ఒక్కతి రావాలంటే, ఎవరో ఒకళ్ళు తెస్తారులే, అది త్వరగా అంటే దాని భాషలో రాత్రి 7 అవుతుంది చూడు అన్నారు. అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్ గా నవ్వుకుంటూ నాకు కావలసినట్టుగా హెల్ప్ చేశారు ఆ ఇద్దరు అమ్మాయిలు. చేసినవన్నీ చేసినట్టుగా చక్కగా హాట్ ప్యాక్ లో రెడీ చేసుకున్నాం. మా అతి ఉత్సాహంలో హాల్ అంతా నీట్ గా రెడీ చేశాం పార్టీకి కావలసినట్టుగా. పావు తక్కువ 6 కల్లా పిలిచిన 8 మందిలో 5 వచ్చారు. నాకు పేరు పేరున సుబ్బలక్ష్మి, పద్మ, వరలక్ష్మి, సీత, రాజ్యం అని పరిచయం చేశాను. అందరికీ నమస్కరించాను. మొదట 15 నిమిషాలు నేను నా ఉద్యోగం, వంట పనులు, పిల్లల్ని కనటం లేటు ఎందుకు అనే విషయాలన్నీ మాట్లాడారు. నాకు సహాయం చేసిన అమ్మాయి కూల్ డ్రింక్స్ తెచ్చిపెట్టి ఖాళీ మంచినీళ్ళ గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్ళింది. అమ్మయ్యా, ఆ పిల్ల నాకు మంచి బ్రేక్ ఇచ్చింది అనుకున్నాను. సుబ్బలక్ష్మి ఆంటీ కూల్ డ్రింక్ తీసుకుని తాగబోతుంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది, నా మందు తెచ్చావే సుబ్బు, అడిగింది పద్మ ఆంటీ. నీవు నీ ఆయుర్వేదం మందు గోళ, దాని కూల్ డ్రింక్ తాగని, ఇదిగో ఇక్కడే పెట్టాను తల్లి, తీసుకో, మోకాలంతా రాసుకో, నువ్వు పెద్దదవుతున్నావే పద్దు, చెప్పిందే చెబుతున్నావు, అడిగిందే అడుగుతున్నావు, పార్టీని ఎంజాయ్ చేయవే, ఆ మోకాళ్ల గోళ ఎప్పుడూ ఉండేదే అంటూ మా అత్తగారు కోపంగా టీవీ దగ్గర పెట్టిన ఆయుర్వేదం మోకాళ్ల మందు తెచ్చి పద్మ ఆంటీకి ఇచ్చారు. భలే ఉన్నారే మా అత్తగారి ఫ్రెండ్స్, చివరికి మా మావగారు చెప్పినట్టు అవుతుందేమో మనసులో అనుకుని నవ్వుకున్నాను నాలో నేనే. నా మొహంలో మార్పు గమనించిన మా అత్తగారు నీ నవ్వు నాకు అర్థమైందిలే అన్నట్టు వెంటనే, నిన్న మేమందరం కలిసి తీయించుకున్న ఆ పాత ఫోటోలన్నీ వరుసగా అమర్చి ఆ పెన్ డ్రైవ్ లో పెట్టావుగా, టీవీలో చూపిస్తానన్నావు, వాటి సంగతి చూడు అన్నారు. నా హెల్పర్ కి టిఫిన్స్ సర్వ్ చేయమని చెప్పి నేను టీవీ ఆన్ చేసి రాత్రి అత్తయ్య గారితో చర్చించింది చక్కగా వాళ్లకి నచ్చేవెట్టు ఆనందపడే మార్గంగా వరుసగా అమర్చిన ఫోటోలు రిమోట్ తో క్లిక్ చేయడానికి రెడీ అయ్యాను. వచ్చేసాం, మేం వచ్చేసాం, మా కోసం ఆకుండా ఎంజాయ్ చేస్తున్నారా అంటూ లోపలికి వచ్చేసారు రావాల్సిన మరో 3 స్నేహితులు కూడా. మీరు లేటుగా వస్తే మాదా తప్పు అన్నారు అందరూ ఒకేసారి. అంతే ఆ వచ్చిన వాళ్లలో 2 సీరియస్ గా 3వ ఆవిడ్ని చూపిస్తూ ఈ మాలతి తల్లి ధర్మమా అని అన్నారు. మా అత్తగారు నా వంక చూస్తూ నే చెప్పలా, త్వరగా అంటే 7 గంటలని మా మాలతికి అన్నారు. రారా వీళ్ళ 3 పరిచయం చేస్తానని పిలిచి పరిచయాలు చేశారు. వాళ్లకి నేను చేయబోయేది చూపించబోయేది వివరించి ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను.

అందరూ అలా చూశారు నిశ్శబ్దంగా. రెండోది మూడోది క్లిక్ చేసేసరికల్లా ఇక ఒకళ్ళకొకళ్ళు వాళ్ల జ్ఞాపకాలు చెప్పుకోవటం మొదలైంది. ఆ తర్వాత ప్రతి ఫోటోకి అర్చుకుంటూ గుర్తు తెచ్చుకోవటాలు, మర్చిపోయిన వాళ్ళనే మిగతా అందరూ తిట్టటాలు, ప్రతి దానికి ఓ పాట గుర్తు తెచ్చుకుని పాడటాలు చేశారు. మధ్యలో వాళ్ళకి ఇంకొంచెం టిఫిన్ కావాలా, వేరే ఏదైనా వేయమా అని అడగటానికి వచ్చిన అమ్మాయిని పక్కకు తోసేశారు లీనమై చూస్తున్న ఈ పెద్దవాళ్ళందరూ. చివరి ఫోటో వేయటం ఆలస్యం అంతే, అందరూ ఒక్క ఉదుకుని లేచి ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకుని ఆనందంగా, గుర్తుందా ఆ రోజు కాలేజీ ఎగ్గొట్టా సినిమా చూసాం, ఇప్పుడు మళ్లీ గొంతెత్తి ఆ రోజుల్లో వీళ్ళు ఎలా ఆ మాటతో పదే పదే ఎలా పిలుచుకునేవాళ్ళు, అలాగే ఓహలా ఓహలా అని పిలుచుకుంటూ నవ్వుకున్నారు. ఇంతలో ఒక సెల్ ఫోను మోగి మోగి ఆగిపోయింది. అమ్మో టైం ఎంతయింది, మా ఆయనకి టిఫిన్ చేయకుండా వచ్చేశాను. శంకు నే బయలుదేరాలి, చూడు 8 బావైంది, 1 గంట శంకు కోడల్ని చూసి రావటమే అని చెప్పి వచ్చాను, ఎంత ఫాస్ట్ గా టైం అయిపోయిందో అంది సుబ్బు ఆంటీ. మరో ఇద్దరు సెల్ ఫోన్స్ కూడా మోగాయి. అలా నేను బయలుదేరాలి అంది నవ్వుతో పద్మ ఆంటీ మా అత్తగారితో. మరి నేను వెళ్లాలి, ఎంత మనస్ఫూర్తిగా నవ్వుకున్నామే అలా అంది మరో ఆంటీ. మా అత్తగారు, ఇదిగో నిఖిలమ్మ వీళ్ళకి అర్జెంట్ గా ఇళ్లకి ఆ టిఫిన్స్ ప్యాకింగ్ ఇవ్వమ్మా, ఇంటికి వెళ్లి పనిచేసుకోవాలనిపి ఇది వయసులో అన్నారు. బాగా చెప్పావే శంకు, నేను ఈరోజు పనిచేయను, ఈ జ్ఞాపకాలు తలుచుకుంటూ హాయిగా నిద్రపోతాను, చాలా చాలా థాంక్స్ మాకు ప్యాకింగ్ ఇస్తున్నందుకు అన్నది ఇంకో ఆంటీ. 8 అన్నారని వాళ్లకి ప్లస్ మనకు మాత్రం చేశాను, పాపం సరిగ్గా ఇవ్వాలి కదా, సరిపోతాయా ఆదుర్దాగా అడిగాను మా అత్తగారిని. గుర్తుంచుకో ఎప్పుడు మనం వంట చేసేటప్పుడు ఇంకో 4-5 చేసుకోవాలి, ఇందాక ఆ పిల్లల చేత అన్ని రెడీ చేయించానులే, నువ్వు మా కోసం ఫోటోలు చూపిస్తున్నప్పుడు అన్నది మా అత్తగారు. అందరికి ప్యాకింగ్ ఆనందంగా ఇచ్చేశాను. ఒక్కొక్క ఆంటీ నా చేపట్టుకుని వాళ్ల కోసం ఇంత చక్కగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఇదిగోమ్మా నీకోసం చిన్న గిఫ్ట్ అని అందరూ వాళ్లు తెచ్చినవి నా చేతిలో ఇచ్చి, మర్చిపోకుండా నువ్వు అమెరికా తీసుకెళ్ళమ్మా అని ఆప్యాయంగా చెప్పారు. తప్పకుండా తీసుకెళ్తానండి, థ్యాంక్స్ చెప్పాను నేను కూడా అందరికి. మర్చిపోయాం, అందరు రండి ఒక సెల్ఫీ తీసుకుందాం అంటూ రెడీ అయిపోయారు అత్తగారి ఫ్రెండ్స్ బయలుదేరుతాం. యువతలోనే కాదు పెద్దవాళ్లకు కూడా సెల్ఫీ ఇష్టమే ఆహా అనుకుని వెంటనే నేను సెల్ పెట్టి సెల్ఫీ స్టిక్ తో టకటక 2 తీశాను. నా కోడలు వచ్చే నెలలో ముంబై నుంచి రాగానే ఈసారి మా ఇంట్లో కలుసుకుందాం అన్నది సుబ్బలక్ష్మి ఆంటీ. సూపర్ ఐడియా, అలాగే కానిద్దాం అన్నారు అందరూ. అందరూ గుడ్ నైట్ హలా గుడ్ నైట్ అని బయలుదేరారు. వాళ్ళు అలా వెళ్లటం, మా మామగారు లోపలికి రావటం ఒకేసారి జరిగాయి. ఏమ్మా నేను చెప్పింది కరెక్ట్ అయిందా, వీళ్ళందరూ నీతో గడిపారా, లేదు వాళ్ల గోళల్లోనే టైం సరిపోయిందా అడిగారు. సారీ అంకుల్, అత్తయ్య గారే గెలిచారు అన్నాను. అదేలా ఆశ్చర్యంగా అడిగారు. మొదలు మీరు నన్ను నిజంగానే భయపెట్టారు, అంతా పెద్దవాళ్లేనని నేను ఎంజాయ్ చేస్తానో లేదో అని. అక్కడ మా వయసు వాళ్లతో కలిసి పార్టీ చేసుకున్నాను తప్ప వాళ్ల పేరెంట్స్ ని కానీ ఇన్లాస్ ని కానీ నేనెప్పుడూ పిలవలేదు, అది ఎంత తప్పో నాకు ఈ రోజు తెలిసింది అన్నాను బాధగా. మా మామగారు నేను సీరియస్ గా అంటుంటే చాలా బాధపడ్డారు. అరేరే మీ అత్తగారిని ఏడిపించడానికి తమాషాగా అన్నాను, అంతే బాధపడకు అన్నారు. అదేమీ కాదు అంకుల్, నిజంగానే చెప్పాలంటే అత్తయ్య గారిని వాళ్ల స్నేహితుల్ని అర్థం చేసుకోవటానికి ఈ పార్టీ ఉపయోగపడింది. వాళ్లలో ఎంత మంది వాళ్ల పిల్లలు దూరంగా ఉన్నారనే ఆవేదన ఒకవైపు, ఇంకోళ్ల మీద ఆధారపడుతున్నాం బయటికి వెళ్లాలంటే అనే ఆవేదన, ఫోన్లలో మాట్లాడుకోవటం తప్ప కలవలేకపోతున్నాం అనే ఆవేదన వాళ్లలో వాళ్ళు చెప్పుకోవటం చూసి ఈ రోజు నేను బాధపడ్డాను అన్నాను. భలే దానివి, ఎంత చక్కగా మా కోసం మంచి వంటలు వండావ్, పాత ఆల్బం నుంచి సందర్భానుసారంగా ఫోటోలు పెట్టి మేము పాత జ్ఞాపకాలకి వెళ్లేటట్టు చేశాం, ఈ నెలంతా మా మనసులో వేరే దిగుళ్లు లేకుండా చేశాం, వాళ్ళందరూ గుండెల నిండుగా ఆనందం నింపుకుండేటట్టు చేశాం, నీ మూలకంగా ఎంత మంచి నిర్ణయాలు తీసుకున్నాం, ప్రతి నెలా ఒక్కొక్కళ్ళింటో వాళ్ల పిల్లలతో కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేసుకుందాం అనే ఆలోచన వచ్చింది కదా అన్నారు మా అత్తగారు. మా మామగారు, ఎస్ అత్తా కోడలు ఇద్దరు గెలిచారు, మగవాళ్లం మేమేదో బయట పనులు పెట్టుకుని తిరుగుతాం, మీ ఆడవాళ్లందరూ ఆనందపడుతూ గడిపితే అంతకన్నా మించిన ఆనందం ఇంకేమన్నా ఉందా మాకు అన్నారు మమ్మల్ని నవ్విస్తూ. ఈ భావోద్వేగాలను ఎక్కువవుతున్నాయన్నట్టు మా ఆయన ఫోన్ మోగింది, మమ్మల్ని ఇందులోంచి మామూలు చేయటానికే అన్నట్లు. నేను హాయ్ అంటుంటే అవతల నుంచి స్పీకర్ ఆన్ చేయి అన్నాడు. మీ ఇద్దరూ కలిసి పార్టీ అదరకొట్టినట్టున్నారు చూడండి, ఫేస్బుక్ లో వాట్సాప్ లో అమ్మ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిని ఒకటే మెచ్చుకుంటున్నారు మెసేజెస్ తో, కంగ్రాట్స్ ఇలాగే కంటిన్యూ చేయి నిఖిల అని చెప్పి ఫోన్ పెట్టేశారు. మెసేజెస్ చదివితే ఆశ్చర్యం వేసింది, పొగడ్తలే పొగడ్తలు, ఫోటోల ఐడియా బాగుందని అత్తగారి ఫ్రెండ్స్ వాళ్ల ఇంట్లో పిల్లలకి పంపటం, వాళ్లు కూడా మెచ్చు

0: వేసుకున్నారో చెప్పింది. నువ్వు ఫోటోలు చూపించి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేశావుట. ఈ ఫోటోలు చూసి ఆ మాటలు విని నీతో చెప్పకుండానే ఆనందంలో వచ్చిన ఆవేశంతో నా ఫ్రెండ్స్ ని వాళ్ల కోడళ్లతో సహా రేపు సాయంకాలం టీ పార్టీకి పిలిచాను, తప్పకుండా వచ్చేవే అంది. మా అత్తగారికి చెప్తే అత్తాకోడళ్ల పార్టీ మీ ఇంట్లో నుంచే మొదలవుతుంది, గుణవంతురాలు కాబట్టి ఈ ఆలోచన చేశారు మీ అమ్మగారు, నా వంక చూస్తూ ఎక్కిరింతగా అన్నారు. రక్షణం పట్టింది అమ్మని గుణవంతురాలన్న మాట నాకు అర్థమవటానికి. మా అమ్మకి కోడలు లేదు కదా, కోడలు లేని అత్త గుణవంతురాలే కదా అనే పాట నా బుర్రకు తట్టగానే అమ్మో మీరు భలే వాళ్లత్తయ్య గారు అన్నాను. ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం, ఒకళ్ళ చేతుల్లో మరొకళ్ళ చేతిలోకి తీసుకుంటాం. అంతే, ఇంకా ఈ రోజు జరిగిన పార్టీ తీపి జ్ఞాపకాల నుండి బయటకు రాకమునిపే నేను మరో పార్టీకి రెడీ అవ్వాలి, వాళ్లకింకా మంచి జ్ఞాపకాలు మిగిలేటట్టు పార్టీ ప్లాన్ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ హాయిగా నిద్రలోకి జారుకున్నాను.
1: మీరిప్పటి వరకు ది పార్టీ గోవిందరాజు మాధవి గారి కథానిక విన్నారు. ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
2: మా ఇన్వెస్టింగ్ పాఠాన్ని

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు విందాం ఇంట్లో క్రిమికీటకాల నివారణ పద్ధతుల గురించి అనిత గారి ప్రసంగం.
2: ఎటువంటి క్రిమికీటకాదులు మన ఇంటిలో ఇంటి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తాయో మొదటిగా తెలుసుకుందాం. క్రిములు అంటే కంటికి కని కనిపించని చిన్నవిగా ఉండే జీవులు. ఉదాహరణకు బ్యాక్టీరియా, వైరస్. కీటకాలు అంటే రెక్కల పురుగులు, పాకే పురుగులు. ఇవే కాక పుస్తకాలను తినివేసే చెదలు, సిల్వర్ ఫిష్, బట్టలలో చేరే రెక్కల పురుగులు, నల్లులు, పండ్ల మీద తిరిగే ఫ్రూట్ ఫ్లైస్ లాంటివి. కీటకాలు క్రిములు వలన మానవ శరీరము పైన దద్దుర్లు రావటం, నెప్పి, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే చికాకుగా ఉండడం, ఆస్తమా, ఎలర్జీలు, కొన్ని రకాలైన జ్వరాలు కూడా వస్తాయి. ఖచ్చితంగా మందులు వేసుకుంటే కాని తగ్గని వ్యాధులను కూడా ఈ క్రిమికీటకాలు కలుగచేస్తాయి. చీమలు. చీమలు చాలా చిన్న జీవులు. ఇందులో నల్లనివి కుట్టవు. ఎర్రని చీమలు కుడితే నెప్పి, దద్దుర్లు, మంట కనిపిస్తాయి. గండు చీమలు పెద్దవిగా ఉండి అవి కుడితే విపరీతమైన నెప్పి, మంట వంటి లక్షణాలను కలుగచేస్తాయి. ఇవి ఇంటిలో బారులు బారులుగా గుంపులుగా కనిపిస్తాయి. సాధారణంగా ఎండాకాలంలో కాని వర్షాకాలంలో కాని చీమలను మన ఇంటి పరిసర ప్రాంతాలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. వేసవిలో అవి ఆహారం సమకూర్చుకోవటానికి ఆహారం లభ్యమయ్యే ప్రదేశాల్లోనికి తరచూ వస్తాయి. ఈ చీమలను నివారించే మార్గాలను తెలుసుకుందాం. అందరికీ తెలిసినది చీమల మందు, తెల్లని పౌడర్. ఇది రసాయనము కాబట్టి దీనిని వాడడం మనుషులకు, ప్రకృతికి కూడా మంచిది కాదు. కొన్ని సహజమైన విషరహిత పద్ధతులతో చీమలను ఎలా నివారించాలో చూద్దాం. దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలో ఉండే ఆయిల్ కు క్రిమికీటకాలను తరిమికొట్టే గుణం ఉంది. దాల్చిన చెక్క నూనె 1/2 టీ స్పూన్ ఒక కప్పు నీటిలో కలిపి ఒక దూదిని ఉండగా చేసి ఆ ద్రావణంలో ముంచి తీయాలి. ఈ విధంగా దూది ఉండను ఎక్కడైతే చీమలు ఎక్కువగా సంచరిస్తున్నాయో ఆయా ప్రాంతాల్లో రోజుకి ఒక్కసారి, అంటే చీమలు పూర్తిగా పోయేంత వరకు చేసినట్లయితే చీమలు తగ్గుముఖం పడతాయి. తెల్లని వెనిగర్. తెల్లని వెనిగర్ కు ఉన్న ఘాటైన వాసనకు చీమలు తాళ్లలేవు. వెనిగర్ మరియు నీటిని సమపాళ్లలో తీసుకుని 2-3 చుక్కల నూనెను వేసి ఏదైనా స్ప్రే బాటిల్లో పోసి చీమలు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో చల్లాలి. ఇంకా వెనిగర్ను మన ఇంటి లోపలి బండలను తుడిచే నీటిలో వేసి బండలను శుభ్రపరిస్తే కూడా కొంతవరకు ఈ బెడ

తగ్గుతుంది. చీమలు ప్రవేశించే ద్వారాల దగ్గర ఈ ద్రావణాన్ని చల్లినచో చీమలు దరిచేరకుండా చేయవచ్చు. బొరాక్స్ పౌడర్ మరియు పంచదార 1:3 భాగాలుగా కలిపి నీరు పోసి పాకంలాగా చేసి ప్లేట్లో పెట్టి చీమలున్న ప్రదేశాలలో ఉంచినట్లయితే చీమల నుండి ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ. నిమ్మకాయ రసాన్ని కొన్ని చుక్కల వంట నూనెను కలిపి అందులో దూదిని ముంచి చీమలు ప్రవేశించే ప్రదేశాల్లో పెట్టాలి. నిమ్మకాయ తొక్కలు, వాడేసిన నిమ్మకాయ బద్దలు కూడా చీమలను దరిచేరనీయవు. కీరదోసకాయ తొక్కలు. చేదు కీరదోసకాయ పైతొక్కలు చీమలున్న ప్రాంతాల్లో ఉంచాలి. ఏదైనా పాత్రలు తోముకునే ద్రావణం తీసుకోవాలి. దానిలో 1 టీ స్పూన్ తినే సోడా 1 కప్పు నీటిలో కరిగించి ఈ ద్రావణాన్ని చీమలు ఇంటిలోకి ప్రవేశించే మార్గాల్లో చల్లాలి. ఈ విధంగా ఈ ద్రావణాన్ని చల్లితే చీమలు చచ్చిపోతాయి. కొన్ని గంటల తర్వాత 1 తడిబట్టతో చనిపోయిన చీమలను పూర్తిగా తుడిచివేయాలి. బల్లులను నివారించే మార్గాలు. బల్లులు మానవులకు హాని చేయవు, కానీ అవి ఇంటిలోని గోడలపై తిరుగుతూ ఉంటే చూడడానికి చిరాకుగా ఉంటుంది. బల్లులు ముఖ్యంగా శుభ్రంగా లేని ఇళ్లలోనికి చొరబడతాయి. ఇంటి ద్వారబంధాలకు, కిటికీలకు కర్టన్స్ ని తగిలించినట్లయితే బల్లులు ప్రవేశం కొంతవరకు తగ్గించవచ్చు. కుర్చీలు, సోఫాలు, మంచాలు గోడ నుండి కనీసం 5 అంగుళాలు దూరంగా ఉంచాలి. ఇలా చేయటం వలన బల్లులు వీటి వెనుక దాగి ఉండలేవు. కాఫీ పౌడర్, పొగాకు పొడి కలిపి ఉండలుగా చేసి ఆ ఉండలు అగ్గిపుల్లలకు కానీ ఏవైనా చిన్న పుల్లలకు కానీ తగిలించి బల్లులు తిరిగే చోట ఉంచాలి. బల్లులు ఈ ముద్దను తిని ఖచ్చితంగా చచ్చిపోతాయి. చనిపోయిన తరువాత జాగ్రత్తగా వాటిని పడవేయాలి. ఈ ఉండలను తిన్న బల్లులు చనిపోకపోయినా కనీసము మన గృహం నుండి దూరంగా పోవటం ఖాయం. నల్ల మిరియాలను పొడి చేసి నీటిలో కలిపి స్ప్రే బాటిల్లో పోసి బల్లులు తిరిగే ప్రదేశాల్లో, ఇంటి మూలల్లో, ఫ్రిడ్జ్ వెనకాల, లైట్ల దగ్గర, అరమరాలలో చల్లాలి. ఉల్లిపాయ వాసన కూడా బల్లులకు నచ్చవు. ఉల్లిలోని సల్ఫర్ ఘాటైన మూలకం యొక్క వాసనను అవి భరించలేవు. కాబట్టి ఈ పద్ధతిని అవలంబిస్తే మంచిది. ఉల్లిపాయలను ముక్కలుగా కోసి మిక్సీ పట్టి, అంటే మెత్తగా రుబ్బి రసము తీయాలి. ఈ రసానికి కొద్దిగా నీరు చేర్చి స్ప్రే బాటిల్లో పోసి ఇంటిలోకి బల్లులు ప్రవేశించే మార్గాల్లో ఉంచినట్లయితే బల్లులు రావు. నెమలి ఈకలు చూసి బల్లులు భయపడతాయి, ఎందుకంటే నెమలులు బల్లులను తింటాయి. అందుకే బల్లులు నెమలులకు వీలైనంత దూరంలో ఉంటాయి. నెమలి ఈకలను ఇంటి ముఖద్వారము, ఇతరత్రా బల్లులు ప్రవేశించే మార్గాల దగ్గర ఉంచాలి. కోడిగ్రుడ్ల పెంకులు. అందరికీ సాధారణంగా తెలిసే ఉంటుంది, వాడేసిన కోడిగ్రుడ్ల యొక్క పెంకులను బల్లులు తిరిగే ప్రదేశాల్లో ఉంచినట్లయితే బల్లుల శరీరము కోడిగుడ్ల పెంకులకు తగిలి వాటి శరీరము గాయపడే అవకాశము ఉంది. వెల్లుల్లి రెబ్బలు. బల్లులను పారద్రోలడానికి వెల్లుల్లిలోని ఘాటైన వాసన దోహదపడుతుంది. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా రుబ్బి రసము తీసి తగినన్ని నీళ్లు కలిపి స్ప్రే బాటిల్లో పోసి బల్లులున్న చోట చల్లితే బల్లుల బెడద కొంతవరకు తగ్గుతుంది. కలరా ఉండలను బల్లులు తిరిగే చోట ఉంచితే వాటి నుంచి వచ్చే ఘాటైన వాసనకి బల్లులు దరిచేరవు. బల్లులు చిన్న చిన్న పురుగులను తింటాయి, కనుక ఈ పురుగులను పారద్రోలితే బల్లుల రాకను నివారించినట్లే. బొద్దింకలను నివారించే పద్ధతులు. బొద్దింకలు బ్రతకడానికి ప్రతిరోజు నీరు త్రాగుతాయి. ఇవి రాత్రివేళ చాలా చురుకుగా ఉండి నీటి కొరకు, ఆహార పదార్థాల కొరకు ఇళ్లలోనికి, ముఖ్యంగా ఆహారము వండే ప్రదేశాల్లోకి ప్రవేశిస్తాయి. కనుక సింక్లలో కానీ, కిచెన్లో వాడే పాత్రలలో కానీ నీరు ఉంచితే బొద్దింకలు తప్పక వస్తాయి. వంటగదిలో మురికి జిడ్డు పాత్రలను శుభ్రపరచకుండా రాత్రి అంతా అలానే

0: ఉంచకూడదు. ఎందుకంటే ఇలా పాత్రలలో ఆహార వ్యర్థాలను రాత్రంతా అలాగే ఉంచితే మనము బొద్దింకలకు పండుగ చేసుకోమని ఆహ్వానించినట్లే అవుతుంది. కాబట్టి అటువంటి పాత్రలను తోమాలి, లేదా కనీసం నీటితో కడిగి సబ్బు ద్రావణాన్ని పోసి ఉంచాలి. ఇలా బొద్దింకలను కొంతవరకు అరికట్టవచ్చు. ఇంటిలోని పెంపుడు జంతువులకు ఆహారము పెట్టే పాత్రలను శుభ్రము చేయాలి. ఎలుకలను నివారించే మార్గాలు. ఇంటిలోని పెంపుడు జంతువులకు ఆహారము పెట్టే పాత్రలను శుభ్రపరచకపోతే, అంటే కుక్క లేదా పిల్లి తినగా మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయకుండా అట్లే ఉంచితే వాటి కోసము ఎలుకలు వస్తాయి. అలా వచ్చిన ఎలుకలను బోనుల ద్వారా పట్టి దూరంగా వదిలివేయాలి, లేదా విష ఆహారమును బోనులో ఉంచి తద్వారా ఎలుకలను హతం చేయవచ్చు. ఎలుకలు ప్రత్యేకంగా చాలా రకాలైన దుష్ఫలితాలను కలిగిస్తాయి. అవి ఆహారం కొరకు వెతికే క్రమంలో ఇంటిలో తిరిగే ప్రతి ప్రదేశాన్ని కలుషితం చేస్తాయి. వాటి మూత్రమును విసర్జిస్తాయి. ఎలుకల వలన ప్రాణాంతక వ్యాధులు, ఉదాహరణకి ప్లేగు వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. దోమలు కుట్టుట వలన అనేక రకాలైన జబ్బులు వ్యాపిస్తున్నాయి. మలేరియా, బోదకాలు, డెంగ్యూ, చికెన్ గునియా ఇటువంటివి అందరూ వినే ఉంటారు. ప్రతి ఇంటిలో దోమల నివారణకు రకరకాలైన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ దోమలు విజృంభిస్తూనే ఉన్నాయి. దోమలు మన ఇంటి ఆవరణంలోని మురుగునీరు నిల్వ ఉన్న చోట గ్రుడ్లు పెట్టి విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఈ దోమల నివారణ పద్ధతులను గురించి తెలుసుకుందాం. ప్రతిదినము సాయంకాల సమయంలో దోమలు విపరీతంగా ఇంటిలోనికి చొరబడతాయి. కాబట్టి తలుపులు, కిటికీలకు మెష్ తప్పనిసరిగా అమర్చుకోవాలి. సాయంత్రం 5-6 గంటల సమయంలో అన్ని కిటికీ తలుపులు పూర్తిగా మూసివేయాలి. ఇంటిలో చిన్నపిల్లలకు తప్పనిసరిగా మస్కిటో నెట్స్ లేదా దోమతెరలు వాడాలి. శరీరమంతా బట్టలతో కప్పి ఉంచుకోవాలి. యూకలిప్టస్ ఆయిల్ వాసనకు దోమలు, పాములు దరిచేరవు. ఈగల బెడద ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. వాటిని పారద్రోలిన మరలా వచ్చి మనం తినే ఆహార పదార్థాల మీద వాలి ఆహారమును కలుషితం చేస్తాయి. ఈగల వలన టైఫాయిడ్, కలరా, విరేచనాలు వంటి వ్యాధులు వస్తాయి. ఈగలు రాకుండా మన ఇంటి ఆవరణంలోనే 6 బయట మలమూత్రాదుల విసర్జన ఎప్పటికీ చేయకూడదు. చెత్త డబ్బాలను ఎప్పుడూ మూసి ఉంచాలి. ఆహార పదార్థాలను వండిన తరువాత సరియైన మూతలు పెట్టి కప్పి ఉంచాలి. ఏదైనా పేపర్ను కాని రిబ్బన్ను కాని యూకలిప్టస్ ఆయిల్లో ముంచి వాటిని ఇంటి యొక్క ద్వారాలలో తగిలించినట్లయితే ఆ వాసనకు ఈగలు ఇంటిలోకి రావు.
1: మీరిప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో భాగంగా ఇంట్లో క్రిమికీటకాలు నివారణ పద్ధతుల గురించి అనిత గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠం?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు విందాం లలిత గీతాలు.

కాసేపట్లో 8 గంటలకు సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ వార్తా వ్యాఖ్య వింటారు.

0: by up to 70%. Counting of votes begins for by-elections to five assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal and one Lok Sabha seat in Assam. Last rites of veteran actor Nana Patekar performed with full state honours at his Pune farmhouse. Houthi launches fresh attacks on airports in Saudi Arabia. India asks its nationals residing in that country to remain alert and vigilant. And in cricket, second T20 international between India and West Indies to be played in Ranchi this evening. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వార్త వ్యాఖ్య వింటారు.
2: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశ అభివృద్ధికి, అంతర్గత భద్రతకు, సామాజిక స్థిరత్వానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం భద్రత, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, స్థానిక పరిపాలన పెంపుదల అనే బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి. సురక్షితమైన రక్షణ వలయంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఉపాధి, విద్య, వైద్యాన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు. అటవీ కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలను సమీప పట్టణాలతో అనుసంధానించేందుకు వేల కిలోమీటర్ల మేర పక్కా రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నారు. రక్షణ దళాల సమాచార వ్యవస్థతో పాటు స్థానిక ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వేలాది 4G 5G మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. వేలాది పోస్టాఫీసులు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించి ప్రభుత్వ పథకాల నిధులను నేరుగా లబ్ధిదారులకు జమ చేస్తున్నారు. రహదారులు, తాగునీరు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తదితర మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి ప్రభావిత జిల్లాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను నెలకొల్పి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పోలీస్ స్టేషన్లు, సీఆర్పీఎఫ్ క్యాంపులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత భద్రతా చర్యలు, మౌలిక వసతుల అభివృద్ది వ్యూహాల వల్ల అనేక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గి సాధారణ స్థితి నెలకొంటోంది. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావం కారణంగా అభివృద్ది కార్యక్రమాలకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే భద్రతా చర్యలతో పాటు ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విస్తరించడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కొండలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలను సమీప పట్టణాలు, మండల కేంద్రాలతో అనుసంధానించేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతున్నారు. విద్యుత్, తాగునీరు, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజన ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు నేరుగా అందించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సుపరిపాలనను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 30కి పైగా కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రోడ్లు, నెట్వర్క్ విస్తరణ సులభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ప్రకారం దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో ఆపరేషన్ కాగర్ అత్యంత నిర్ణయాత్మకమైనదిగా చెప్పవచ్చు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా అడవుల్లో ప్రభుత్వ అభివృద్ది పథకాలు వేగంగా అమలు కావడానికి మార్గం సుగమం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ ప్రభావం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విధానం వల్ల నక్సలిజం ప్రజల మద్దతును కోల్పోయి అంతిమ దశకు చేరుకుందనే చెప్పాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంతో పాటు గిరిజనుల్లో నమ్మకాన్ని పెంచడానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పునరావాస విధానాలు అత్యంత కీలకమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. నక్సలైట్లు ప్రధానంగా గిరిజనుల భూమి, హక్కుల అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ప్రాబల్యం పెంచుకున్నారు. దీనికి పరిష్కారంగా అటవీ హక్కుల చట్టాన్ని వేగవంతం చేశారు. అడవుల్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల వారికి భూమిపై చట్టబద్దమైన యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు, ROFR పట్టా పొందిన రైతులకు నేరుగా పీఎం కిసాన్, ఉపాధి హామీ పథకం, బోరుబావులు, బిందు సేద్యం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఇప్పపూలు, తేనె, తమలపాకులు, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ది

0: మాఖ్య ట్రైఫెడ్ ద్వారా మద్దతు ధర ఇచ్చి దళారుల అక్రమాలను అరికట్టారు. స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంతో గిరిజన గ్రామాలు నిధుల కేటాయింపుల్లో స్వయం నిర్ణయాధికారం సాధిస్తున్నాయి. హింస తగ్గుముఖం పట్టడం, సుపరిపాలన చేకూరడం వల్ల ఈ ప్రాంతాలు తీవ్రవాదం నీడ నుంచి బయటపడి వేగంగా అభివృద్ది పదంలో పయనిస్తున్నాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్దిపై వార్తావ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు.
1: వార్త వ్యాఖ్య ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. ఇప్పుడు విందాం మనోరంజని. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు. ముందుగా ఆకాశవాణి అధికారులకు, సిబ్బందికి మా నమస్కారాలు అంటూ మా కోసం 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీళ్ళంతా 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. వీళ్ళందరి కోసం కూడా ఈ పాటను విందాం.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: మరో ఉత్తరం వచ్చిందండి. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నుంచి ఈ ఉత్తరం రాస్తున్నారు. మా కోసం ఇరుముడి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ సుభాష్ చంద్రబోస్, సుజాత, జయమ్మ, అనిల్, రాకేష్, చంద్రకళ, శివాని, చిట్టి, చైతు, హర్షవర్ధన్, కార్తీక వీళ్ళందరి కోసం ఇరుముడి చిత్రం నుంచి పాటను విందాం.

జీవి ప్రకాష్ బృందం ఆలపించినటువంటి ఇరుముడు చిత్రం నుంచి పాటను విన్నారు. మరొక ఉత్తరం వచ్చిందండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామపురం మండలం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నీత్

సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీళ్ళందరూ కోరుతున్నారు ప్రేమించి పెళ్ళాడు చిత్రం నుంచి పాటను వినిపించమని. వీళ్ళందరి కోసం కూడా ప్రేమించి పెళ్ళాడు చిత్రం నుంచి పాటనైతే విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. తర్వాత ఉత్తరం అండి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఏటూరు కండ్రిగ నుంచి కోరుతున్నారు, మా కోసం ఛాంపియన్ చిత్రం నుంచి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ గురవయ్య, ప్రమీల, పునీత్ కుమార్, ఆశ్రిత, పెంచలయ్య, ఇందిరమ్మ.

ఈ ఉత్తరం నెల్లూరు జిల్లా బాలాజీ నగర్ నుంచి వచ్చిందండి. వీళ్ళంతా 8 వసంతాలు చిత్రం నుంచి మా కోసం ఒక పాటను ప్రసారం చేయండి అంటూ పద్మలత, సురేష్, కళ్యాణ్, లతాభాయ్, శిరీష, లక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం కూడా ఈ పాటనైతే విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరిప్పటి వరకు మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు విన్నారు. సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0861233310 లేదా 0861233302. ఈ నంబర్లకు కాల్ చేసి మీరు కోరిన పాటను వినవచ్చు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటారు. ఫస్ట్ కాలర్తో మాట్లాడతాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, నా పేరు వేరే మేడం, నెల్లూరు రిపోర్ట్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి
1: మేడం. తెలుగునాటి స్నేహితులు వెంకట రామారావు నటించిన సినిమా గురించి, సినిమా నుంచి ఇక్కడే ఈ గదిలో నేను పాట అయింది మేడం, గంట చాలా సుశీల మొబైల్ పాట.
0: అలాగేనండి, తప్పకుండా. కోరుకున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: వింటున్న అందరి కోసం మేడం.
0: అలాగేనండి, తప్పకుండా. మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మేడం.

0: చిన్ననాటి స్నేహితుల నుంచి పాటను విన్నారు కదా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. తరువాత కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో హలో
0: హలో
1: హలో మేడం,
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మస్తానయ్య గారు, చెప్పండి. అలాగేనండి, తప్పకుండా. మీరు కోరుకున్న పాట అయితే సిద్ధంగా ఉంది. కుటుంబ సభ్యులందరి కోసం, మీకోసం కూడా, వింటున్న వారందరి కోసం కూడా పాటనైతే విందాం.
1: ఓకే మేడం.

శ్రోత కోరినటువంటి పాట లేనందువలన ఆ చిత్రంలోంచి మరో పాటను ప్రసారం చేయడం జరుగుతుంది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. హలో
1: మేడం.
0: హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, చెప్పండి మీ పేరు.
1: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హరనాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం అండి.
1: మేడం, మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరు కూడా నమస్కారాలు మేడం.
0: అలాగేనండి, చెప్పండి.
1: ఈరోజు ప్రపంచ ఉత్తరాల దినోత్సవం మేడం.
0: అవునవును.
1: అదే మేడం, పోస్ట్ మెన్ లో పాట మేడం, మోహన్ బాబు పోస్ట్ పోస్ట్ అనే పాట ఉంటది మేడం.
0: అలాగేనండి.
1: ఆ పాట మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం.
0: అలాగే,
1: ధన్యవాదాలు మేడం.
0: కోరుకున్న పాట అయితే విందాము. మరి
1: విందాం మేడం. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. తర్వాత కాలతో మాట్లాడతాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాటను వింటూ ఉంటారు? మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మనబోల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: మనబోల్ నుంచి చెప్పండి మేడం.
2: మేడం, చిరంజీవి గారు నటించిన పసివాడి ప్రాణం.
1: పసివాడి ప్రాణం,
2: అవును మేడం.
1: ఏ పాటను విందాం అంటారండి?
2: కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో.
1: అలాగేనండి,
2: తప్పకుండా
1: చెప్పండి.
2: మనబోల్ నుంచి బుజ్జా వెంకటరమణయ్య, గబ్బర్ సింగ్, గూడూరు నుంచి సురేష్, కామాక్షి పెయింటింగ్.
1: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం కూడా పాటను విందాం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. తర్వాత కాలంతో మాట్లాడతాం. హలో,
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగున్నాం అండి.
4: మేడం ధనలక్ష్మి ఫోన్. జాకిర్ మేడం.
3: జాకిర్ గారు, చెప్పండి ఏ చిత్రం నుంచి పాటను విందామంటారు?
4: మేడం ఈరోజు అగ్నిపర్వతంలో కృష్ణ గారికి ఇదే రగిలుతున్న అగ్ని పర్వతం ఆ పాట వినిపిస్తుంది మేడం.
3: అలాగేనండి, తప్పకుండా.
4: ఉన్నారు మేడం నాలుగు శ్రోతలు.
3: చెప్పండి.
4: అన్నాపురం చేపల వెంకటేశ్వర్లు, సెవెన్ సిక్స్ ఫైవ్ కృష్ణన్న, అవబలం వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్, గోపీనాథు, తబలా మస్తాను, ఇనమడుగు మొహమ్మద్ రఫీ, జనార్దరావు, శంకరయ్య.
3: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం కూడా పాటను విందాం.
4: థ్యాంక్ యూ మేడం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. చివరి కాలతో మాట్లాడతాం. హలో
1: హలో
0: హలో, అభిరుచికి స్వాగతం అండి.
1: మేడం గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఆకాశవాణి ప్రోగ్రాంలన్నీ వింటూ ఉంటారా?
1: వింటా ఉంటాం మేడం. గిరిజన్ బట్టి
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట?
1: పట్టాభిషేకం.
0: పట్టాభిషేకం, దాంట్లో ఏ పాట విందామండి?
1: ఏనుగాన లోలుడికి అనే పాట ఉంటుంది మేడం.
0: అలాగేనండి, తప్పకుండా. పాట అయితే సిద్ధంగా ఉంది.
1: కోరుకున్న శ్రోతలు మేడం
0: చెప్పండి.
1: స్వరూప, సాయి, పూజ, ప్రత్యక్ష, దిలీప్ చంద్రారెడ్డి, అన్విత వింటున్న శ్రోతలు మేడం.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న పాట అయితే సిద్ధంగా ఉంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మేడం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:30 దాటింది. మీరిప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరే సినీ గీతాలు. మొదటి వాట్సాప్ చూద్దాం. గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు వ్యాఖ్యాతలందరికీ మా అభినందనలు తెలుపుకుంటున్నాము అంటూ, మాయతారి మల్లిగాడు సినిమా నుంచి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగరం నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియేనా, నాగటి పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీళ్ళంతా కోరుతున్నారండి. తర్వాత మెసేజ్ చూద్దాం. మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి బలిపేట నుంచి అంటూ కోరుతున్నవారు తుమ్మలచర్ల గోపీనాథ్, బుచ్చిరెడ్డిపాళెం నుంచి. అలాగేనండి, తప్పకుండా. గుడ్ మార్నింగ్ నెల్లూరు ఎఫ్ఎం శ్రోత సాయి చంద్రహాస్ నుంచి మీ అందరికీ హృదయపూర్వక శుభోదయం. ఈ చక్కని ఉదయాన్ని మరింత మధురంగా మార్చేందుకు ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మధురమైన సంగీతంతో, అందమైన భావాలతో ఉండే ఒక పాటను నెల్లూరు ఎఫ్ఎం శ్రోతలందరి కోసం ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. తర్వాత మెసేజ్ అండి. హాయ్, హలో, నమస్తే. సింహపురి ఎఫ్ఎం తమనం నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభోదయం. నెల్లూరు బుచ్చిరెడ్డిపాళెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాషా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరి తరపున మా కోసం ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు ప్రియమైన ఆకాశవాణి శ్రోత షేక్ తబలా మస్తాన్ భాష. వీళ్ళందరి కోసం కూడా ఒక మంచి పాటనైతే ఇప్పుడు విందాం.
2: దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి, రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
3: నేను చెప్పగా మీకు నాన్నగారి తీరు ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
4: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి ఇక్కడ.
3: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు తరాలయ్య.
4: క్లయింట్లు

ಕರ್ರುಮಂತು బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: గానకళ ఇలవేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగాన ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా గాలైన కదలాడు సరిగమల త్రోవ.
1: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య. ఈ ఇంటికి ఎదురు లేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
1: తిడితే తిట్టేవు గాని తాళములో తిట్టు తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు
3: పెడతా పో పెడతా పొగ పెడతా పొడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారిని చెప్పానే ఆయనే ఈయన.
2: రండి.

0: పోటీ తాళం తప్పక తగ్గటమన్నది. అంచలంచలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: post, post, post. Vavila la varala ya BALLB. Post, post, post, post.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు మెసేజ్ల ద్వారా కొరే సినీ గీతాలు వింటున్నారు. తరువాత మెసేజ్ని చూద్దాం. లంకేశ్వరుడు చిత్రంలో మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయగండి అంటూ నల్లగొండ జిల్లా చెన్నంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి తమ్మోస్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. మరొక మెసేజ్ అండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు మెసేజ్ల ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. తర్వాత మెసేజ్ చూద్దాం. నెల్లూరు జిల్లా బీవీ నగర్ నుంచి శ్రీహరి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరి కోసం కూడా పవిత్ర బంధం చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వారి కోసం, వారి కుటుంబ సభ్యులందరి కోసం కూడా ఈ పాటనైతే విందాం.

మూవీ కొత్త అల్లుడు చిత్రం నుంచి మా కోసం ఒక పాటను ప్రసారం చేయండి అంటూ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్ రవళి రామకృష్ణ, విహాన్ష్ విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి కోరుతున్నారు. వీళ్ళందరి కోసం కూడా పాట అయితే విందాం. ఆ తర్వాత శుభోదయం ఆకాశవాణి నమస్తే అండి అంటూ మా కోసం ముద్దుల మొగుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప వీళ్ళందరూ కోరుతున్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు సందేశాల ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. తరువాత సందేశం చూద్దాం. ముత్యమంత ముద్దు చిత్రంలోని మా కోసం ఒక పాటను వినిపించగలరు అంటూ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపొలం గ్రామం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా, భవాని వాళ్ల కుటుంబ సభ్యులంతా కోరుతున్నారండి. తర్వాత మెసేజ్ చూద్దాం. నెల్లూరు ఎఫ్ఎం అభిరుచికి గుడ్ మార్నింగ్ అండి అంటూ మా కోసం యువరాజు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కోరుతున్నారు. తప్పకుండా అండి. గుడ్ మార్నింగ్ శుభోదయం, ఇరుముడి చిత్రం నుంచి మల్లెపూల పల్లకి సాంగ్ వినిపించగలరు అంటూ అనంతపురం జిల్లా కొమిడి గ్రామం అఖిల్, అరుణ, సిద్ధానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ ఈ పాట ఆల్రెడీ ప్లే చేయడం జరిగింది, వినుంటారని అనుకుంటున్నాము. ఇంకా అన్నదమ్ములు అనుబంధం సినిమాలో ఒక పాటని ప్రసారం చేయండి అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీళ్ళందరి కోసం కూడా ఒక మంచి పాటనైతే ఇప్పుడు విందాం.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై ప్రత్యేక కార్యక్రమం, ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు నమస్కారం. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ భారతదేశంలో

0: మౌలిక వసతుల కల్పన సమగ్ర అభివృద్ది కోసం అక్టోబర్ 13, 2021న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక బృహత్తరమైన డిజిటల్ ప్రణాళిక వేదిక 100 లక్షల కోట్ల రూపాయల అంచనాతో ఈ పథకాన్ని రూపొందించింది. రైల్వేలు, రహదారులు, పోర్టులు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ వంటి 7 ప్రధాన రంగాలు పరస్పర సమన్వయంతో పనిచేసేలా చేయటం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉద్దేశం. మరి ఈ పథకం గురించి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అలాగే రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
1: నమస్కారం.
0: యామిని గారు, గతంలో వేరువేరు రవాణా ప్రాజెక్టుల మధ్య సమన్వయం లోపించేది. పీఎం గతిశక్తి ప్లాన్ ద్వారా మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయంటారు?
1: భారతదేశ ఆర్థిక వ్యవస్థని తదుపరి అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళడానికి మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉందో చాలా అవసరం. ఏ దేశానికైనా సరే అది అభివృద్ధి సాధించాలంటే అది గ్రామమైనా, జిల్లా అయినా, ఊరైనా, రాష్ట్రమైన, దేశమైనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, అందరికీ ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి బాగా అనుభవంలో ఉన్నటువంటిది. మన దగ్గర ఒక పెద్ద సమస్య ఉండేది, రోడ్ల శాఖ ఒక రోడ్డు వేసేవాళ్ళు, వచ్చి తెల్లారి చూసేటప్పటికి టెలికాం శాఖ వాళ్ళు వచ్చి ఆ రోడ్డు వేసేవాళ్ళు కేబుల్ వేయడానికి అని చెప్పాను. లేదా మళ్ళీ వచ్చి వీళ్ళు ఆ రోడ్డు వేసేస్తారు, అంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఎప్పటికో వెంటనే వచ్చేవాళ్ళు కదా, ఎప్పటికో వచ్చి వేసేవాళ్ళు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ దాన్ని మురుగునీరు కోసం, డ్రైనేజీ పైపుల కోసం అని చెప్పని మళ్ళీ దూతూనే ఉండాలి. ఇలాగా శాఖల మధ్య సమన్వయం లేకుండా ఉండడం వల్ల అటు సమయము ఇటు డబ్బు వృధా అయ్యేది. అదంతా ప్రజల డబ్బే కదా, పైగా పనులు ముందుకు వెళ్ళేవి కాదు అసలు, అంటే ముందుకు సాగేవి కానే కాదు. అటువంటి పరిస్థితులలో ఈ శాఖల మధ్య ఉన్నటువంటి సమన్వయ సమస్యని తొలగించి పూర్తిగా అందరూ కూడా అంటే ఒకే టేబుల్ పైకి తీసుకుని వచ్చండి, ఒక చోటికి తీసుకుని రావడం అనేది దానికి తీసుకుని వచ్చి మౌలిక వసతుల యొక్క ప్రాజెక్ట్స్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మరింత వేగాన్ని జోడించడం కోసమే ప్రవేశపెట్టింది మనకి 2021 అక్టోబర్లో ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్. దాన్ని పిఎం గతిశక్తి అని కూడా అంటాం మనం. ఇదేంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎలా అయింది అంటే, గతిశక్తి అనేది సుమారు 16కి పైగా ప్రభుత్వ శాఖలను, మేజర్ ప్రభుత్వ శాఖలను, అందులో రైల్వేలు, రోడ్లు, రవాణా, షిప్పింగ్, విమానయానం, పెట్రోలియం మొదలైనవి ఇలా 16 శాఖలను సమన్వయం చేస్తూ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చారు వాళ్ళని. అంటే దీని కిందకి ఏంటంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక చోట రోడ్డు వేస్తున్నారు ఈ ప్రాజెక్ట్స్ లో భాగంగా, అది రైల్వే వాళ్ళకి తెలుస్తుంది, కరెంటు వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో దట్ వెళ్ళగానే అది వేయగానే వచ్చి వీళ్ళు ముందే తవ్వి వేయరు. వాళ్ళ పనులు ఏవైనా ఉంటే గనక వాళ్ళందరూ సమన్వయం చేసుకుని వాళ్ళ పనులన్నీ వేసేసిన తర్వాత అప్పుడు రోడ్డు పూడ్చేవాళ్ళు. అంటే అలాంటిది ఉదాహరణకు చెప్తున్నాను, అలా సమన్వయం చేసుకోవడం అనమాట. ఇందులో భాగంగా ఏంటంటే ఒక బృహత్తర ప్రణాళిక, ఇది జిఐఎస్ ఆధారిత మ్యాపింగ్ టెక్నాలజీ తోటి జరుగుతుంది. దీనివల్ల ఏ ప్రాజెక్ట్ ఎక్కడ జరగబోతుంది అనేది అన్ని శాఖలకు కూడా ముందు తెలిసిపోతాయి, తెలియకుండా ఏ శాఖ ఉండదు అందరికి తెలుస్తాయి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ, అంటే రోడ్డు మార్గము, రైలు మార్గము, జల మార్గం, వాయు మార్గాలు, ఈ 4 ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి. ఈ 4 మనకి మార్గాలు, సో ఏదైతే ట్రావెల్ కి ఉంటుందో ఈ 4 ఒకదానితో ఒకటి అనుసంధానించడం వల్ల ఒక పారిశ్రామిక ప్రాంతం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్ ఉంది అనుకుందాం, అక్కడ నుంచి ఆ ప్రాంతం నుండి వస్తువులు అనేవి డైరెక్ట్ గా పోర్టు, విశాఖపట్నం పోర్టుకి వెళ్ళాలి. సో దానికి సంబంధించిన మొత్తము ఆ రోడ్డు అంతా కూడా అలానే కలిపి కడతారనమాట. అంటే ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడికి, సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అది రోడ్డు మీద వెళ్ళడానికి ఇబ్బంది పడి, అక్కడ నుంచి మళ్ళీ విమానాల దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఇబ్బంది పడి, అటువంటి వ్యవస్థ లేదు. అండ్ ఇది భారతదేశంలో అమలవుతున్నటువంటి అత్యంత ఒక అద్భుతమైనటువంటి నిజంగా ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజున ప్రతి రోజు కూడా మీరు చూస్తే 22 కిలోమీటర్ల రైల్వే లైన్ అవుతుంది. ఒకప్పుడు కేవలం 1 కిలోమీటర్ కూడా రైల్వే లైన్ అయ్యేది కాదు, పూర్తి అయ్యేది కాదు. అలానే రోడ్లు కూడా చూడండి, ఎంత అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు, కాశ్మీర్ దగ్గర నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు, నార్త్ టు సౌత్, ఇటు వెస్ట్ టు ఈస్ట్ అన్నట్టుగా మొత్తం, అసలు అంతెందుకు చాలా కష్టమైనటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మౌలిక వసతుల ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. చాలా కష్టమైనటువంటి ప్రాంతాలు అవి. అక్కడ రైళ్లు బ్రిడ్జిలు కట్టడం కానీ, రోడ్డు ఇప్పుడు ఆర్మీ వాళ్ళు వెళ్ళడానికని అక్కడ మనకి బార్డర్ ఏరియాస్లో రోడ్లు అంత మంచుతో ఉంటుంది అసలు, అటువంటి చోట్ల కూడా మంచి రోడ్లు అంటే వేస్తూ ఉన్నారు. ఇంకోటి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సమయమును అలానే డబ్బు ఖర్చు కూడా చాలా

0: తగ్గుతుంది. ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో లాజిస్టిక్ ఖర్చులు అంటే వస్తువులు రవాణా ఖర్చులు ఏవైతే ఉంటాయో దాదాపుగా జీడిపిలో 13-14% ఉన్నాయి. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో 7-8% మాత్రమే ఉంటుంది. సో మనకి మటుకు ఇది బాగా ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. అలానే రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల అంతర్జాతీయ వస్తువులు ధరలు బాగా పెరిగిపోయాయి. అక్కడ నుంచి వచ్చేవి అంటే ఇంపోర్ట్ చేసుకుంటే దిగుమతి చేసుకునేవి, ఆ వస్తువుల యొక్క ధర అధిక ధర మనకి వినియోగదారుల పైన పడేది. అలాంటిదంతా మొత్తం తగ్గించేసి ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ లో రేట్లు ఎంత పెరుగుతున్నా కూడా మన దగ్గరకు వచ్చేటప్పటికి అటు స్పీడ్ గా ఇటు తక్కువ ధరకి రావడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. పిఎం గతి శక్తి ద్వారా రవాణాలో ఉన్న అడ్డంకులు మొత్తం తొలగించేసి ఈ లాజిస్టిక్ ఖర్చులను మొత్తం సింగిల్ డిజిట్ కి అంటే అడ్వాన్స్డ్ దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కూడా సింగిల్ డిజిట్ కి తీసుకొని రావాలనేది దీని యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే భారతీయ ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం పెరుగుతుంది. అంటే ఈరోజు చూడండి, ఈ కామర్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ కామర్స్ బాగా పెరిగిపోయింది. ఇందాక అనుకున్నట్టుగా వస్తువులు, బట్టలు, మనం ఆఖరికి చిన్న బొట్టు బిళ్ళలు, నెయిల్ పాలిష్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చీపురు కట్ట దగ్గర నుంచి ఆన్లైన్ లో పెడుతున్నాం. అసలు ఇక్కడే అమ్ముతున్నారు, ఇక్కడ తయారు చేస్తున్నారు అవి కాదు, ఎక్కడెక్కడో గుజరాత్ లోనో, ఇంకెక్కడో ఢిల్లీలోనో, ఇంకెక్కడో జైపూర్ లోనో, ఇంకెక్కడో వచ్చే వాళ్ళు కూడా మనం అవన్నీ కూడా చూసుకోము. అసలు మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడ ఉన్నాడని కూడా చూసుకోము. డైరెక్ట్ గా ప్రోడక్ట్ నచ్చింది కొనేస్తున్నాం, రెండో రోజే వచ్చేస్తుంది, ఒకటో రోజు, రెండు రోజులు, మూడు రోజులకు మామూలుగా వచ్చేస్తున్నాయి. అవన్నీ ఇంత ఫాస్ట్ గా ఎలా వస్తున్నాయి అంటే మెరుగైనటువంటి కనెక్టివిటీ వల్ల. దాని ద్వారా ఏంటంటే కాస్టింగ్ కూడా మనకు తగ్గుతుంది. లేదంటే ఒకప్పుడు రవాణా ఖర్చే చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అది కూడా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ రహదారిని తీసుకోండి మీరు, మనకి ట్రావెల్ టైం ఎంత తగ్గుతుంది, చాలా తగ్గింది. ఒకప్పుడు 10-12 గంటలు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే, ఏదైనా జరిగిందంటే ఇంక అంతే సంగతి, ట్రాఫిక్ జామ్ అది. ఇలా రకరకాలుగా అటు ఆరోగ్యము, ఇటు డబ్బు, అటు సమయము, మూడు కూడా ఇబ్బంది అయ్యేది. ఈ రోజున 3-4 గంటల్లో వచ్చేస్తున్నాం. అట్లాగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి జలమార్గం ద్వారా వెళ్ళిపోతున్నాయి, పెద్ద పెద్ద ఒకేసారి 3 టన్నులు 5 టన్నులు వెళ్ళిపోతున్నాయి. అంటే కాస్ట్ కూడా తగ్గిందిగా. ఇప్పుడు మనకి మ్యాన్ పవర్ తగ్గింది, కాస్ట్ తగ్గింది, సమయం తగ్గింది. ఇలాగంటే ఉదాహరణకి చాలా జలమార్గాలు, పోర్ట్ల దగ్గర అంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ జరుగుతూ ఉన్నాయి. దీంతో మనకి మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో అది కూడా సక్సెస్ అవ్వడానికి ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కూడా చాలా ఉపయోగపడింది.
1: మేడం, అలాగే భారతదేశంలో వ్యాపార లాజిస్టిక్స్ రవాణా ఖర్చులను తగ్గించడంలో, సరుకు రవాణాను వేగవంతం చేయడంలో ఈ మాస్టర్ ప్లాన్ పాత్ర ఏ రకంగా కీలకంగా మారింది?
0: ఈ ప్రాజెక్టులో కేవలము రోడ్లు, రైల్వేల నిర్మాణమే కాకుండా మామూలుగా మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లాజిస్టిక్స్ ఖర్చు, పెట్రోల్ అంటే డీజిల్ పెట్రోల్ కానివ్వండి, ముడి చమురు ఏదైతే ఉంటుందో తగ్గుతుంది. ఎందుకంటే స్లోగా ఉన్నటువంటి గుంతలు గుంతలు ఉన్నటువంటి రోడ్లపైన స్లోగా వెళ్తుంటే ఎక్కువ రోజులు ప్రయాణం చేస్తే ఎక్కువ మ్యాన్ పవర్ కాస్ట్, ఎక్కువ చమురు కాస్ట్ అవుతూ ఉంటుంది. అది వినియోగదారుడి పైన పడేది, వస్తువులు అంటే అది కంపెనీ పైన పడేది, కంపెనీలు వస్తువుల పైన వేసేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా చాలా త్వరితగతమైనటువంటి రహదారులు అనుకోండి, లేదంటే ఇప్పుడు మనకి అసలు ఇది ఎవరు ఊహించలేదు. ట్రైన్ గూడ్స్ రైల్ అంటాం కదా, ఉదాహరణకి ఇది వరకు మొత్తం బొగ్గు తీసుకొని పోతూ ఉండేది. అలానే ట్రైన్ కంటైనర్ ట్రైన్స్ ఉంటాయి, రకరకాల పాలని అన్ని తీసుకొని వెళ్ళే వస్తువులు తీసుకొని వెళ్ళేది. ఇప్పుడు డబుల్ డెక్కర్ వచ్చింది. అంటే మోదీ గారు ఆలోచన ఎలా చేశారు, ఆల్రెడీ ఒక రైలు ఒక టైంకి అలా వెళ్తూ ఉంది కదా, అదే డిస్టెన్స్ వెళ్తుంది, దానిపైన ఇంకొక దాన్ని కూర్చోబెడితే ఏమవుతుందని ఆలోచన చేసి డబుల్ ద కెపాసిటీ కదా, అంటే పెరిగినటువంటి రెట్టింపు అయినటువంటి కెపాసిటీ. డబుల్ డెక్కర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్రైట్ అంటాం, అట్లాంటి ట్రాన్స్పోర్ట్ భారతదేశంలో ఎవరు ఊహించారండి అసలు? అది జరిగింది చక్కగా, అలా ఒకటే సమయానికి రెట్టింపు సరుకుని తీసుకుని చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఆ ప్రజల పైన ఖర్చుని, అదనపు ఖర్చుని ప్రభుత్వం పైన, ప్రజల పైన తగ్గిస్తూ ఉంది. అండ్ ఇది మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈజ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కావాల్సిన ప్రోడక్ట్ చాలా తొందరగా వస్తుంది, దాంతో ఈజ్ ఆఫ్ లివింగ్, వ్యాపార సులభతర అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నీ కూడా బాగా మెరుగయ్యాయి. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్టులో ఆలస్యం. అమ్మో, దీని గురించి చెప్పాలంటే గనక అసలు ఒక ప్రాజెక్టు 6 నెలల్లో పూర్తవుతుంది, దానికి ఒక 1000 కోట్లు బడ్జెట్ అని అనుకుంటే గనక, ఒకప్పుడు మామూలుగా వాటిలోకి వచ్చి ఇప్పుడు నేను ఒక బ్రిడ్జ్ కట్టాలి లేదంటే ఒక రోడ్ వేయాలి, దానికి ఒక 6 నెలల సమయము 100 కోట్లని అనుకుందాం దాని బడ్జెట్. ఈ దానికి తీసుకొచ్చే ముడి సరుకుని తీసుకొచ్చే వాటిలకి రవాణా లేట్ అవుతూ ఉంది అనుకోండి, అది 6 నెలల్లో కట్టాల్సింది, 2 సంవత్సరాలు అవుతుంది. అండ్ 4 రోజుల్లో రావాల్సినటువంటి సరుకు లారీ 10 రోజులకు వస్తుంది. ఈ 10 రోజులు డ్రైవర్లకి, ఆ చమురుకి, అలానే కాస్ట్ ప్లస్ అక్కడ పని

0: చేసే ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళకి లేబర్ కి కాస్ట్, ఇలాగా గవర్నమెంట్స్ కూడా ప్రాజెక్ట్స్ చాలా వ్యయంగా మారిపోతుంటాయి. ఇవన్నీ చాలా తగ్గాయి అంటే దీని నుంచి వచ్చేటటువంటి లాభాలు అవి. మనం ఈ పిఎం గతిశక్తిని కనుక చూస్తే భారతదేశ మౌలిక స్వరూపానికి ఇదొక అంటే దాని శక్తిని మార్చేటటువంటి ఒక దిక్సూచి లాగానే మనం చూడవచ్చు. అలానే దాని ప్రాజెక్టుని గురించి చూస్తే నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది ఎన్పిజి అనేది, దాని ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికీ మనకి 16.10 లక్షల కోట్ల విలువైన 352 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాయి, అంటే జరుగుతున్నాయి. ఆల్రెడీ గతంలో చాలా పూర్తయినాయి, ఇప్పుడు 16 లక్షల కోట్ల ప్రాజెక్టులు. అందుకే మనం భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా రోడ్ వర్క్ జరుగుతూనే ఉంది, కొత్త రైళ్లు నెట్వర్క్ డబ్లింగ్ ఎలక్ట్రిఫికేషన్ అవుతున్నాయి, కొత్త రైళ్లు వస్తూనే ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా పోర్టులు ఎంత బాగా జరుగుతుంది, మన మచిలీపట్నం తీసుకోండి లేకపోతే ఎంత అభివృద్ధి విశాఖపట్నం పోర్టు తీసుకోండి, చాలా ఉన్నాయి అలాగ. పోర్టు కూడా బాగా జరుగుతుంది, ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రంలోనే మనం చూస్తున్నాము, విజయవాడ కానివ్వండి లేదంటే ఇప్పుడు మొన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. ప్రతి చోట అంతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అందరికీ కూడా మనం మంచి క్వాలిటీ లైఫ్ అని అనుకుంటున్నాం. ఏదైనా సరే అంత ఎంత మంచి నాణ్యమైనది దొరికితే మనకు అంత ఆనందంగా ఉంటుంది. అదే మౌలిక వసతుల్లో కూడా అంతే, ఎంత నీట్గా ఎంత పాష్గా అంటే ఎంత ఆధునికంగా ఎంత అత్యాధునికంగా ఉంటే మనకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో అలానే డిజిటల్ విప్లవంలో 57 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 36 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అండ్ యూటీలకు సంబంధించిన 1700కి పైగా జిఎస్ మ్యాపింగ్లు ఈ పోర్టల్లో జరుగుతున్నాయి. మనకి గతిశక్తి ప్లాట్ఫామ్ను ఉపయోగించి దాదాపుగా 8891 కిలోమీటర్ల జాతీయ రహదారులు మనకి ఈ పర్టికులర్ ఒక్క ప్రాజెక్టు ద్వారా అంటే ఈ పథకం ద్వారా అనుకోవచ్చు, దీని ద్వారా ఇప్పటి వరకు వేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి 150,000 కిలోమీటర్ల రోడ్డు జాతీయ రహదారులు నిర్మించడం జరిగింది. అలానే 27,000 కిలోమీటర్ల పైగా రైల్వే లైన్లు ప్లాన్ చేశారు ఈ ఎన్ఐపీ ద్వారా, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ద్వారా. మనకి ఉదాహరణ కొన్ని ముఖ్యమైనటువంటి జాతీయ ఉదాహరణ చూసుకుంటే గ్రీన్ ఎనర్జీ కారిడార్ లడాక్, లే లడాక్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి హర్యానా వరకు, ఎక్కడ లడాక్ ఎక్కడ హర్యానా అక్కడ వరకు కూడా గ్రీన్ కారిడార్ రోడ్లను నిర్మిస్తున్నారు. అలాగే మనకి ఇంధన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, తర్వాత నేను పెట్రోలియం శాఖ నుంచి అంటే గ్యాస్ పైప్లకు సంబంధించి అని అనుకోండి, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి చెప్పాలంటే కనుక గతిశక్తి కింద ఇప్పటి వరకు దగ్గర దగ్గర 200,000 కోట్ల రూపాయలకి పైగా మనకి ప్రాజెక్ట్స్ జరిగాయి. దాంట్లో మనం చూస్తే 80,000 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్స్ మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అలానే 110,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది ఈ గడిచిన 12 సంవత్సరాల్లో. పోర్ట్లు ఇందాక చెప్పాం, పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ, ఇప్పుడు ఏంటంటే పోర్ట్ ఆధారితంగా పోర్ట్ కారిడార్ అని ఒకటి కడుతున్నారు. అంటే మనం చెప్పుకున్నట్టుగా రోడ్డు నేషనల్ హైవే నుంచి పోర్ట్కి, పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇలాగనమాట. అలాగా పోర్ట్ కారిడార్స్ ఎక్కడైతే పోర్ట్స్ ఉన్నాయో వాటి చుట్టూ కారిడార్స్ కడుతున్నారు. మనం చూస్తే జాతీయ రహదారుల చుట్టూరు మీరు అటు ఇటుగా రెస్టారెంట్లు లెక్కలేనని రెస్టారెంట్లు కానివ్వండి, బండ్లు కానీ లేకపోతే కనుక ఇంకా ఆడుకునేవనుకోండి, షాపింగ్ మాల్స్ అనుకోండి, అవన్నీ స్థానిక ఉపాధిని బాగా పెంచుతాయి. పెద్ద పెద్ద వచ్చి వేరే వేరే వాళ్ళు ఎవరు రారు వాటి దగ్గర, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే వెంటనే పెట్టేస్తుంటారు ఈ చివరి ఆ చివరి అని. ఈ రకంగా అటు ప్రాజెక్ట్స్ అవడమే కాకుండా ఇటు స్థానికంగా ఉపాధిని కూడా కల్పించడం కూడా జరుగుతుంది. మనకి కృష్ణపట్నం పోర్టులో లిక్విడ్ జెట్టి అది, అలానే విశాఖ పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ విస్తరణ పనులు 100% పూర్తయిపోయినాయి, అంటే ఆంధ్రకు సంబంధించి అయితే. దీనికి ఇండస్ట్రియల్ కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ అనుకోండి, కడప జిల్లాలో కొప్పర్తి, ఇవన్నీ కూడా మోదీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ క్లస్టర్లకి 450 కోట్లతో ఎక్స్టర్నల్ పనులు, అలానే వాటర్ సప్లైకి, ఆ తర్వాత రైలు సైడ్లింగ్ పనులు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. అనంతపురంలో కియా మోటార్స్ ప్లాంట్ నుండి కార్ల రవాణా చాలా ఫాస్ట్గా రావడానికి, అలా ఎన్నో లెక్కలేనన్ని ఆరోబీలు కట్టడం, కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను. ఇటువంటివన్నీ కూడా ఈ పనుల ద్వారా, ఈ పథకం ద్వారా జరుగుతున్నాయి.
1: మేడం, అలాగే పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఈ పథకం మన దేశాన్ని $5 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యానికి ఎలా దోహదపడుతుందంటారు?
0: ఖచ్చితంగా అండి, నేను ఇందాక ముందు చెప్పినట్టుగా ఎక్కడైతే మనకి అంటే పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఎక్కడైతే నదీ తీరం ఉంటుందో, నది కానీ సముద్రం కానీ, అక్కడ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది అందరికి తెలిసింది, ఎందుకంటే వ్యాపారం చాలా ఫాస్ట్గా మిగతా చోట్లకు ఉండేది. అప్పట్లో రోడ్లు ఉండేవి కాదు కాబట్టి అడవులు అట్లాగా ఉండేది. అలానే ఎక్కడైతే ఏ దేశంలో అయితే గనక మౌలిక వసతుల పైన, అది రోడ్లు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, పోర్టు ఎయిర్పోర్టు, మిగతా వాటర్వేస్ ఇట్లా ఏదైనా సరే బాగా డెవలప్ అవుంది అనుకుంటే కనుక

0: దేశము ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఒకటి ఫాస్ట్ అంటే స్పీడ్, చాలా త్వరితగతిన రవాణా సౌకర్యం జరుగుతుంది, సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది, ఆరోగ్యం ఆదా అవుతుంది అంటే బాగుంటుంది, ఇట్లాంటివి ఖర్చు కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ సమయం ఉందనుకో, మిగిలింది అనుకోండి, ఇంకో పని మీద పెడతాం మనం, అంటే పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంకో గంట ఎక్కువ అదనంగా పనిచేస్తాం, దేనిపైన పెడతాం. అలానే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా సమన్వయం, ఇదివరకు ఆ సమన్వయ లోపంతో 1 కోటి రూపాయలు పూర్తి అవ్వాల్సింది, మీకు తడిసి తడిసి 3-4 కోట్లు అయ్యేది, నెలలో పూర్తి అవ్వాల్సింది దాదాపు 3 నెలలు 6 నెలలు పట్టేది, వేసిందే తీసి వేసిందే తీసి. మన ఇంటి ముందు చూద్దాం, 1 కోటి రూపాయలు పెట్టి 1 కిలోమీటర్ రోడ్ వేసారనుకోండి, అది వచ్చి తవ్వేస్తూ ఉంటే మళ్ళీ దానికి మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని అంటే రిపేర్ చేయాలని అంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కదా, మళ్ళీ కాంట్రాక్టర్కి చెల్లించాలి. అలాగే అటు ప్రభుత్వ ధనం అంటే మనదే, ప్రజలు కట్టేటటువంటి పన్నులే, సో అటు ప్రభుత్వ ధనాన్ని మిగులుస్తూ తొందరగా పూర్తయితే గనక చాలా ఈజ్ ఆఫ్ లివింగ్, మన జీవనం అనేది జీవితము ఈజీగా అవుతుంది, సులభతరంగా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ఇటు ప్రజలకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది మరింత పెట్టుబడులు తీసుకురావడానికి కూడా భారతదేశానికి ఈ రోజున అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. రెండవది, భారతదేశము ఫారెక్స్ నిల్వల్లో 4వ స్థానానికి చేరుకుంది. అలానే అతిపెద్ద భారత ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఆల్రెడీ ఉంది. ఫారెక్స్ నిల్వలు, లిక్విడిటీ అంటాం కదా, ఆ నిల్వలు ఏవైతే ఫారెక్స్ ఉంటాయో అవి ఉన్నటువంటి 4వ దేశంలాగా ఉంది. అంటే ఎందుకు వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్, అలానే ఎఫ్డిఐలు పెరుగుతూ ఉంటాయి, నమ్మకం పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడ తయారు చేయించుకున్న వాళ్ళు వేరే ఎక్కడికైనా ఆర్డర్ ఇస్తే మాకు 2-3 రోజులు వచ్చేస్తుందన్న ఒక నమ్మకం ఉంటుంది. సరుకు ఎంత తొందరగా వెళ్తే అభివృద్ధి అంత ఫాస్ట్ గా జరుగుతుంది. సో అందుకని ఎన్ఐపి దానికి బాగా ఉపయోగపడుతుంది.
1: పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ గురించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు యామిని శర్మ గారు.
0: థ్యాంక్ యూ.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట, ప్రపంచ జానపద దినోత్సవం ఎప్పుడు అని చెప్పి. మరి దీనికి సంబంధించి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు, చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అనేది. అలాగే ఎం నరేష్, రోజా వీళ్ళందరూ కూడా ముసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మాధవి ఆంజనేయులు బోధాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ మార్నింగ్ అంటూ చెరుకుపల్లి నుంచి అన్నపూర్ణ గారు ప్రోగ్రామ్ కు వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి. అంటే మీరు పంపించిన వాటిలో ఒక్క నెంబర్ సరి చేస్తే కరెక్ట్ అయిపోతుంది అనమాట మీ ఆన్సర్ అయితే. మంత్ కూడా కరెక్టే చెప్పారు, ఆ డేట్ ఒక్కటే చూసుకోవాలి. అలాగే శివశ్రీ ఫణి వీళ్ళందరూ కూడా అనమాట వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దేవసేన అనమాట తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మీరేమో డేట్ కరెక్ట్ గా పంపించారు, మంత్ రాంగ్ పంపించేశారు, కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోయినట్టే కదా. ఇంకా ఎవరు అంటే కనుక సునంద అనమాట అనంతపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ లత ఫ్రమ్ ఒయూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు రాణి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారనమాట. ఓకే ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. ఇంకా భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వాసు కొండపల్లి నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు, ఆన్సర్ తెలియదు అంటున్నారు. ఏం పర్లేదు, ఆన్సర్ రివీల్ చేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి చెప్పేస్తా. ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ అంటే వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ ఏంటి, అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక ప్రపంచ జానపద దినోత్సవం ఆగస్ట్ 22 అనమాట. సో అది కరెక్ట్ ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగేస్తాను, దాని తర్వాతే

ప్లే చేస్తా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఇందాక జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ విన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేసేస్తారు. మరి చూద్దాం అసలు ఎంత మంది విన్నారు, దీనికి ఆన్సర్ ఎంత మందికి తెలుసు, అవన్నీ ముందు మీరు నాకు చెప్పాలి అంటే నేను క్వశ్చన్ అయితే అడగాల్సిందే కదా. తొలిసారిగా హైడ్రోజన్ రైల్ ని ప్రవేశపెట్టిన దేశం ఏది? సో ఇది అనమాట. మళ్ళీ అడుగుతున్నా ఇంకొకసారి, తొలిసారిగా అంటే అసలు మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ రైల్ ని ప్రవేశపెట్టిన దేశం ఏది? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తుండండి. ఇప్పుడైతే శర్వానంద్ యాక్ట్ చేసిన మూవీ అనమాట నారీ నారీ నడుం మురారి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా చిక్కుకున్నాడు. తెలియని

మనం అయితే ఉన్నాం హరివీలు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ వరల్డ్ 1.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి లిజనర్స్ అయితే చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెద్దాపురం నుంచి బండారు తిరుమూర్తులు గుప్తా గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా నాగార్జున లక్ష్మీపురం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి మీరు కూడా ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది కదా. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పంపించారనమాట వీరరాఘవమ్మ, రేఖ గారు, రేఖ, సాయి, మోనిక వీళ్ళందరూ అనమాట. సో క్వశ్చన్ అయితే అడిగేశాను, విన్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వాసు కొండపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎక్కడి నుంచి అంటే ఎవరు అంటే మోనిషా అనమాట. ఓకే, మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, తమిళనాడు నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఇంకా దేశాయిపేట వేటపాలెం నుంచి అనమాట శివ, శ్రీఫణి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగింది. ఇంకా కోల నాగలక్ష్మి నందివెల్గు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా మెసేజ్ చేశారు చెరుకుపల్లి నుంచి అన్నపూర్ణ గారు అనమాట. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సిరిగిరి రామప్రసాద్ అనమాట మార్కాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అందరికీ అంటూ ఖుషి ఫ్రమ్ విజయవాడ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు రాణి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సునంద అనమాట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా గౌతమ్ చౌదేపల్లి నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వాలి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ కేవి రమణమూర్తి గారు. శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హాయ్ ప్రసన్న గారు గుడ్ మార్నింగ్ అంటూ చిరంజీవి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక భవానీనగర్ అనంతపురం నుంచి ఓకే ఎవరు సంకేపల్లి సిస్టర్స్ అని చెప్పి మెసేజ్ చేశారనమాట. అండ్ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఏం పని లేదు, నేను ఇంకా ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది చెప్పేస్తా. అండ్ ఇంకా రాజశేఖర్ గారు ఎన్బీకే బీవీ నగర్ నెల్లూరు నుంచి అనమాట క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. క్వశ్చన్ తో పాటు ఆన్సర్ కూడా చెప్తా, మీరైతే నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి మార్కండే అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నల్గొండ నుంచి వీక్షిత రామలమ్మ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక తొలిసారిగా హైడ్రోజన్ రైల్ని ప్రవేశపెట్టిన దేశం ఏంటి అంటే మీ అందరూ పంపించింది అనమాట. సో జర్మనీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది సంగతి. అండ్ మరి ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం, మరి అంటే ఇందాక క్వశ్చన్ వినలేదు అని చెప్పి అడిగిన వాళ్ళ కోసం, సో ఈ క్వశ్చన్ అయితే వినేసేయండి. మరి దీనికి ఆన్సర్ కూడా సింపుల్ గానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, దాని తర్వాత మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తా. ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం బడి కోసం అనే పోర్టల్ ని తీసుకొచ్చింది? ఇదే అయితే క్వశ్చన్ అయితే ఇదే. మీ అందరి కోసం మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా అడుగుతా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఆది మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం హర్వీల్ ప్రోగ్రామ్ లో. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక, అనంతపురం నుంచి అనురాధ గారు ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు అనమాట. మాధవి ఆంజనేయులు భూదాన్ పోషంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మధుసూదన్ రెడ్డి పాపినిపాలెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వాలీ గారు ఇంకా ఫాతిమా అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హైదరాబాద్ నుంచి షణ్ముఖి అంటూ పంపించారనమాట. ఓకే, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, దేశాయిపేట వేటపాలెం నుంచి శివ శ్రీఫణి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి టైలర్ రమేష్, వెంకట మెకానిక్ వెంకట చలపతి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ మార్నింగ్

ఎక్స్పెక్టింగ్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు శ్రీనివాసరావు గారు గుడివాడ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మహబూబ్ నగర్ నుంచి రవీంద్రారెడ్డి, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట మార్కండేయ లక్ష్మి, వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంజయ్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా విజయ పరమేష్ గుంతకల్ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. లత ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు గుడ్ మార్నింగ్ అంటూ. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వాణి అనమాట, ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మపూర్ అని పంపించారు. సో పైన ఒరిస్సా అని పంపించారు. ఎనీవే వాణి గారు మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే అనమాట. సో మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన అసలు ఆ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రెండు కూడా చెప్పేస్తాను. ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకి దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం బడి కోసం అనే పోర్టల్ ని తీసుకొచ్చింది అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో దానికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బడి కోసం అనే పోర్టల్ ని తీసుకురావడం జరిగిందనమాట. సో అది సంగతి. అది మరి వాల్టి హర్వీళ్ళు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేది అనమాట. సో ఇప్పుడైతే హర్వీళ్ళు ప్రోగ్రామ్ కి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ తో అనమాట, కళ్యాణ వైభోగమే, దాని తర్వాత జాను, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ తో హరివిల్లు ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అలాగే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ నేను వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జీ ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. నేడు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. పాసు పుస్తకాలు పంపిణీ అనంతరం పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సంక్షేమం అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పరుచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గంజాయి వినియోగం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్ పోర్ట్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన వీధులే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ స్పష్టం చేశారు. ఈ రోజు పార్వతీపురం పట్టణంలోని కొత్త వలస 5-6 వార్డుల్లో మన వీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి కాల్దరి గ్రామాల వద్ద పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

చెప్పారు. ఈ మేరకు పోలీసు రెవెన్యూ అధికారులతో కలిసి పులి సంచారంపై ఆయా గ్రామాల్లో ప్రజలు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతేనే తప్ప ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం యాకర్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తిరుపతి నుంచి శ్రీశైలంకు వెళ్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. రెండో విడత జనగణన ప్రక్రియకు సంబంధించి ఈ రోజు సచివాలయంలో రాష్టస్థాయి సదస్సు జరగనుందని సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ రోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్ 9న స్విట్జర్లాండ్లో బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా, సూపర్బ్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఎస్, మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేసాం. మరి ఈ రోజు ఒక డైరెక్టర్ బర్త్డే ఉంది, సో అందుకని ఆ డైరెక్టర్ కి సంబంధించిన కొన్ని సినిమాల కబుర్లు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్ గా విషయం ఏంటంటే, యంగ్ హీరోస్ నుంచి అగ్ర హీరోల వరకు తన మార్క్ టేకింగ్ తో సూపర్ హిట్ మూవీస్ అండ్ అలాగే బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన డైరెక్టర్ మాస్ మేకర్ వివి వినాయక్ బర్త్డే స్పెషల్ గా ఈ రోజు ఆయన సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం మన శంకర్ వరప్రసాద్ గారు చిత్ర నుంచి భీమ్స్ మధుప్రియ పాండే వంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11 hours 11 minutes 46 seconds లో ఉంది బీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఆది ఎన్టీఆర్ ను ఒక రేంజ్ లో నిలబెట్టిన సినిమా అని చెప్పొచ్చు. వినాయక్ ఫస్ట్ మూవీ అయినా కూడా ఒక 10 సినిమాల అనుభవాన్ని ఈ సినిమాలో మనం చూస్తాం. తన పేరెంట్స్ చావుకి కారణమైన విలన్ కి యంగ్ హీరో తొడకొట్టి ఎదురెళ్లటం. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ కొట్టింది ఈ సినిమా. ఎన్టీఆర్ తో పాటు వినాయక్ పేరు కూడా టాప్ లిస్ట్ లో స్థానం దక్కించుకుందనమాట. సో ఈ సినిమాకు మణి శర్మ బ్యూటిఫుల్ మ్యూజిక్ అయితే అందించారు. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఆది చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. టిప్పు పాడినటువంటి పోతుల రవికిరణ్ గీతం మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ਦਾ ਗੰਨੇ
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. 2003 లో ఠాగూర్ మెగాస్టార్ తో చేసినటువంటి వండర్, జరుగుతున్న అవినీతి అన్యాయాలపై తిరగబడుతున్న ప్రొఫెసర్ గా చిరంజీవి గారిని అద్భుతంగా చూపించారు. హాస్పిటల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి దాన్ని మూసివేయించడం, తన భార్యతో పాటు ఎందరో ప్రాణాలని బలి తీసుకున్న బిల్డర్ ను చివరికి ఎలా మట్టుపెట్టాడు అన్నది ఈ సినిమా కథాంశం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో వినాయక్ అద్భుతమైన టేకింగ్, తమిళ రీమేక్ మూవీ అయినా కూడా తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పెద్ద హీరోతో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది ఠాగూర్ సినిమా. మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు మరొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఠాగూర్ చిత్రం నుంచి మనో చిత్ర పాడినటువంటి శుద్ధాల అశోక్ తేజ గీతం వస్తోంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

11:22:23 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి విక్టరీ వెంకటేష్ గారితో తెరకెక్కించినటువంటి లక్ష్మి 2006 లో రిలీజ్ అయింది సినిమా. సో వెంకటేష్ గారి ఇమేజ్ ను డబుల్ చేసిన సినిమా అని చెప్పొచ్చు. తనను పెంచిన కుటుంబం కోసం ఎన్నో అవమానాలు ఎదురైనా కూడా వాటన్నింటినీ దిగమింగుకొని కత్తి పట్టి విలన్స్ ను వేటాడిన విధానం ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. వెంకటేష్ యాక్షన్ ఎమోషన్స్ మాక్సిమం వాడేసుకున్నారనమాట వినాయక్ గారు. అండ్ వెంకటేష్ బ్రహ్మానందం మార్క్ టైమింగ్ కామెడీ ఉంటుంది చూడండి ఈ సినిమాలో. సో చాలా చాలా సూపర్ గా ఉంటుందన్నమాట. అండ్ నాట్ ఓన్లీ బ్రహ్మానందం గారు కామెడీ అండ్ వెంకటేష్ గారు ఈ కాంబినేషన్ కాదు, అసలు వెంకటేష్ గారు మా వేణు మాధవ్ అండ్ చాలా బాగుంటుంది ఈ సినిమా అంతా కూడా. ఏంటంటే లైక్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో కామెడీ ఎంత ఈక్వల్ గా ఉంటుందో, సాంగ్స్ ఎంత బాగుంటాయి అండ్ ఫైట్స్ కూడా సెంటిమెంట్ కూడా అనమాట ఎవ్రీథింగ్ ఈ సినిమాలో ప్రతిదీ కూడా మాక్సిమం కావాల్సినంత అనమాట ఈక్వల్ సమపాలలో ఉంది అని చెప్పొచ్చు. సో అండ్ అడిషనల్ గా రమణ గోగుల పాటలు ఈ సినిమా సక్సెస్ కు మరింత హెల్ప్ చేశాయి అనమాట. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అన్ని విషయాలు. బట్ బిఫోర్ దట్ లక్ష్మీ చిత్రం నుంచి ఒక పాట విందాం. రాజేష్ గంగా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్, చంద్రబోస్ గారు రాసినటువంటి పాట వింటూ స్టేజ్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11:28:33 సెకండ్స్ లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా వినాయక్ గారు మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం మరి మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ఈ సినిమా అనగానే అందరికీ ఒక రకమైన గూజ్ బంప్స్ వస్తాయి కదా ఎందుకంటే మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఉండే ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఓ రేంజ్ లో అందించారు వినాయక్ ఫైట్స్ కానీ డాన్స్ కానీ కామెడీ టైమింగ్ అన్ని కూడా సమపాళ్లలో ఉంటాయి చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక 20 ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు ఎలా ఉన్నారో అలా దింపేశారు వినాయక్ రైతుల కష్టాలను తీర్చడానికి ఒక కామన్ మ్యాన్ చేసేటువంటి పోరాటంలో ఒక చీరుని చూస్తాం అండ్ అతని స్థానంలో దొంగతనాలు చేసే మరో చీరు ఇలా డ్యూయల్ రోల్లో చిరు యాక్టింగ్ కేక అని చెప్పాలి అందుకు తగ్గట్టుగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ సినిమా అండ్ అడిషనల్ గా అదనపు ఆకర్షణగా నిలిచింది డిఎస్పి మ్యూజిక్ మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం బిఫోర్ దాట్ ఖైదీ నంబర్ 150 చిత్రానికి నకాష్ అజీజ్ జాస్మిన్ పాడినటువంటి డిఎస్పి పాట వచ్చేస్తుంది డిఎస్పి కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూనిట్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3

0: ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి మాస్ మహారాజా రవితేజ వినాయక్ కాంబోలో 2008 లో వచ్చిన కృష్ణ విజయవాడ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కోసం రవితేజతో కత్తి పట్టించారు వినాయక్. సో సినిమా కథను పోర్ట్రే చేసిన విధానం, ఫైట్స్, సాంగ్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, అన్నింటిలోనూ ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారన్నమాట.

అనమాట వినాయక్ అయితే. అండ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా తీర్చిదిద్దారు ఈ సినిమాని. అండ్ చక్రి చక్కటి మ్యూజిక్ అందించారు. ఇక బ్రహ్మానందం గారి కామెడీ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అండ్ ఆ తర్వాత ఇంకొకసారి అంటే వన్స్ అగైన్ మన ఎన్టీఆర్ తో యాక్టింగ్ కి ఫుల్ స్కోప్ ఉన్న సినిమా అందించారు, అదే అదుర్స్. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు కదా. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మి మార్క్ కామెడీ. ఏ పొట్టనోళ్ళు ప్రేమించకూడదా అంట. సో ఎన్టీఆర్ గారితో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ని అందించి ఫ్యాన్స్ కి కడుపు చెక్కలయ్యే అంటే కడుపుబ్బా నవ్వించేలాగా చేశారనమాట వినాయక్. అండ్ అలాగే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అదుర్స్ సినిమా. చారి ఈ జనరేషన్ లో ఇలాంటి గెటప్ వేయాలంటే అది ఎన్టీఆరే అన్నట్టు ప్రూవ్ అయ్యింది కూడా. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ అదుర్స్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ రీటా పాడినటువంటి రామజోగ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

లెవనాస్ 42:18 లో ఉంది. వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో తర్వాత దిల్ యంగ్ హీరో నితిన్ తో పంచ్ డైలాగ్స్. పెద్ద హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఆ హీరోయిజం ను చూపించి నితిన్ ఒక స్టార్ హీరోగా ఎదగడానికి కారణమైన సినిమా అందించారు వినాయక్. చూస్తున్నంతసేపు స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం, హీరోయిజాన్ని యాక్సెప్ట్ చేయడంలో వినాయక్ సక్సెస్ సాధించారు. అవునంటే కాదని, వద్దు అంటే చేస్తా అనే క్యారెక్టర్ లో ఉన్న హీరో తన ఫ్యామిలీని కాపాడుకుంటూ ఎలా తన లవ్ సక్సెస్ చేసుకున్నాడు అనేది కథ. మరి ఈ సినిమాలో తెలివిగా ముందుకు వెళ్లిన విధానం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అండ్ ఆ తర్వాత రామ్ చరణ్ నాయక్. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఒక హీరో చేత ఫుల్ లవ్ అండ్ కామెడీ, మరొక హీరో చేత ఫుల్ మాస్ అండ్ యాక్షన్. అభిమానులకు అంటే ప్రేక్షకులకు 100% కావాల్సింది ఇచ్చి పడేశారనమాట. సో రామ్ చరణ్ తో ఒక బీభత్సమైన యాక్షన్ మూవీని అందించి సక్సెస్ అయ్యారు వినాయక్. ఇక బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఎంఎస్, వీళ్ళ కామెడీ సీన్స్ ఎంత రేంజ్ లో ఉండే అంటే ప్రతి ఒక్కరికి ఇప్పటికి కూడా అలా గుర్తుండిపోయినాయి అనమాట. కంచవేంటి ఎంత ఉంది అని, ఎంత ఎవరైనా తింటారా, ఈయన కూడా తినలేడు అంటాడు. సో లోపలికి వెళ్ళగానే సంతకం పెట్టమంటారు. సంతకం పెట్టగానే చాక్లెట్ ఇస్తారు, పెన్నులు, స్టాంపులు, చాక్లెట్లు అన్ని లోపలే ఉంటాయి అంటారు. సో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాయి అనమాట ఈ కామెడీ సీన్స్ కూడా. సో అండ్ యాక్షన్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడా కూడా ఏమాత్రం తగ్గదు, అంత రేంజ్ లో ఉంటుంది అనమాట. సో వినాయక్ అనగానే మాస్ డైరెక్టర్ అనే పేరైతే తెచ్చేసుకున్నారు. సో నెక్స్ట్ మనం ఇంకొక సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ నాయక్ చిత్రం నుంచి నవీన్ శ్రేయ ఘోషల్ పాడినటువంటి చంద్రబోస్ గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

దిల్ మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉషా పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 11:53 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇక తర్వాత బాలయ్యతో ద్విపాత్రాభినయం చెన్నకేశవరెడ్డి. పగా ప్రతీకారాలతో రగిలే తండ్రిని మంచి మార్గంలోకి తీసుకురావాలనే కొడుకు. చివరికి తండ్రి వెళ్తున్న దారే గొప్పదని తెలుసుకోవడం. ఎమోషనల్ గా సాగుతుందన్నమాట సినిమా అంతా కూడా. అండ్ వినాయక్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా చెన్నకేశవరెడ్డి ఎప్పటికీ నిలుస్తుంది. పాటలకి అద్భుతమైన సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని అందించడంలో మణి శర్మ గారు మరొకసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. సో మరి ఇవ్వండి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నో మీకోసం చెన్నకేశవరెడ్డి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती एफएम न्यूज हेडलाइंस विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జనాభా గణన 2027పై రాష్ట్ర స్థాయి ప్రధాన జనగణన అధికారుల సమావేశం జరుగుతోంది. సమావేశంలో భాగంగా జనాభా గణన 2027 నిర్వహణకు సమగ్ర కార్యాచరణ వ్యూహంపై అధికారులు చర్చిస్తున్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని మల్లెల సంజీవయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 9,69,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఆధునికీకరణ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. పోలీసు శాఖ అనుమతితో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వాటికి 5 కిలోవాట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. గుడ్ల ఉత్పత్తి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని, ఈ రంగంలో వ్యాపార అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఉపాధి వనరులు పెరుగుతున్నాయని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు వివిధ ప్రోత్సాహకాలు కల్పిస్తూ 2026-29 పౌల్ట్రీ అభివృద్ది విధానాన్ని రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిందని వెల్లడించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని రైతు బజార్లలో బియ్యం విక్రయాలను ప్రారంభించామని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నెల్లూరు నగరంలోని ఫతేఖాన్పేట రైతు బజార్లో బియ్యం విక్రయాల కౌంటర్ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ స్పెషల్ టెట్ 2026 నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణపై నిన్న సాయంత్రం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏలూరు నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడారు. ఎల్నినో బలపడుతోందని, దీనివల్ల చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ నిన్న తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ వాతావరణ పోకడ కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయని వివరించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

చిత్రలహరి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, శ్రీమణి గీతం. ఇది సుదర్శన్ అశోక్ పాడినటువంటి పాట. 12 hours 8 minutes 13 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. సో మరి నవడేస్ అసలు జాబ్ రావడమే చాలా కష్టమైపోయింది, అంటే కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ రావడమే కష్టమైతే మరి వచ్చిన ఉద్యోగం కోల్పోకుండా చక్కగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో కొన్ని సందర్భాల్లో కొన్ని అలవాట్లు ఈ జాబ్కు మనం పోగొట్టుకునే కారణాలుగా మారుతాయి అన్నమాట. అంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జాబ్ కోల్పోవడానికి అది కారణమవుతుంది. మరి అదేంటో తెలుసుకుందాం ఈనాటి మీకు తెలుసాలో వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, శ్యామ్ కసర్ల గీతం. ఇది మిక్కీ జె మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేజ్ ఉండే వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆయన మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, చిన్మయి శ్రీపాద అండ్ ధ్రువ్ విక్రమ్ శృతి హాసన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12:17:34 లో ఉంది వీ బీక్ లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మీరు జాబ్ చేస్తున్నారా? అయితే ఆఫీస్ లో కొన్ని నియమాలు అయితే కంపల్సరీ పాటించాలి. ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా మీరు చేస్తున్నటువంటి జాబ్ కోల్పోయే డేంజర్ ఉంది. అవేంటంటే, కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. అంటే వర్క్ చేసేటప్పుడు కొన్ని విషయాలను చాలా లైట్ గా తీసుకుంటారనమాట. ఇలా చేయటం వల్ల చేస్తున్న జాబ్ కాస్త పోయే ఛాన్స్ ఉంది, ఎక్కువ రోజులు ఆ జాబ్ లో ఉండలేరు అనమాట. సో ఇలాంటి ప్రవర్తన గనక మీ చుట్టూ ఉన్న వాళ్లలో మీరు, అంటే మీరు మీలో ఉంది అన్న విషయాన్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు కనుక అబ్జర్వ్ చేస్తే, వాళ్ళు మీ మధ్య అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుందనమాట. వీళ్ళు కరెక్ట్ గా చేయలేరు, మీ మీద కాన్ఫిడెన్స్ ఉండదు, అండ్ మీకు ఏదైనా వర్క్ అప్పచెప్పాలన్నా కూడా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ అనేది కోల్పోయేలాగా చేస్తుంది. ఇది కూడా ఏంటంటే జాబ్ కోల్పోవడానికి ఒక రకంగా దారి తీస్తుంది అనమాట. ఇంకా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంటుంది, బ్రేక్ తర్వాత సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్దతి సంగతి.
4: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు విద్యుత్ భారతి FM 101.3.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుంటే భాగ్యం, ఆ రోజు February 14 అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునే ఇప్పటికే మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు తల్లుల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ ప్రణవి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 12 hours 29 minutes 35 seconds లో ఉంది బీ క్లాక్. స్టూడియోలో సమయం 12 గంటల 30 నిమిషాలకు దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రతినిధులు పోషకాహారం, బాల రక్షణ, మహిళా సాధికారతపై చర్చించారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో పాటు పోషకాహారం, ప్రాథమిక విద్య, బాల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటుగా మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ బోంగ్లను మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్,

0: విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణులతో పాటుగా వ్యాపార పెట్టుబడి వర్గాల ప్రముఖులను ప్రపంచస్థాయి సంస్థాగత పెట్టుబడిదారులను కలుసుకుంటారు. భారత్ సింగపూర్ వ్యూహాత్మక భాగస్వాములలో కీలక రంగాలపై చర్చించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక అనుసంధానం, సెమీ కండక్టర్లు, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై చర్చిస్తారు. సింగపూర్లో పెట్టుబడిదారులు జరిగే సమావేశాల్లో భాగంగా హెడ్జ్ ఫండ్, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్లతో ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. భారత్ వృద్ధి పదం, పెట్టుబడి అవకాశాలపై అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చిస్తారు. అలాగే వివిధ గ్లోబల్ ఆర్థిక సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ ఫామ్లు, హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో ప్రత్యేకంగా మంత్రి సమావేశమవుతారు. టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైనికులకు, మాజీ సైనికోద్యోగులకు, వారి కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ బి, సైనిక్ బి స్ఫూర్తికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిజ్ఞ నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇది సాధారణ పౌరులు అసాధారణ అంకితభావంతో దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం చాటుతుందని కొనియాడారు. సరిహద్దుల రక్షణ నుంచి విపత్తు సహాయక చర్యలు, దేశ నిర్మాణ కార్యకలాపాల వరకు సిటిజన్ సోల్జర్స్ ధైర్య సాహసాలు, అంకితభావం, నిస్వార్థ సేవలతో నిలబెట్టారని ప్రశంసించారు. దేశ సేవలో వారి నిబద్దతను, సురక్షితమైన బలమైన స్వావలంబన భారతావని దిశగా వారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశంలో డాక్ సేవకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞత తెలిపారు. డాక్ సేవా హీ జనసేవ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ యుగంలోనూ ఇండియా పోస్ట్ డిజిటల్ పరివర్తన సంతరించుకుంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. ఇండియా పోస్ట్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశానికి తన సేవలు నిరంతరం అందిస్తూనే ఉందని మంత్రి ప్రశంసించారు.
1: డాక్ సేవ ఇస్ ఎ జనసేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు ఆర్ డాక్యా కమ్యూనిటీ ఆన్ ది అదర్ హ్యాండ్ టు ఆర్ కస్టమర్స్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఇండియా పోస్ట్ టూ ఇస్ గోయింగ్ డిజిటల్ ఇండియా పోస్ట్ ఇస్ ఆల్సో ఎండెవరింగ్ టు ఫుల్ఫిల్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ ఆస్పిరేషన్స్ an organization that selflessly serves us day and night.
0: తమిళ నాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం పోలింగ్ జరిగిన 5 అసెంబ్లీ స్థానాల్లో తమిళనాడులో మధురాంతకం, ధారాపురం, పుదుచ్చేరిలో తట్టంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజినగర్, నందిగ్రామ్, అలాగే అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానం ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద క్లెయిముల మోసాలు అరికట్టేందుకు 4 వారాల్లోగా 4 డిజిటల్ ప్లాట్ఫామ్లు అనుసంధానించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్లాట్ఫామ్లో ఈడీఏఆర్, వాహన్, సారథి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నాయి. ఈ అనుసంధానంతో ప్రమాద నివేదికలు, వాహన బీమా రికార్డులు, గత క్లెయిమ్ చరిత్రలు ఎలాంటి అంతరాయం లేకుండా వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఇది హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకానికి కూడా. ఇప్పటివరకు కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ డీఏఆర్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్న కోర్టు, రాష్ట్రాలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అహసనుద్దీన్, అమానుల్లాల ధర్మాసనం, ప్రసన్న, బి వరేలాలతో కూడిన బెంచ్ మునుపటి కోర్టు ఆదేశాలు పాటించినందుకుగాను కొన్ని బీమా కంపెనీలకు, అధిపతులకు నోటీసులిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ను ఎంఆర్పీలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల ధరలు 70% వరకు తగ్గి రోగులకు ఏటా 2,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలోని అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. భారత్, యూకే దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద వర్తక, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు ఉత్తర ఇంగ్లాండ్కు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధుల బృందం ఈ నెల 12 నుంచి 16 తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తర ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ఏటా 450 మిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుంది.

0: చేస్తుందని యూకే వ్యాపార వర్తక కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్ అంచనా వేశారు. ఈ బృందం స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. భారత్ నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వర్తకం 48 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్తో సహా 8 ప్రముఖ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ కంపెనీలకు గ్రీన్ కార్డు ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం నిలిపేస్తుంది. ఈ జాబితాలో కాగ్నిజెంట్, క్యాప్ జెమ్నీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలపై కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తు కారణంగానే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టుగా యూఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ వెల్లడించారు. విదేశీ కార్మికుల కోసం గ్రీన్ కార్డు కోరుకునే యజమానులకు ఫర్మ్ అనే ఈ ప్రోగ్రాం ఒక కీలక అడుగని, అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఈ సిస్టమ్ను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఆరోపించారు. అమెరికాలో శాస్త్రీయ సాధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి దేశ అత్యున్నత పురస్కారాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 అగ్రగామి టెక్ దిగ్గజాలను సత్కరించారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదల్ కూడా ఉన్నారు. అమెరికా గ్లోబల్ లీడర్షిప్ లో వీరి కృషి కీలకమైందని ట్రంప్ కొనియాడారు. న్యూ గోల్డెన్ ఏజ్ సమ్మిట్ వేదికగా సత్యనాదెల్ల డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖల్ డెల్ కు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ట్రంప్ అందించారు. అలాగే ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఏఎండీ సీఈఓ లీసా తదితరులు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందజేశారు. టెక్నాలజీ రంగంలో వీరు అందించిన సేవలు అమెరికా సాంకేతిక ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలో సురక్షితంగా ఉండాలని రియాద్లో భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయొద్దని కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 800-247-1 అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
5: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

విశ్వనాథన్ సన్స్ మూవీ నుంచి సుభాష్ ని పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 12 hours 44 minutes 40 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం జాబ్ పోగొట్టుకోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ముఖ్యంగా ఆదాయం పొందడానికి అదే దారి అయినప్పుడు. సో జాబ్ ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటాం. ఎలాంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జాబ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అందులో ఏంటంటే, యాక్టివిటీస్ లో పాల్గొనకపోవడం, కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు యాక్టివిటీస్ అనౌన్స్ చేస్తారు కదా, అలాంటప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తామని ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ముందుకు రాకపోవడం, ఇలాంటి అలవాట్ల వల్ల జాబ్ కోల్పోవాల్సి వస్తుందన్నమాట. అలాగే ఆఫీస్ ఇంటర్నెట్ లో జాబ్ పోర్టల్స్ బ్రౌజ్ చేయడం ఇలాంటివి ఏంటంటే పెద్ద ఇష్యూ అవుతాయి, అంటే సమస్యగా మారుతాయి అనమాట. ఇలాంటి మిస్టేక్స్ కూడా జాబ్ కోల్పోవడానికి కారణం అవుతాయి. ఒకవేళ మీరు చేసే వర్క్ లో బోర్ ఫీల్ అయినప్పుడు సినిమా చూడాలనిపించి చూడటం, లేదంటే డౌన్లోడ్ చేయటం, ఇలాంటి అలవాట్లు మిమ్మల్ని సమస్యల్లో పడేస్తాయన్నమాట. సో అలాంటి పిచ్చి పనులు అస్సలు చేయకండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పిన, చాలా మంది చేసే పొరపాటు లేట్గా రావటం. దీనివల్ల మీ తోటి ఎంప్లాయీస్ ఎంత సఫర్ అవుతారు చెప్పండి? కొంచెం ఆలోచించండి. ఎప్పుడో ఒకసారి లేట్గా వచ్చి త్వరగా వెళ్తే సమస్య ఉండదు, కానీ ప్రతిరోజు అలాగే రావటం వెళ్ళడం జరిగిందంటే మీరు ఖచ్చితంగా జాబ్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది కదా. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బిఫోర్ దట్ నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

12:51 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో ఆఫీస్ కి సంబంధించినటువంటి చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటున్నాం. సో యాక్చువల్ గా ఎక్కువగా నెగిటివ్ ఫీలింగ్స్ గనక మీ తోటి ఉద్యోగులతో ఉంటే, అంటే అనవసరమైనటువంటి చర్చలు ఇంకా మీపై వ్యతిరేకతకు ఇవన్నీ కూడా కారణం అవుతాయి అన్నమాట. సో మిమ్మల్ని గుర్తించేలాగా చేస్తాయి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా. కాబట్టి మీరు జాగ్రత్తగా మసులుకోవాలి, ఇలాంటి చెడు ప్రవర్తనకు దూరంగా ఉండండి. ఇంకా ఆన్లైన్ లో ఎక్కువగా గడపడం, వర్క్ ప్లేస్ లో రిలాక్స్డ్ గా ఉండటం, సోషల్ వర్కింగ్ సైట్స్ లో అప్డేట్స్ ఇవ్వటం, ఇలాంటి అలవాట్లు మీ జాబ్ కోల్పోయేలా చేస్తాయన్నమాట. ఒకవేళ మీరు గనక ఇలాంటి పొరపాట్లను బై మిస్టేక్ చేస్తున్నట్లయితే ఇప్పటి నుంచి వీటికి దూరంగా ఉండండి, లేదంటే మీకే డేంజర్. మరి ఇది ఈనాటి మీకు తెలుసా రైట్ నో మీకోసం పెద్ద మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. రక్షిత సురేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 27.85 కోట్ల రూపాయలతో ముప్పాళ్ల వద్ద బ్రిడ్జి నిర్మాణం, పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ స్పిల్వే, ప్రధాన తూముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాసుపుస్తకాలు పంపిణీ అనంతరం పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జనాభా గణన 2027పై రాష్టస్థాయి ప్రధాన జనగణన అధికారుల సమావేశం జరుగుతోంది. జనగణన ప్రక్రియపై మార్గదర్శకాలను భారత రిజిస్టార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వివరించనున్నారు. జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు సాంకేతిక సాధనాలు, కార్యాచరణ ప్రణాళికలపై సమీక్ష చేస్తారు. క్షయవ్యాధి నిర్మూలనను ప్రజా ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ జాతీయ కార్యక్రమానికి అనుగుణంగా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్టవ్యాప్త జోష్ కార్యక్రమాన్ని నిన్న మంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. కామన్వెల్త్ గేమ్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటి చెప్పిన ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన శంకు కృపారావును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అభినందించారు. జీ కొండూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను స్వర్ణ పతక విజేత కృపారావు మర్యాదపూర్వకంగా ఈ రోజు కలిశారు. పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన వీధులే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ స్పష్టం చేశారు. ఈ రోజు పార్వతీపురం పట్టణంలోని కొత్త వలస 5-6 వార్డుల్లో మన వీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దసరా పండుగకు ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 25 వరకు 5261 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించకముందే కోస్తాను వాయుగుండం తుఫాను తాకనుందని, వీటి ప్రభావంతో ఈ నెల 15 తర్వాత కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: Ek Bharti FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 1 hour 4 minutes 42 seconds లో ఉంది వివి గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి మగువలు ఇప్పుడు అంతరిక్షంలోనూ కాలుమోపుతున్నారు. సహజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఓర్పు సహనం పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువగా ఉంటాయి. మరి మల్టీ టాస్కింగ్ లోనూ మహిళలే మెరుగ్గా రాణించగలుగుతున్నారని స్టడీస్ చెప్తున్నాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే వ్యక్తిగత జీవితంలోనూ రాణిస్తున్నారు అంటే ఇది అంత ఈజీ ఏం కాదు. కానీ లైఫ్ లో కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అటు ఇంటి పనిని ఇటు ఆఫీస్ పనిని సో రెండింటినీ కూడా ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. ఇది ఎక్స్పర్ట్స్ చెప్పేమాట. దీనికోసం ఎక్స్పర్ట్స్ కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం ఘర్షణ చిత్రం నుంచి టిప్పు శాలిని సింగ్ పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మనసుకి తొలివారు

ఆర్ 11:47 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి జాబ్ చేసే మహిళలకు ఇంటి పని ఆఫీస్ పని రెండూ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలి. అయితే ఇంటి పని పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్లేప్పటికీ తలప్రాణం తోకొచ్చేస్తుంది కదా, మరి ఆఫీసులకు వెళ్లే వాళ్ళకి మార్నింగ్ లైఫ్ చాలా బిజీ బిజీగా ఉంటుంది. ఇటు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి అండ్ భర్త పిల్లలకు లంచ్ ప్యాక్ చేసుకోవాలి, కాస్త భోజనం బాక్స్ లో హడావిడిగా సర్దేసుకుని ఆఫీస్ కి పరిగెట్టేయాలి. చాలా మంది లేడీస్ చేసే పని ఇదే కదా, మరి ఆఫీస్ లోనూ అంతే పని ఉంటుంది, అటు వర్క్

లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేయాల్సిందే. ఏది సరిగా నిర్వహించలేకపోయినా సమస్యలు అనేవి తప్పవు కదా. మరి వర్కింగ్ ఉమెన్ కు ఇంటి పని ఒక టాస్క్ అని చెప్పాలి. ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఏమాత్రం రుచి తగ్గకుండా భోజనాన్ని రెడీ చేయాలి. ఇల్లు చిన్న మరక లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. మరి ఆఫీస్ పనుల్లో కూడా ఏ మాత్రం తేడా వచ్చినా కూడా బాస్ నుంచి మాట వచ్చేస్తుంది కదా. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ టిప్స్ అయితే తెలుసుకోవాల్సిందే.

అందులో ముఖ్యంగా ఏంటంటే ముందుగా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో రేపు రెడీ చేసే వంటల గురించి ముందుగానే అంటే ముందు రోజు రాత్రి ప్రణాళిక వేసేసుకుంటే చాలా వరకు ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. అండ్ మార్నింగ్ లేచాక ఏం చెయ్యాలి, ఏం టిఫిన్ చేయాలి, ఏం కూర చేయాలి ఇలా ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది కదా. మరి ఏం వండాలబ్బా అని ఆలోచనలో పడ్డాం అనుకోండి, మిగిలిన పనులన్నీ కూడా లేట్ అయిపోతాయి అనమాట. అదే కనుక ముందు రోజు డిసైడ్ అయ్యి వాటికి కావాల్సిన సామాన్లు కూడా రెడీగా పెట్టుకుంటే పని ఫటాఫట్ అయిపోతుంది. సో సెలవు ఉన్న రోజున కావాల్సిన వెజిటబుల్స్ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట. అండ్ వంటింట్లో వాడుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ స్నాక్స్ కానీ, ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టుకుంటే వంట చేసేటప్పుడు వెతుక్కునే పని లేకుండా ఈజీగా ఉంటుంది అనమాట. లైక్ టీ, కాఫీ, సాల్ట్ ఇలాంటివన్నీ కూడా ట్రాన్స్పరెంట్ డబ్బాలో వేసుకుంటే ప్రతిసారి కూడా వెతుక్కునే పని ఉండదు. మాట్లాడుకుందాం ఇంకా బోల్డన్ విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది ఓజీ మూవీ నుంచి.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా నరసింగోలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇక వివరాలు. ప్రకాశం జిల్లా కొండపు నియోజకవర్గంలోని నరసింగోల్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 27.85 కోట్ల రూపాయలతో ముప్పాల వద్ద వంతెన నిర్మాణంతో పాటు పాలేరు జలాశయం స్పిల్వే ప్రధాన తూముల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం నరసింగోల్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసి వారితో సంభాషించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని మాట్లాడుతూ,
1: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిషేధిత భూములు, ముఖ్యంగా గర్భకండ్రికలు అలాంటి వాటికి ఈ నరసింగోల గ్రామంలో 438 ఎకరాలకి ఫ్రీహోల్డ్ చేసి రైతులకు రైతువారీ పట్టా అందించడానికి, పట్టాదారు పాస పుస్తకాలు అందించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం చాలా అదృష్టం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 39,000 పట్టాదారు పాస పుస్తకాలు మన నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది.
0: జనాభా గణన 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో రాష్టస్థాయి ప్రధాన జనగణన అధికారుల సమావేశం కొనసాగుతుంది. జనాభా గణన 2వ దశలో డిజిటల్ సాంకేతికత వినియోగంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో జనగణన నిర్వహణకు అవసరమైన కార్యాచరణ వ్యూహం, సన్నద్దతపై అధికారులు చర్చిస్తున్నారు. జనగణన కార్యకలాపాల సంచాలకులు జే నివాస్, రాష్ట ప్రభుత్వ ప్రధాన

0: కార్యదర్శి జి సాయి ప్రసాద్ జనాభా గణన 2027 నిర్వహణపై అంశాలను అధికారులకు వివరించారు. భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ జనగణన ప్రక్రియపై మార్గదర్శకాలను తెలియజేశారు. మొబైల్ యాప్, జనాభా గణన నిర్వహణ పర్యవేక్షణ వ్యవస్థ, గణన విభాగాల కేటాయింపు పోర్టల్పై అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక సాంకేతికత, పర్యావరణహిత సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహిస్తున్న ఆక్వా ఎక్స్పో ఇండియా 2027 ఎక్స్పోను కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి ఆదాయం, విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడంలో ఆక్వా రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచ ఆక్వా మార్కెట్లో భారతదేశం మరింత బలోపేతం కావడంలో ఆక్వా రైతుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో వాణిజ్య అవకాశాలను పెంపొందించేందుకు ఇలాంటి ఎక్స్పోలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ఆక్వా ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, ముఖ్యంగా భీమవరం ప్రాంతం నుండి కూడా వెళుతున్నాయనే సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఆదాయాన్ని పెద్ద ఎత్తున దేశానికి విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్నటువంటి పరిశ్రమ ఏదైనా ఉన్నది అంటే ఇది ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమ మాత్రమే అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా. ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాంకేతికతని పంచుకోవడం ద్వారా ఏ విధంగా కొత్త మార్కెట్ని సృష్టించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనని ఇటువంటి ఎగ్జిబిషన్ ద్వారా సాధ్యమవుతాయి అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.
0: రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఏసీ నగర్లో 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో అభివృద్ది పనులను ప్రభుత్వ సహకారంతో 2028 చివరి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని వివరించారు. విద్యార్థులు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ జాతీయ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట వ్యాప్త జోష్ కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. క్షయవ్యాధిపై అవగాహన పెంచే జోష్ బృందాల్లో ప్రభుత్వ అధికారులు, మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, ఎన్సీసీ క్యాడెట్లు భాగస్వాములవుతారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ సమైక్యత కోసం అమలు చేస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను జతచేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల పరస్పర మార్పిడి, భాషల అభ్యసనం, పండుగలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్ల పరిచయం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు, హర్యానాలోని విద్యార్థులు తెలుగు భాష నేర్చుకోవడం, తమిళనాడులోని ప్రజలు లడక్ ప్రాంత సంస్కృతిని తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు దేశ ప్రజల మధ్య అనుబంధాలను పెంపొందిస్తాయి. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతీయులందరిలో జాతీయ సమైక్యతా భావాన్ని బలోపేతం చేయడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: ఏక్ కార్యక్రమ్ జిస్కో సర్దార్ పటేల్ జయంతి సే ప్రారంభ కియా గయా హై, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, వివిధతాఓ సే భరా దేశ్ హై, హమారా నిరంతర ప్రయాస్ హోనా చాహియే ఏక్తా కో బఢానే వాలీ చీజో కో బల్ కైసే మిలే, ఇన్ వివిధతాఓ కో కే సాథ్ అపనాపన్ కైసే బనే. కభీ తో క్యా హోతా హై, హమ్ ఏక్ హీ దేశ్ మే రహనే కే బాద్ భీ హమే అజ్ఞాన్ హోతా హై అప్నే హీ దేశ్ కే విషయ మే, ఔర్ ఇస్లియే రాజ్యో సే కహా గయా ఏక్ రాజ్య దూసరే రాజ్య సాథ్ ఎంఓయూ కరే పైర్ బనాయే.
0: రాష్టంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలీస్ శాఖ అనుమతితో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 5 కిలోవాట్ల చొప్పున ఉచిత విద్యుత్ సరఫరా

వ్యవస్థ చేయనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. దుర్గాదేవి ఉత్సవాలకు ప్రభుత్వం తరపున సహకారం అందించడం సంతోషంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. గుడ్డ చౌకైన నాణ్యమైన పోషకాహార వనరు అని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పౌల్టీ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, ఆధునీకరించేందుకు పౌల్టీ డెవలప్మెంట్ పాలసీ 2026-29 ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. ప్రజల పోషక భద్రతతో పాటు స్థానిక గుడ్ల వినియోగం, ఎగుమతులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో రాష్ట పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న ఆయన, ఏఐ క్వాంటమ్ టెక్నాలజీని పర్యాటక రంగంలో వినియోగిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయని, 2 ఏళ్లలో సుమారు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని తెలిపారు. స్పెయిన్ పర్యటనలో పరిశీలించిన అత్యుత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో మన వీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన కమిషనర్, తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ చెత్త వాహనాలకు అందించాలని సూచించారు. ఇళ్లు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డ్రైన్లలో చెత్త వేయకూడదని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా నరసింగోల్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: with Bharti FM 101.3.
1: LIC వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. LIC బీమా ప్లాటినంతో LIC ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వన్ అవర్ 31:08 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్. మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. సో మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్లానింగ్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ. అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మిలెట్స్ ఇడ్లీ, మిలెట్స్ దోశ ఇలాంటి పిండి మనం రెడీ చేసి పెట్టేసుకుంటే చిటికలో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఎప్పుడు మనకి ఎగ్ ఒకటి, బ్రెడ్ ఒకటి ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నైట్ తిన్న గిన్నెలు ఆ ప్లేట్లు మార్నింగ్ వరకు అలాగే ఉంచకండి. ఉదయం చేసుకోవచ్చులే అని నెగ్లెక్ట్ చేస్తే టైం కాస్త ఇట్టే కరిగిపోతుంది అనమాట. సో గిన్నెలు అప్పటికప్పుడే శుభ్రం చేసేసుకుంటే ఏంటంటే టైం చాలా సేవ్ అవుతుంది. టైం సేవ్ అవ్వటంతో పాటు తిన్న వెంటనే మనం పడుకోకుండా కొంచెం ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుందన్నమాట. అండ్ ఖాళీగా ఉన్న టైంలో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, రెడీ చేసుకునే ఐటమ్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే గరం మసాలా కానీ, జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, టొమాటో ప్యూరీ కానీ, పులిహోర పేస్ట్ కానీ, ఇలాంటివి కొంచెం ఎక్కువ మొత్తంలో అంటే ఒక 15 డేస్కి సరిపడా చేసుకుని స్టోర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వీటిని మనం చాలా కూరల్లో రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాంటివి చేసుకోవడం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఇంటి పని గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక ఆఫీస్ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ బాంబే చిత్రం నుంచి రెమో పాడినటువంటి వెయిట్.

0: भारती एफएम 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

1:38:48 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం కదా. ఆఫీస్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే పనితీరు కూడా సులభంగా ఎలాంటి విసుగు లేకుండా పూర్తయిపోతుంది. జీతం ఎక్కువగా ఉంటే చేసే జాబ్ హ్యాపీగా ఉంటుందని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. అయితే ఎక్కువ శాలరీ వచ్చే వాళ్లతో పోల్చితే తక్కువ శాలరీ వచ్చే ఉద్యోగులే ఎక్కువ ఆనందంగా పనిచేస్తున్నారని రీసెంట్ స్టడీస్ కూడా స్పష్టం చేశాయి. కొందరు పై అధికారుల మెప్పు కోసం అతిగా పనిచేస్తూ, పనిచేస్తున్నట్టుగా నటిస్తూ ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారనమాట. బట్ తమ నైపుణ్యాలకు సంబంధం లేని పనులు కూడా చేసేస్తూ ఉంటారు. దీనివల్ల అటు పని చేయలేరు, ఇటు మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతారు. కాబట్టి తెలిసి తెలిసి ఇలాంటి పొరపాట్లు చేయకండి. మీపై నమ్మకంతో సంస్థ మీకు అప్పగించిన పనిని సక్రమంగా చేస్తే చాలు. ఆఫీసులో మీ బాస్తో, కొలీగ్స్తో ఫ్రెండ్లీగా ఉండండి. అలా ఉంటే ఆఫీస్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మాట్లాడుకుందాం ఇంకా. బిఫోర్ దట్ ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఆత్రేయ గీతం, ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

మహర్షి చిత్ర నుంచి ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడినటువంటి కృష్ణమూర్తి గీతం ఇది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో విన్న తర్వాత 1 hour 50 minutes 34 seconds లో ఉంది విబి క్లాక్. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం ఇక ఆఫీస్ బాధ్యతలు, ఇంటి పనులు, పిల్లల చదువులు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే మహిళలకు కత్తి మీద సామే. వర్క్ ప్లేస్ బాగుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఆఫీస్ లైఫ్ హ్యాపీగా గడుస్తుంది. ఆఫీస్ వాతావరణం అండ్ మన చుట్టూ ఉండే వ్యక్తులు ఎంత బాగుంటే మన కెరీర్ ను అంత బాగా ఎంజాయ్ చేయగలం. ప్రొఫెషనల్ లైఫ్ సంతృప్తిగా సాగాలన్నా, సక్సెస్ఫుల్ గా సాగాలన్నా కూడా వర్క్ ప్లేస్, అక్కడ స్టాఫ్ ను బట్టి అదంతా కూడా సాధ్యమవుతుంది. సో మీరు కూడా స్టే పాజిటివ్. అండ్ మరీ ముఖ్యంగా ఆఫీస్ విషయాలు ఆఫీస్ గేట్ దగ్గరే వదిలేసి ఇంటికి వెళ్ళండి, ఇంట్లో విషయాలు ఇంటి దగ్గరే వదిలేసి ఆఫీస్కి రండి. అప్పుడు మాక్సిమం మీరు ఎక్కడి వర్క్ ని అక్కడ 100% సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు అండ్ హ్యాపీగా ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే మెంటల్ పీస్ కూడా ఉంటుంది. రైట్ నో మీకోసం మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీలు ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి 2 hours 34 minutes 39 seconds లో ఉంది. బి క్లాక్ అండ్ సండే ప్రోగ్రామ్ కోసం అందరూ రెడీగా ఉన్నారు కదా.

మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మీరు కూడా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేసేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్, ఒక హీరోయిన్ ప్రభాస్ కి తల్లిగా మాస్ మహారాజా రవితేజకి హీరోయిన్ గా యాక్ట్ చేశారు, ఎవరా హీరోయిన్ గెస్ చేయండి. ప్రభాస్ కి తల్లిగా మాస్ మహారాజా రవితేజతో హీరోయిన్ గా యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ ఎవరు? గెస్ చేసి 8662488114 ఈ నంబర్ కి మీ ఆన్సర్ ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

2:41:34 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి. సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాను. కొంతమంది లిజనర్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. క్లియర్ గా ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను ప్రశ్న ఏంటనేది. ప్రభాస్ కి తల్లిగా, ప్రభాస్ తో హీరోయిన్ గా చేయలేదు ఈవిడ, ఓకేనా? ప్రభాస్ కి తల్లిగా మాస్ మహారాజా రవితేజతో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఎవరా హీరోయిన్ అని అడిగాను. చాలా మంది ఫస్ట్ అనుష్క దగ్గరికి వెళ్ళిపోతారు, ఎందుకంటే బాహుబలి అని. సో క్లియర్ గా చెప్తున్నాను, హీరోయిన్ గా ప్రభాస్ తో చెయ్యలేదు, ఓకే? ఓన్లీ తల్లిగా మాత్రమే చేశారు. అండ్ మాస్ మహారాజా రవితేజతో మాత్రం హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఎవరా హీరోయిన్ అని అడిగాను. చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ మెసేజ్ మనకి నంద్యాల నుండి పర్ష మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. పద్మ ప్రియా తెనాల నుండి మెసేజ్ చేశారు. మరి రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆన్సర్స్ చూద్దాం నెక్స్ట్. ఓకే, ఆన్సర్ పంపించిన వాళ్ళ మెసేజెస్ మాత్రమే చూస్తున్నాను నేను. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి మెసేజ్ చేశారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి విజయలక్ష్మి చేశారు పెదకొండూరు నుండి, కంగ్రాట్స్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావలి. అనుష్క అంటున్నారు కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. నేను ఆల్రెడీ చెప్పాను, హీరోయిన్ గా ప్రభాస్ తో చెయ్యలేదు ఆ హీరోయిన్, ఓన్లీ తల్లిగా మాత్రమే చేశారు. అండ్ రవితేజతో మాత్రం హీరోయిన్ గా చేశారు ఎవరని అడిగాను, కొంచెం ఆలోచించండి. అండ్ జగపతి బాబుతో కూడా హీరోయిన్ గా చేశారు ఈవిడ. సో ఇప్పుడు వచ్చేస్తే ఆన్సర్స్ నాకు తెలుసు.

ని పంపించారు. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగలక్ష్మి నందివెలుగు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రమ్యకృష్ణ అనుకుంటున్నాను అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ రవితేజ అని చెప్పాను కదా నేను. అండ్ కొడ్డారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు అనుష్క అంటూ, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ రవితేజ, రమ్యకృష్ణ, అనుష్క ఎక్కడండి? అనుష్క ఓకే, చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారో. నేను ప్రభాస్తో ఓన్లీ తల్లిగా మాత్రమే యాక్ట్ చేశారు, హీరోయిన్ గా కాదు అని చెప్పాను. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం సందర్య సంధికి స్వాగతం అంటున్నారు, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ భాగ్యశ్రీ బోర్సే, అయ్యో ప్రభాస్ కి తల్లి ఎక్కడండి? సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, బట్ కాదని రాంగ్ ఆన్సర్ అది. అండ్ రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రదీప్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుండి సీను మెసేజ్ చేశారు, అనుష్క అంటూ, కాదండి. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి రమ్యకృష్ణ అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం మండలం నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బీబీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. అండ్ పోలవరం నుండి భాస్కర్ రావు మెసేజ్ చేశారు, రాణి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, కౌస్తుభన్, తణుకు, పాలంగి నుండి అనుష్క అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి గారు అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి, ఎస్ రైట్ ఆన్సర్ సెకండ్ది. అండ్ కమతం వెంకట లక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, బాహుబలి తల్లి బంగారాజు భార్య రవితేజకు రమ్యకృష్ణనా? ఎలా శ్యామ్, రాంగ్ ఆన్సర్ కదా అది, అది కాదు. ఓకే నేను చాలా క్లియర్ గా చెప్పాను ప్రశ్న అయితే. ప్రభాస్ కి తల్లిగా రవితేజకి హీరోయిన్ గా యాక్ట్ చేశారని, జగత్ బాబుతో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేశారని చెప్పాను. అండ్ చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి జయసుదంట, అయ్యా బాబోయ్. ఓహో మీరు అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో, అది మదర్ క్యారెక్టర్ కదా. అండ్ ప్రభాస్ తో ఎక్కడ అసలు? ఓకే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రాజు ఎన్బీకే బీవీ నగర్ అంట, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, అనుష్క అంటూ, కాదు కదా. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా రమ్యకృష్ణ అంటున్నారు, ఎందరూ రమ్యకృష్ణ గారే అంటున్నారు. రవితేజ రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిందా అండి మూవీ? అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎస్ మూవీతో సహా కరెక్ట్ గా పంపించారనమాట, వీర రాఘవమ్మ, సాయిరేఖ, మౌనిక పోరింగి నుండి మెసేజ్ చేశారు. ఇందుకే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా, నేను చెప్పేస్తాను. రవితేజతో హీరోయిన్ గానేమో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అండ్ ప్రభాస్ తో మదర్ గానేమో మున్నాలో చేశారు ఈవిడ, ఆవిడ పేరేంటి? సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, కొంతమంది మిస్ అయింది. లాల్ బహదూర్ మెసేజ్ చేశారు, ఎవరిది? బాహుబలిలో కాదు, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రాంగ్ ఆన్సర్. చండికా వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం మచిలీపట్నం నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నరేష్ రోజా మూసాపేట నుండి పంపించారు, నదియా అంటూ, రాంగ్ ఆన్సర్. అండ్ షబీనా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీకే బజార్ నుండి మురహరి యశోదరాజు, రాంగ్ ఆన్సర్. మంగళగిరి హుస్సేన్ కట్ట నుండి సావిత్రి జయలక్ష్మి, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నవీన్ రజిత కృతిక్ నరేష్, రాంగ్ ఆన్సర్. కాల్వ ఆదిలాబాద్ నుండి ఎంఎస్ దుర్గారావు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి మెసేజ్ చేశారు, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ కిషోర్ నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, వీళ్ళందరూ కూడా రమ్యకృష్ణ అంటూ, రాంగ్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ దొంగోడు సినిమా అంటూ సంజీవపురం గ్రామం సావిత్రి కార్యమయ్య మెసేజ్ చేశారనమాట, బట్ హీరోయిన్ పేరు కదా నేను అడిగింది, సుకన్య కాదు, రాంగ్ ఆన్సర్. మూసపేట నుండి నరేష్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, నేను మీ ఆన్సర్ చదివానండి మీరు వినలేదు. మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, రైట్ ఆన్సర్. కళ్యాణ్

ఎస్, సుమని రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే కళ్యాణి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కూడా సమంత అంటూ రాంగ్ ఆన్సర్ ని పంపించారు. జయసుధా అనుకుంటున్నా అంటూ రజియా ఫ్రమ్ నేరవాడ రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ నుండి షణ్ముఖి తెలియట్లేదట, నేను చెప్పేశాను ఆల్రెడీ ఆన్సర్ ఏంటనేది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారులో రవితేజతో హీరోయిన్, అండ్ మున్నాలో ప్రభాస్ కి మదర్గా చేసినటువంటి కళ్యాణి క్యారెక్టర్ అనమాట ఇది. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే మనం చూసాం. ఇంకొక మెసేజ్, రాయచూర్ జిల్లా ఎల్లప్ప యాదవ్. సో రాంగ్ ఆన్సర్ అండి, రమ్యకృష్ణ అయితే కాదు. సో అది మ్యాటర్ అనమాట. ఇందుకీ నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ తెలిసింది కదా, కళ్యాణి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. ఇంకా రెండు మెసేజెస్ వస్తూ ఉన్నాయి. అలాగా మునిమ్మ పెద్దపరియా విలేజ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రవీంద్రారెడ్డి కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. సో మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలా సింపుల్ గా అడుగుతున్నాను, తల మీద గంప కాళ్లకు పీట, ఏంటది? గెస్ చేయండి. తల మీద గంప కాళ్లకు పీట, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్ కి ఆన్సర్ ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నో మీ కోసం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రానికి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కౌశల్య పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది చక్రి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

అవర్స్ 56 మినిట్స్ 20 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీన్ జ్యోతి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను కదా మన సందర్శనలో, తల మీద గంప కాళ్ళ కుప్పిట అనను రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మెసేజ్ అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ కి కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కళ్యాణి అని రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు అడిగిన సెకండ్ క్వశ్చన్ కి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుండి పంపించారు అనమాట. సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రెజీనా అఫియానా, ఓకే హాయ్. అండ్ హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అండ్ రియాజ్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి, తబేలు కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ భీమన్న దేవసాయం బీజవరం విలేజ్ జోగులాంబ గద్వాల జిల్లాట ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. బట్ మీ పేర్లు అన్ని పంపించారు కానీ ఆన్సర్ పంపించలేదండి. రాజౌలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు కుండ అంటూ కాదండి. అండ్ మొవ మండలం కృష్ణా జిల్లా నుండి కాజు నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి తాబేలు అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అగ్గిపుల్లట సుమని పెడన్ నుండి, కాదు రాంగ్ ఆన్సర్. టీ మోహన్ రావు మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కే రవీంద్రారెడ్డి పంపించారు సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. పాలింపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రాంగ్ ఆన్సర్. వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, కౌస్తుబన్, తణుకు పాలింగి నుండి రైట్ ఆన్సర్. అండ్ మెలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కాదు కదా అది రాంగ్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగా అమ్మాయి కూడా నుండి హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ గొడుగు అంటున్నారు,

సో ఇంకా సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. గొడుగు కాదు రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుండి తాబేలు అంటున్నారు. అండ్ ఉల్లిపాయ అంటూ మెసేజ్ చేశారు. తెల్లుల్ల కాదు, వాణి ఒరిస్సా నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ రాయచూర్ ఎల్లప్ప మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ కడప జిల్లా నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి, రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుండి, రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి, రాంగ్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, బట్ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత చూద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. అమెరికా సాంకేతిక రంగంలో విశేష సేవలు అందించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి చెందిన సత్యా నాదెళ్లకు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ మోడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పురస్కారాన్ని అందజేశారు. గ్రామీణ జీవనోపాధిని ప్రోత్సహించడంలో, ఉపాధి కల్పించడంలో, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను బలోపేతం చేయడంలో ఖాదీ పరిశ్రమలు ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూనే ఉన్నాయని సంబంధిత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 139వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ సర సందేశాలను 1800 11 7800 నెంబర్కు హిందీ లేదా ఇంగ్లీష్ భాషలో కానీ పంపవచ్చు. ద్వారకా తిరుమలలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ప్రారంభించారు. జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, తీర ప్రాంతాలు, కొల్లేరు పక్షుల అభయారణ్యం, పోలవరం ప్రాజెక్టును అభివృద్ది చేస్తూ పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ది చేస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో స్టార్టప్లు, నూతన ఆవిష్కరణలు పెట్టుబడులకు భారీగా ఊతమిచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం 500 కోట్లతో ప్రత్యేక వెంచర్ ఫండ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాకులు, పరిశ్రమల్లో అనుకోని దుర్ఘటనల వల్ల చేతులు కోల్పోయిన వారికి ఈ నెల 25వ తేదీన విశాఖపట్నంలో ఉచిత కృత్రిమ చేతుల ప్రాస్థెటిక్ హ్యాండ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కెనడాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫ్లవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన జి కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కృష్ణారావును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అభినందించారు. ఈ విజయం రాష్టంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్లో 2వ మ్యాచ్ నేడు రాంచీలో ఈ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

కిల్లర్ మూవీ నుంచి మనోజిత్రా పడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 3 hours 8 minutes 5 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి. సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాను కదా, సో మరి ప్రశ్నించేశాను, చాలా మంది మెసేజెస్ అయితే పంపించేస్తున్నారు సెకండ్ క్వశ్చన్ కూడా. సో కొన్ని మెసేజెస్ ఆల్రెడీ మనం చూసేసాం, ఇంకొకసారి రిపీట్ చేస్తాను ప్రశ్నని. తల మీద గంప కాళ్లకు పీట అని అడిగాను కదా, సో పెండింగ్ మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి అశోక్ గన్నవరం నుండి పంపించారు.

తర్వాతి మెసేజ్ గౌతమ్ చౌడేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుండి తాబేలు కాదు కదా, రాంగ్ ఆన్సర్. ఇది నేను ఏమని అడిగాను అంటే తల మీద గంప కాళ్లకు పీట అన్నాను కాళ్ళకి, సో తాబేలుకు ఉండదు కదా. అండ్ నెక్స్ట్ కనకరావు పెడన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు ఒక విధంగా ఇది కూడా రైట్ ఆన్సరే. ఓకే, బట్ నేను అనుకున్నది అయితే అది కాదు. అండ్ ఎంఎస్ దుర్గారావు అర్థ స్కై అంటున్నారు కాదు. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. అనుకుంటూనే ఉన్నా ఈ సాంగ్ వినిపిస్తారని జోజి అడ్డ. సూపర్, అసలు ఏంటో మీకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. ఎనీవే రైట్ ఆన్సర్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి తెలుకోడి అంట, బాబాయ్ రెండు కాదండి. మంగళగిరి నుండి జయలక్ష్మి రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎరమిలి సీతమాలక్ష్మి అమలాపురం నుండి ఎస్. ఓకే, కొబ్బరి చెట్టు అంటారా. ఎనీవే నెక్స్ట్ తలపై గంప భారం కాళ్లకు పెద్ద పీట మర్యాద వమ్ము. బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుండి. అంతలా ఆలోచించలేదండి, జస్ట్ పొడుపు కదా అనమాట. అనంతపురం నుండి సునంద మెసేజ్ చేశారు కాదు కదా, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుండి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎప్పుడో అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ వచ్చింది మనకి, అంతేనా కళ్యాణి. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా తాబేలు అంటున్నారు, బట్ కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్ కొబ్బరి కాయ ఏకంగా. మంగళగిరి నుండి యశోద నత్తట కాదు. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి ఆకాశం భూమి అంటున్నారు, కాదు కదా. అండ్ నెక్స్ట్ కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ ఎంట్రకాయ అనుకుంటున్నా అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజౌలి మండలం వివర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్. చరణ్ సౌమ్య అంజలి కుటుంబిజన ఎలా హౌ అండి హౌ. దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. దాసరివారిపాలెం శివదాసు రెడ్డి తిరుపతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భుదాన్ పూజంపల్లి నుండి ఎస్. మీరు కూడా సెకండ్ ఆన్సర్ లాగా తీసుకోవాలి దీన్ని. అండ్ నెక్స్ట్ సంజీవపురం విలేజ్ సావిత్రి కాటమయ్య అంట, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. నెక్స్ట్ మెసేజ్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం వగ్గా శివయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు ఎస్, సెకండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ కూడా రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. జయశ్రీకి హాయ్ అట. ఓకే, మీ అక్క జయశ్రీయ, మా అక్క జయశ్రీకి హాయ్ చెప్పండి అంటున్నారు, హాయ్. అండ్ మహబూబ్ మండలం కృష్ణా జిల్లా కాజ నుండి టి సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు, ఆకు కాదండి చెట్టే అది. కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్ తిన్నారా అంట, తినేశాను కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వినీత అనంతపురం నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అండి, బట్ ఆన్సర్ లేదా. మలాన్బి కర్నూలు నుండి బాలాజీ నగర్ మెసేజ్ చేశారు స్కేటింగ్ ప్యాడ్స్ అంట, అయ్యా. కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముత్తుజావలి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఓకే స్నేహిల్ కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కుండా కొబ్బరి చెట్టు అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ రియాజ్ నెల్లూరు నుండి తెలీదట, ఓకే. మంచి సాంగ్స్ వేస్తున్నారు జోష్, బాగుందండి జ్యోతి గారు అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రియాజ్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఆగిరిపల్లి మండలం పరసా రాంబాబట, ప్రశ్న వినలేదా అండి, ఓకే థర్డ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లని కోమల పవన్ కుమార వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్.
సో మనకి చాలా మెసేజెస్ వచ్చినాయి. అండ్ ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే తల మీద గంప కాళ్ళకు పీట అన్నాను కదా, తాటి చెట్టు ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా మంది అండ్ సెకండ్ ఆన్సర్ కింద ఈ పుట్టగొడుగును కూడా తీసుకోవచ్చు. అండ్ కొబ్బరికాయ అంటున్నారు, కొబ్బరి

అంటున్నారు. రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఎనీవే 32 ఇస్ ద రైట్ ఆన్సర్. మన సందడి సందడిలో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్, ఓకేనా, ఆ క్లూ కావాలంటే చెప్పేస్తాను, 165 కిలోమీటర్స్ ఉంటుంది ఈ బ్రిడ్జ్, ఓకే, 165 కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ అనమాట. ఇది ఎక్కడుంది, ఏంటది, దాని పేరేంటో చెప్పండి చాలు, డీటెయిల్స్ మిగతా అన్ని అవసరం లేదు కానీ, ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్, 165 కిలోమీటర్ల బ్రిడ్జ్ పేరేంటి, గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఖుషీ చిత్ర నుంచి జీన్ శ్రీనివాస్ హరిణి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో, ఏఎం రత్నం మ్యూజిక్. పాటను వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

ప్రియాస్ 21:36 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ థర్డ్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఏది అని అడిగాను. 165 కిలోమీటర్ల ఉంటుంది ఈ బ్రిడ్జ్ అని చెప్పి క్లూ కూడా ఇచ్చేసాను. సో మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. 70 మెసేజెస్ వచ్చినాయి ఈ ఒక్క ప్రశ్నకి, 70 అనమాట. సో ఇవన్నీ కూడా చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుండి, అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, వీళ్ళిద్దరూ కలిసి పంపించారనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ తాడి చిట్టు ఆన్సర్ వచ్చింది ఇప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు పంపించారు. అండ్ అలాగే కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి ఎక్కడ ఉంటుందని పంపించారు, ఆ బ్రిడ్జ్ పేరు పంపించలేదనమాట. అండ్ సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మొవ మండలం కృష్ణా జిల్లా కాజు నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి, రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గోర్లకాన్ పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు, రైట్ ఆన్సర్. ఈనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, మీ ఆన్సర్ చదివేశాను మళ్ళీ చదవలేదు అనుకోండి. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుండి మాధుగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రపంచంలోనే పొడవైన బ్రిడ్జ్ అంటూ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ మీరు పంపించిన ప్లేస్, రైట్ ఆన్సర్. అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. సునంద అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి.

జ్యోతి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖ రైట్ ఆన్సర్. అండ్ రవీంద్రారెడ్డి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు వీరభద్రాపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. పోరంగి వీరరాఘవమ్మ రేఖ సాయి మౌనిక కూడా రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వాణి ఒరిస్సా బెరహంపూర్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పరసా రాంబాబు ఆగిరిపల్లి నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం ఖాసిం ముత్తిజావాలి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్చరణ్ హేమ కూడా రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నూతనపల్లె కర్నూలు జిల్లా నుండి రాము మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. నెక్స్ట్ గౌతమ్ చౌడేపల్లి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శేష సాయి రోహన్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూర్ రైట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి నరసింహస్వామి కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఎస్ 164.8 కిలోమీటర్లు అంటే అప్రాక్సిమేట్ గా 165 అనమాట. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కర్నూలు జిల్లా గోనిగ్లండ్ గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి రైట్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి బసురుకోడు గ్రామం ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి ఓకే ప్రోగ్రామ్ టైమ్ ఏదోనండి నాకు అర్థం కాలేదు మీ మెసేజ్ ఏంటనేది. ఓకే అండ్ నెక్స్ట్ బీవి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ దాసరివారిపాలెం నుండి శివదాసిరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ధన్యా నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెల్లూరు నుండి గోపాల కృష్ణ లలిత కమల సూర్య వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి హుస్సేన్ కట్ట నుండి సావిత్రి మెసేజ్ చేశారు తుమ్మల జయలక్ష్మి వీళ్ళు రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఉస్టూరు సంజీవరావు గ్రామం సావిత్రి కాటమయ్యాట రైట్ ఆన్సర్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. దంపూరు బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి అంటూ నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మారుతి కోదాడ్ నుండి మెసేజ్ చేశారు. హాయ్ జ్యోతి గారు, మీ యాంకరింగ్ సూపర్ అట, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ కాజు నుండి నవీన్ రైట్ ఆన్సర్ ని పంపించారు. సో చాలా మెసేజెస్ వచ్చినాయి కదా, ఈ ఒక్క ప్రశ్నకి మనకి 70 మెసేజెస్ అయితే వచ్చేసినాయి అనమాట. సో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఏది అని అడిగాను. సో ఎక్కడుంది అనేది మాత్రం చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ని గెస్ట్ చేశారు, పేరు మాత్రం కొంతమంది మిస్ అయ్యారంతే. డాన్యాంగ్ కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్, చెప్పాను కదా అప్రాక్సిమేట్ గా 165 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట. సో చైనా ఇక్కడ ఉంది. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

ఇంతకీ తర్వాతి ప్రశ్న ఏంటి అంటే, ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా కదలదు, ఇది మాత్రం ఎక్కడికైనా వెళ్తుంది. యాక్చువల్ గా చాలా మంది అంటూ ఉంటారు, ఇది ఎక్కడికి వెళ్తుందండి అంటే పలాన చోట అని చెప్తారు. సో అదేంటి అసలు, ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా కదలదు, ఏంటది? గెస్ చేయండి. కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదా, కానీ చాలా ఈజీ అనమాట ప్రశ్న అయితే మాత్రం. మీరు ఎక్కడైనా నించొని ఇది ఎక్కడికి వెళ్తుందండి అని అడిగితే టక్మని చెప్పేస్తారు, ఇలా అంటే ఇలా వెళ్తే అన్నట్టుగా. సో ఇంకా నేనే ఆన్సర్ చెప్పేసినట్టు అవుతుంది, ఇంతకంటే నేను క్లూజ్ ఇవ్వను. ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా అది మాత్రం కదలదు, ఏంటది? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్ కి మెసేజ్ చేయండి. అండ్ ఇందులో కూడా రకరకాల ఆన్సర్స్ వస్తాయి అనమాట, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. సో అది మ్యాటర్ ఇంతకీ. సో ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. అండ్ రైట్ నౌ తెలుసు కదా ఏ సాంగ్ వస్తుందో, ఆల్రెడీ క్లూ కూడా ఇచ్చేసాం. అంత మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేజ్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సో ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా కదలదు అని చెప్పన్నాను. సో మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారో. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు, ఇందాకటి బ్రిడ్జ్ కి సంబంధించిన ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్ పంపించారు, ఫస్ట్ రైట్ ఆన్సర్. అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ మొవ మండలం కృష్ణా జిల్లా నుండి కాజా టీవీ సుబ్బారావు శ్రీదేవి వీళ్ళు మెసేజ్ చేశారు మానసట. అయ్యో కాదండి. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూర్ బాలాజీ నగర్ నుండి మనసు కాదు కదా రాంగ్ ఆన్సర్. మునెమ్మ పెద్దపరియా విలేజ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా మనస్సు ఆలోచనలు అంటున్నారు, కాదండి. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే మసూమ్ బాబా నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. మూసపేట్ నుండి నరేష్ రోజా నడక అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్. కొత్తగూడెం యాకూబ్ పాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఇంకా 65 మెసేజెస్ ఉన్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుండి టీ ఆదిశేషు మెసేజ్ చేశారు. అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి విశాలి కౌస్తుబన్ కూడా మనసు అంటున్నారు, కాదండి. పాలోజు గోపాలకృష్ణమాచారి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి కూడా రైట్ ఆన్సర్. డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం మూడో రోడ్ నుండి మెకానిక్ వెంకట చలపతి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ కాశీపురం గురుమూర్తి కొల్లాపూర్ మనం వెళ్ళే ఎస్ రైట్ ఆన్సర్. అండ్ చండిక వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఎలా ఉన్నారు అంటున్నారు, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. జమలయ్య

బిహాన్ దొడదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రహదారి రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మారి గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత కూడా రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి బృందావన్ పద్మశ్రీ శ్యామ్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జయం బాషా ఫ్యామిలీ కర్నూల్ నుంచి పంపించారు. ఓకే, రోడ్డు రహదారి నడక అంట. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం. ఓకే, నెల్లూరు నుండి గోపాలకృష్ణ లలిత కమల సూర్య కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి టెలిఫోన్ ట ఎలా కాదు కదా. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి మీ పేరు వాణి ఒరిస్సా. ఓకే, అండ్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరా జెన్స్ టైలర్ తులసీ నగర్ నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం ఖాసీం ముత్తుజావలి రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు వీరభద్రాపురం రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వాయిస్ మనసు అట బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ గోర్లకాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు సుమలత రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ జ్యోతి అంటూ నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ అశోక్ గన్నవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ దాసరిపాలెం నుండి పోలీసు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు కూడా రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ ఈరోజు సూపర్ సాంగ్స్ వినిపించారు మేడం, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ కొడుమూరు నుంచి శ్రీనివాస్ సుచిత్ర జయశ్రీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తూర్పు పడమర దక్షిణం ఉత్తరమ అంటే దిక్కుల ఇవన్నీ కూడా, బట్ కాదు కదా రాంగ్ ఆన్సర్. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ పవన్ కుమార్ లక్ష్మి రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. సునంద అనంతపురం నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అల్లి నగరం గ్రామం సురేంద్రబాబు మనసు లేదా ఫోన్ కాల్ట రెండు రాంగ్ ఆన్సరే. కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. గౌస్ ఫ్రమ్ పమిడి హాయ్ మేడమ్ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ అండి థ్యాంక్ యూ రైట్ ఆన్సర్. అండ్ అంతం చిత్రంలోని పాట హార్ట్ టచింగ్ అండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్. సో మై ఫేవరెట్ సాంగ్ అది. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకి రాజు కూడా రైట్ ఆన్సర్. అండ్ కన్ను చూపు కూడా వస్తుంది మేడం గారు అంటూ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి. కన్ను చూపు కాదు కానీ మీరు పంపించింది ఫస్ట్ అయితే రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి ఫోన్ కాల్ మనసు అంటున్నారు కాదు కదా. అండ్ నెక్స్ట్ దేవకీ దేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లె రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ యా ఊళ్ళని నగరాలని కలుపుతూ ఎక్కడికైనా వెళ్తుంది కానీ అది మాత్రం తను ఉన్న చోటు నుండి ఇంచు కూడా కదలదు. సూర్యాపేట తిరుమలగిరి నుండి విద్యా జాన్విక రైట్ ఆన్సర్. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు వినిపిస్తున్నారు ప్రతి పాట కూడా ఆని ముత్యం అంటూ రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు. కన్ను మనసు కాదండి బట్ ఆన్సర్ అయితే నేను చెప్తాను. మూసపేట నుండి నరేష్ రోజా కూడా నీడ అంటున్నారు రాంగ్ ఆన్సర్ అది. అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. ముస్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి కాటమయ్య కూడా రైట్ ఆన్సర్. అండ్ దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్ అంటూ టైలర్ సుజాత శ్రీనివాసరావు దొడదేవరపాల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. మొగ మండలం కృష్ణ జిల్లా కాజ నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్. మావో ఇందిరా మంగళగిరి నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ జో డ్రీమ్ అంట కాదు కదా, మీ పేరేంటో ఇంతకీ పంపించలేదు. పెద్ద కాకాని నుంచి చంద్రశేఖర్ అనుకుంటా. ఓకే, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ
బోనస్ ఆదాము.

అయితే పంపించారు. ఎనీవే మనం 3 hours 45 minutes కి దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే ఇచ్చేస్తాను మీకు. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ సండే అనమాట టుడేస్.

0: Μια γυναίκα που δεν είναι μαλλιά τα πρίμα. Ανοίγωστε. Σαν πάτε το. Σαν πάτε στάνε.
1: సో ఒక హీరోయిన్ చెప్పిన డైలాగ్ అనమాట. ఏం సినిమా అది? డబ్బు లేదనేగా, డబ్బుంటేనే మర్యాద ప్రేమ అన్ని వస్తాయి, సంపాదిద్దాం సంపాదిస్తాను అని చెప్తుంది అనమాట. ఒక మంచి సినిమా అది, అండ్ చాలా బాగుంటుంది సినిమా కూడా. అండ్ ఎవరు ఏ సినిమా అనేది గెస్ చేయండి. 8662488814 ఈ నంబర్ కి ఆన్సర్ ని, మీ పేరుని పంపించేసేయండి. డబ్బు లేదనేగా, డబ్బుంటేనే మర్యాద ప్రేమ అన్ని వస్తాయి, సంపాదిద్దాం సంపాదిస్తాను అని చెప్తుంది అనమాట. సో అది మ్యాటర్. రైట్ నో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, బొంబాయి ప్రియుడు చిత్రు నుంచి. అండ్ ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడారు. చంద్రబోస్ గీతం ఇది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 3 hours 51 minutes 39 seconds లో ఉంది వివి క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాను కదా, సినిమాకి సంబంధించిన ప్రశ్న. మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూద్దాం. బోలెడన్ని మెసేజెస్ అయితే నాకు వచ్చేసినాయి. ఫస్ట్ రైట్ ఆన్సర్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, మీనా కాదు కదా రాంగ్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి కరుణ పంపించారు, కంగ్రాట్స్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ నుండి షణ్ముఖి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మూసాపేట నుండి నరేష్, శుభలగ్నం కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ సూర్యవంశం కూడా కాదు రాంగ్ ఆన్సర్, గౌస్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం జెర్సీ అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ. కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ దేవుడు చేసిన మనుషులు కాదు పెద్ద కాకా నుంచి చంద్రశేఖర్, రాంగ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, ఇప్పుడే ట్యూన్ చేస్తా తెలియదమ్మా అంట, నేను ఆన్సర్ చెప్తానండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాదింటి ఎల్లప్ప జయమ్మ మెసేజ్ చేశారు రాయచూర్ నుండి, బట్ అది రాంగ్ ఆన్సర్ అండి. రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మెసేజ్ చేశారు మాదిగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి. సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆత్మకూరు నుండి ఆదిశేష్, కేశవరావు, ఆదాం పంపించారు. అండ్ నెక్స్ట్ సునంద అనంతపురం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి అయ్యవారిపల్లి గ్రామం అనంతపురం నుండి హరీష్ రైట్ ఆన్సర్, బిహెచ్ హరీష్ పంపించారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, జోజి మంచి మంచి ప్రశ్నలతో అప్పుడే సందడి సందడి సందడిగా గడిచిపోయింది అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి నర్మదా అండ్ పద్మాబాయి కర్నూలు నుండి మెసేజ్ చేశారు. సైనికపురి కాలనీ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల, సంజయ్ నగర్, కొత్తగూడెం, కిక్ మూవీ కాదు కదా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆచార్య చిరంజీవి, రామలింగ, దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పంపించారు. అండ్ నెక్స్ట్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పునం వెంకటేశం, హేమలత కూడా.

రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నేనింతే సినిమా కాదండి, రాంగ్ ఆన్సర్ అది. కె రవీంద్రారెడ్డి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన, టైలర్ కృష్ణ, సంతోష రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మసూమ్ బాబా నాగర్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి పంపించారు. అండ్ గౌతమ్ నంద బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. ఆమని కాదండి, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, భీ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, ఓకే దొరవారి సత్రం, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ట్ నుండి అతడు అంటున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుండి ఆహ్వానం అంటున్నారు, రాంగ్ ఆన్సర్. ఆల్ సాంగ్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జోగులాంబ గద్వాల జిల్లా మీ ప్రశ్నకు సమాధానం అంటూ మన్మధుడు అంటున్నారు, బట్ కాదు కదా రాంగ్ ఆన్సర్ అది. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ముస్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి కాటమయ్య మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. సో ఇంకా మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట, బట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను రివీల్ చేసేస్తాను. లక్కీ భాస్కర్ చిత్రంలో మీనాక్షి చెప్తుందన్నమాట. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు, ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి. అండ్ దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి యాక్ట్ చేసినటువంటి లక్కీ భాస్కర్ ఉంది కదా, ఈ సినిమాలో ప్రశ్న అనమాట అది. అండ్ రైట్ నో మీకోసం అయితే నేను ఆ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను, శ్రీమతి గారు అంటూ బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో. విశాల్ మిశ్రా అండ్ శ్వేతా మోహన్ పాడినటువంటి పాట. ఈ పాట విన్న తర్వాత న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మరిన్ని మెసేజెస్ కూడా చూద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 పద్మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. శాంతి అంతర్జాతీయ చట్టాలను ప్రోత్సహించడానికి కృషి చేసినందుకు గాను భారత మూలాలున్న దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతం పిల్లైకి ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. విమానంలోని ఇజ్రాయెల్ ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే కాకుండా తమ దేశంలో ఎలాంటి దాడి జరగకుండా నివారించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు ఆ దేశం ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ సివిలియన్ హీరోయిజం పురస్కారాన్ని ప్రకటించింది. కశ్మీర్లోని గుల్మార్గ్లో రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన నిర్ణయాలపై మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి ఈరోజు సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా గారం మండలం మొగదాలపాడు గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రజల దాదాపు 100 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పరిపాలనా కారణాల దృష్ట్యా రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లా పర్యటనను అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు 6 వారాల్లోపు నోటిఫికేషన్కు రాష్ట ఎన్నికల సంఘం సిద్దమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 24% రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని 34% పెంచినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రకాశం జిల్లా జరుగుపల్లి మండలం నర్సింగ్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు గ్రామ సభలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీసీలకు తగిన ప్రాధాన్యమిస్తామని తెలిపారు. వాహన్ సారథి పోర్టర్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్పారు. రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజల ఫిర్యాదు స్వీకరణకు ఫోన్ నంబర్ 9281607001 అందుబాటులో ఉందని తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

డీజీ దువాడ జగన్నాథం చిత్రం నుంచి జస్ప్రీత్ రీటా పాడినటువంటి బాలాజీ గీతం విన్నారు కదా. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో 4:07:29 లో ఉంది. వివి గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందేశ సందడి ప్రోగ్రామ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం ఎవరెవరు పంపించారు. సో మరి లక్కీ భాస్కర్ మూవీ నుంచి కదా మనం మీనాక్షి అలాగే దుల్కర్ మూవీ నుంచి ఒక డైలాగ్ అయితే చెప్పామన్నమాట. సో ఇంకా మెసేజెస్ ఎవరెవరు పంపించారు అంటే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి మహర్షి అంటున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఈ రోజు షో చాలా బాగుంది అంటూ నరేష్ మూసాపేట నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాశీపురం గురుమూర్తి కొల్లాపూర్ బడ్జెట్ పద్మనాభం అంటున్నారు, కాదు కదా. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ ని గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ శివదాస్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ పాటలన్నీ బాగున్నాయి అంటూ శ్యామ్ కల్లూరు నుండి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుండి రైట్ ఆన్సర్. మహబూబ్నగర్ కృష్ణా జిల్లా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్. అండ్ దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం, సూపర్ సాంగ్స్ అండి, చాలా ఓపికతో అన్ని ప్రశ్నలకు సమాధానం ఎక్సలెంట్ గా చదివేస్తున్నారండి, మీకు కంగ్రాట్స్ అంటూ మెసేజ్ చేశారు బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ సందేశ సందండి, మీరు కేక పెట్టించారు. ఓకే, కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం వగ్గా శివయ్య ముందు పెద్దన్న కొప్పు మల్లి షూజుకు అతెప్ప వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ లత ఫ్రం ఉయ్యూరు, ఆయన అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాత్సవాన, ఎక్కడికి పంపించాల్సింది ఇక్కడికి వచ్చేసింది. ఓకే, మంగళగిరి నుండి హుస్సేన్ కట్ట సావిత్రి మెసేజ్ చేశారు.

రైట్ ఆన్సర్ లక్కీ భాస్కర్ అని. రాజశేఖర్ రెడ్డి ఆదోన్ నుండి ఈ రోజు షో చాలా బాగుంది మేడం అంటూ, అండ్ వెంకీ సినిమా అని అయితే అనుకున్నాను నేను అంటూ మెసేజ్ చేశారనమాట. కాదండి, ఎనివే థ్యాంక్ యూ సో మచ్, సో చక్కగా పార్టిసిపేట్ చేశారు. మరి ఈ సందర్శనని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు వివిధాలో హీరో స్పెషల్ ఉంటుంది.

మరి హీరో స్పెషల్ గా మిర్చి లాంటి కురాడి ప్రభాస్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తూ ఉంటాయి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం రాఘవేంద్ర చిత్రానికి శంకర్ మహాదేవన్ చిత్ర పాడినటువంటి సుద్దాల అశోక్ తేజ గీతం వస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మిర్చి మూవీ నుంచి విజయ్ ప్రకాష్, అనిత పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. 4 hours 21 minutes 3 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా మనం ప్రభాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. తర్వాత వినబోతున్న పాట బిర్లా చిత్రానికి హేమచంద్ర మాలవిక పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

బాహుబలి చిత్రానికి కార్తిక్ దామిని పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం విన్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 31 minutes 19 seconds లో ఉంది వీబీ క్లాక్.

0: ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

विविध भारती FM 101.3। హీరో స్పెషల్ గా ప్రభాస్ నటించిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ పౌర్ణమి ఇప్పుడు మీకోసం.

యోగి చిత్రానికి టిప్పు సునీత పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 4 hours 47 minutes 54 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ తర్వాత అంటే చివరిగా వినబోతున్న పాట సాహు చిత్రానికి శ్వేతామోహన్, సిద్ధార్థ్ మహదేవన్, శంకర్ మహదేవన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్.

మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమంలో హీరో స్పెషల్ గా ప్రభాస్ సాంగ్స్ విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనిలా ఉంటుంది అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

Hi dear friends, welcome to Vanilla Program and this is your RJ Chetan. ప్రతిరోజు లాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్ తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే వాయిదా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ ప్రొక్రాస్టినేషన్ అయిపోతుందని ఇవాళే తీసుకొచ్చాను. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. మనలో చాలా మందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది. వాయిదా వేయడం వాటి ప్రాముఖ్యత తెలిసినప్పటికీ పనులను ఆలస్యం చేయడం పాఠశాల పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సవాలు. ఆధునిక జీవితం యొక్క నిరంతర పరధ్యానంతో చివరి నిమిషం వరకు అధ్యయనం చేయడం లేదు. అసైన్మెంట్లు పూర్తి చేయడం సులభం అయినప్పటికీ విద్యా విషయక విజయానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాల్టి వెన్నెల ప్రోగ్రామ్ లో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్ పిల్లలు వాయిదా వేయడం వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్ గా అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికీ బోరింగ్ గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగలిగ లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు నేను వచ్చే గంటలో రెండు అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందాం లేని పోస్ట్పోన్ చేస్తాం. చేయవలసిన పనుల జాబితాను సృష్టించండి. టు డూ లిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ మధ్య మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్ లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ మీ అద్దం పైన, వాష్ బేసిన్ దగ్గర, రెగ్యులర్ గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే మ్యాగ్నెటివ్ కూడా వస్తున్నాయి. అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి. చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్ లో నిమగ్నమయ్యామంటే ఇంకా అటాటటే వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది, ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది. ఈ మధ్య యంగ్స్టర్స్ లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకు ముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైం ని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా ఫోకస్డ్ గా ముగించండి, డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఇలా ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్ గా మీరు ఒకవేళ ఫినిష్ చేసినట్టయితే, పూర్తి చేసినట్టయితే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి. నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్స్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా. అనుకుంటాము చేయలేకపోతాం, దెన్ రిలాక్స్. బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం

స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక, సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే ధైర్యం ఉందా? విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్ళొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరకు కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం. గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేం వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలున్నాయి. అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలా మందికి పని అత్యవసరం కాదు. మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబడ్ని నిర్వహించడం నుండి పదవి విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద చిన్న పనులు చేయవలసిన జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. వివరాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్ లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారి పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? మీ విద్యలో మీ విలువలు, లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్ లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు ఆసక్తికరమైన, ఆనందదాయకమైన పనితో ప్రారంభించినట్లయితే మీరు ఒక ప్రవాహంలోకి ప్రవేశించి మిగిలిన వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నా, చాలా మటుకు టాపిక్స్ లో మనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపాన్ని పూర్తి చేయడానికి మీరే సమయాన్ని వెచ్చిస్తున్నారని మీరు అనుకుంటారు. అది ఇన్కంప్లీట్ గా ఉన్న పని యొక్క బరువుతో మీరు నిజంగా భారంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మనం ఇప్పుడు జీవించడం లేదు, కానీ గతంలో లేదా భవిష్యత్తులో చింతిస్తున్నాం లేదా అరంతంగా ప్లాన్ చేసుకుంటున్నాం. ధ్యానం మీకు వర్తమానంలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్కన నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ని ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈజ్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న చిన్న పనులు చేస్తూ, అంటే ఫేజ్డ్ వైజ్ గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము. చిన్న చిన్నవి అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్ గా అలా గడవదు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. With this very useful information about procrastination and its harmful effects on us and how to avoid that, this is Chetan in Vanilla program. Maro segment lo malli kaluddam. Antavarku selavu, namaste. Mee salahalu soochanal kosam meeru call leda message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. My email ID, feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సముద్ర తీర కథలు శీర్షికన సముద్రంలో కాకిరెట్ట అనే కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో రబీలో వేసుకోవాల్సిన పంటలు మరియు మెళకువలు ఈ అంశం గురించి డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఉమాదేవి. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 దార్శనిక భారత్ శీర్షికన మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి వనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి మరియు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో శ్రీ కొర్రపాటి రమణయ్య గారి సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితా వాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం

కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:15 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు విన్నాం. ఈ రోజుల్లో చాలామంది మహిళల యొక్క ఎముకలు బలహీనంగా ఉంటున్నాయి. దీనికి కారణంగా అనారోగ్యానికి కూడా గురవుతూ ఉన్నారు. కానీ మహిళలు సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. మనం తినే ఆహారం వ్యాధులను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి కూడా సహాయపడతాయి. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. కన్నప్ప ఈ చిత్రం నుంచి.

0: ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు వయసు పెరిగే కొద్దీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకోసం పాలు మరియు కూరగాయలు వంటి కాల్షియం ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది మహిళల శరీరంలో ఐరన్ లేకపోవడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి ఐరన్ కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంటే గింజలు, సీడ్స్, బెల్లం వంటి ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా తగినంత కాల్షియం కూడా ఉండేలా చూసుకోవాలి. ఇవి ఈ ఐరన్, కాల్షియం ఇవి అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఎంతగానో సహాయపడతాయి. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా తన్నిల్ చిత్రం నుంచి ఒక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి పచ్చి కూరగాయలు మరియు బీన్స్, వీటిని ఎక్కువగా తినాలి. ఇవి తినడం వల్ల మహిళల్లో వారి ఫోలెట్ స్థాయిలను పెంచుకోవచ్చు. ఇంకా ఆరోగ్యంగా ఉండటానికి మరియు అనారోగ్యానికి గురి కాకుండా ఉండటానికి విటమిన్ డి ఉండే ఆహారాలు తీసుకోవాలి. అదేవిధంగా ఉదయం పూట సూర్యుని నుంచి విటమిన్ డి కూడా పొందుకోవచ్చు. అంతేకాకుండా కూరగాయలు ఎక్కువగా తింటూ ఉండాలి. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే జింక్ కూడా ఎంతగానో సహాయపడుతుంది. మహిళలు వారి రోగ నిరోధక శక్తిని ఈ జింక్ ద్వారా పెంచుకోవచ్చు. తగినంత జింక్ పొందడానికి పాలు, గింజలు మరియు కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా గేమ్ చేంజర్ చిత్రం నుంచి ఒక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ప్రతిరోజు ముఖ్యమైన పోషకాలను కలిగి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి మహిళలను దృఢంగా ఉంచుతాయి. అంతేకాకుండా అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి కూడా సహాయపడతాయి. కూరగాయలు మరియు పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇంకా రంగురంగుల కూరగాయలు వాడటం వలన శరీరానికి విభిన్న పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి. నీటి లోపం వల్ల డిహైడ్రేషన్, తలనొప్పి, జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఇంకా అన్నం తిన్న వెంటనే నీరు తాగడం జీర్ణక్రియను బలహీనపరుస్తుంది. కనీసం 30 నిమిషాలు గడిచిన తర్వాత తాగడం మంచిది. ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ను వీలైనంత వరకు తగ్గించాలి. బ్యాక్టీరియా, వైరస్లు వ్యాపించకుండా చూసుకోవాలి. ఇంకా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు, ఎక్కువ చక్కెర, ఎక్కువ నూనె వీటిని తీసుకోకూడదు. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ అంటే సిరిధాన్యాలు, ఓల్డ్ గ్రైన్స్ ఇవన్నీ వాడటం చాలా ఉత్తమం. ఇంకా జంక్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ వీటిని తినడం కూడా తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఎక్కువగా ఉండి అనారోగ్యానికి హానికరం చేస్తాయి. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్స్ను కూడా తినడం తగ్గించాలి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా దానికి సంబంధించిన జీకే గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న, ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఏ తేదీల మధ్య జరుపుకుంటారు? ప్రశ్న మరోసారి, ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఏ తేదీల మధ్య జరుపుకుంటారు? సమాధానం తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901085445. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం.

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోజే సక్కుబాయ్, సోనిక, హరికిషన్, వీరు రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, వీరు కూడా రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షర, కృప, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటి, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి మేరీ, సుజిత, మేఘన, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, వీరు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. శ్రీదేవి బాలాజీనగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, వీరు రాంగ్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి ప్రసన్న, జ్యోతి, వీరు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఏ తేదీల మధ్య జరుపుకుంటారు అని అడిగాను. దీనికి ఆన్సర్ అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుంచి 10 వరకు జరుపుకుంటారు. ఈ నిర్దిష్ట తేదీలను ఎంచుకోవడానికి 2 ముఖ్యమైన చారిత్రక కారణాలు ఉన్నాయి. అవేంటి అంటే, అక్టోబర్ 4 1957 రోజున, అక్టోబర్ 4 1957 మానవ నిర్మిత మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ 1, దీన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారు. తర్వాత అక్టోబర్ 10 1967 రోజున అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేలా దేశాల మధ్య ఔటర్ స్పేస్ ట్రీటీ అనే ఒప్పందం అమలులోకి వచ్చింది. వీటి సందర్భంగా అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుపుకుంటారు. యువతరంగం జీకే స్పెషల్లో 2వ ప్రశ్న. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ప్రశ్న మరోసారి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం. విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ చిత్రం నుంచి.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్. రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. పద్మ భావజ హర్నాథ్పురం నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. మేరీ, సుచిత, మేఘన, పర్వీన్, కావ్య, ప్రణవి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, ప్రవీణ, శ్రీదేవి, శైలజ, వీరు కూడా రైట్ ఆన్సర్. రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్న ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దొర్నాల బాలాజీ, వనస్థలిపురం,

భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. అంతకుముందు 1962లో ఏర్పాటైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఈ స్థానంలో మరింత విస్తృతమైన లక్ష్యాలతో ఇస్రో ఉనికిలోకి వచ్చింది. ఇస్రో ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. యువతరంగం జీకే స్పెషల్లో 3వ ప్రశ్న. అంతరిక్షంలోకి ప్రయోగించిన తొలి భారతీయ ఉపగ్రహం ఏది? ప్రశ్న మరోసారి, అంతరిక్షంలోకి ప్రయోగించిన తొలి భారతీయ ఉపగ్రహం ఏది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048455. 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం. పెద్ది చిత్రం నుంచి

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు పద్మ అండ్ భావజ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు. వడియంపేట అనంతపురం జిల్లా నుంచి నాగార్జున లక్ష్మి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా శిరీష రాంగ్ ఆన్సర్. అప్సర నెల్లూరు నుంచి సక్కుబాయి లడ్డుబాబా, వీరు రాంగ్ ఆన్సర్ పంపించారు. దొన్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ కడప నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా రాంగ్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సాయి తేజ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ రాపూర్ నుంచి సాయి తేజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షరకృప, వీరు రాంగ్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత రాంగ్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి రాంగ్ ఆన్సర్. వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్, వీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. వీరందరికీ కూడా ధన్యవాదాలు. అడిగిన ప్రశ్న ఏంటి అంటే, అంతరిక్షంలోకి ప్రయోగించిన తొలి భారతీయ ఉపగ్రహం ఏది అని అడిగాను. దీనికి ఆన్సర్ ఆర్యభట్ట. అంతరిక్షంలోకి ప్రయోగించిన తొలి భారతీయ ఉపగ్రహం ఆర్యభట్ట. దీనిని ప్రయోగించిన తేదీ April 19, 1975. ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసింది. దీని బరువు 360 కిలోలు. ఈ ఉపగ్రహాన్ని అప్పటి సోవియట్ యూనియన్ అంటే రష్యాకు చెందిన కాస్మోస్ 3M ఈ రాకెట్ సహాయంతో కపుస్టిన్ యార్ అంతరిక్ష కేంద్రం నుంచి కక్షలోకి ప్రవేశపెట్టారు. ప్రసిద్ధ ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్ట గారి జ్ఞాపకార్థం ఈ ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరు పెట్టారు. యువతరంగం జీకే స్పెషల్లో చివరి ప్రశ్న. భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటుంది? ప్రశ్న మరోసారి, భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటుంది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415. 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం.
2: ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానా?

0: సిల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు. అందుకే నేను చెప్పనేలేదు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన చివరి ప్రశ్నకు సమాధానాలు పంపించారు నెల్లూరు నుంచి భావజా రైట్ ఆన్సర్, ఎం నరేష్ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అదేవిధంగా దొర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు వీరికి రైట్ ఆన్సర్స్ పంపించారు, ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటుంది అని అడిగాను. దీనికి ఆన్సర్ ప్రతి సంవత్సరం 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవం భారతదేశంలో జరుగుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. సంక్షేమం అభివృద్ధి జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. సాగునీటి సదుపాయాల మెరుగుదల రైతుల ప్రయోజనంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. వివరాలు. సంక్షేమం అభివృద్ధి జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నరసింగోల్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 40.58 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్టు తెలిపారు. వెనుకబడ్డ వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తెచ్చేందుకు అనేక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పూర్తి పారదర్శకంగా పాలన అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రభుత్వం అందించే పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు గురించి ఫోన్ ద్వారా నేరుగా ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఒక్క రూపాయి అవినీతి లేకుండా శాశ్వతంగా మీ పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడమే కాదు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఎవరైనా దాన్ని టింకర్ చేస్తే నేరుగా కంప్యూటర్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది, ఆటోమేటిక్ గా పసిగడుతుంది, మీకు కూడా తెలిసిపోతుంది.
0: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నుంచి తమకు ఇప్పటికే మార్గదర్శకాలు అందాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని సమతుల్యం చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి తమకు దిశానిర్దేశం చేశారని మంత్రి వివరిస్తూ,
2: ఖచ్చితంగా బీసీసీకి రిజర్వేషన్ కల్పించాలనే గతంలో ఉంది, రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో కూడా దాన్ని తూచ తప్పకుండా పాటించాలని మాకు ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 34% బీసీసీకి రిజర్వేషన్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, దానికి అనుగుణంగానే ఈరోజు ఈ రిజర్వేషన్ సిస్టమ్ లో కూడా మనం రేపు స్థానిక సంస్థల్లో 34% మ్యాండేట్ ఏదైతే ఫుల్ఫిల్ చేస్తామనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.
0: ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సాలిహుండం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం కేజీబీవి జూనియర్ కళాశాలలో 255.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణ పనులను పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో అవసరమైన సదుపాయాలను అభివృద్ధి పరుస్తూ విద్యా ప్రమాణాల పెంపుకు చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు. విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పందిపర్తి గ్రామ సమీపంలో మడకశిర బ్రాంచ్ కెనాల్ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు 790 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథ్తో కలిసి మంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తోందని తెలియజేశారు. కాలువ లైనింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని, సాగునీటి సదుపాయాల మెరుగుదలతో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. 3-4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్టు వెల్లడించారు.

0: మండలంలోని పోలేపల్లి నుంచి రాచుపల్లి మరుకుంటపల్లి రోడ్ల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి సవిత తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జన్ సేవాసే దేశ్ సేవ అనే స్ఫూర్తితో ఆయన ప్రజా జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నారు. గత దశాబ్దాలుగా ప్రధానమంత్రి చేపట్టిన ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశ సేవ పట్ల ప్రధానమంత్రికి ఉన్న నిరంతర నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. 2001 నుంచి 2026 వరకు దేశాభివృద్ధి స్వావలంబన అజెండాతోనే నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం వివిధ దశల గుండా సాగింది. అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, దేశ నిర్మాణంపై ఆయన దృష్టి నిరంతరం కేంద్రీకృతమై ఉంది. ఈ బృహత్తర జాతీయ అభివృద్ధి ప్రస్థానంలో గుజరాత్ ఒక కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. దీనిలో భాగంగా సముద్ర వాణిజ్య శక్తి కేంద్రంగా ఖ్యాతి చెందుతోన్న గుజరాత్లోని పోర్టుల అభివృద్ధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్థిరమైన వృద్ధి, చురుకైన విధాన మద్దతు, ప్రపంచస్థాయి పోర్టు కార్యకలాపాలతో గుజరాత్లోని ఓడరేవులు ప్రాంతీయ అభివృద్ధిని నడిపించడమే కాకుండా భారతదేశం మొత్తం వాణిజ్య, లాజిస్టిక్స్ స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో పరివర్తనాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పోర్టుల ద్వారా రికార్డు స్థాయిలో సరుకు రవాణా గుజరాత్ సముద్రయాన నాయకత్వాన్ని బలోపేతం చేస్తోంది. గుజరాత్ ప్రభుత్వం తన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగపరుచుకుంటూ మరిన్ని భారీ ఎత్తున పోర్టుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోంది. గుజరాత్ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో 35,000 కోట్ల రూపాయలకు పైగా అంచనా వేయంతో సరికొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం గుజరాత్ వార్షిక పోర్టు సామర్థ్యం 600 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండగా దీనిని విజన్ 2047 నాటికి 3,000 మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓడరేవు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, పారిశ్రామిక విస్తరణ ప్రోత్సహించడం, వాణిజ్య పోటీతత్వాన్ని పెంచడం ద్వారా భారతదేశపు అగ్రగామి సముద్ర వాణిజ్య కేంద్రంగా పటిష్టపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గుజరాత్ ఆర్థిక వ్యూహంలో సముద్ర రంగ అభివృద్ధి ఒక కీలకమైన స్తంభంగా నిలుస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ
1: 21వీ సదీ కే ఇస్ కాలఖండ్ మే భారత్ కా మెరిటైమ్ సెక్టర్ తేజ్ గతి ఔర్ ఊర్జా కే సాథ్ ఆగే బడ్ రహా హై. ఖాస్కర్ సాల్ 2025 భారత్ కే మెరిటైమ్ సెక్టర్ కే లియే బహుత్ అహమ్ సాల్ రహా హై. పహలీ బార్ కిసీ ఇండియన్ పోర్ట్ నే మెగావాట్ స్కేల్ ఇండిజినియస్ గ్రీన్ హైడ్రోజన్ ఫెసిలిటీ శురూ కీ హై ఔర్ యే ఉపలబ్ధి హమారే కాండ్లా పోర్ట్ నే హాసిల్.
0: కొమరిన్ ప్రాంతం నుంచి మరట్వాడా వరకు ఉన్న ద్రోణి తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్పై దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో రేపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. జనగణన 2వ దశను అత్యంత నాణ్యతతో, ఖచ్చితత్వంతో, నిర్ణీత కాల వ్యవధిలో విజయవంతంగా నిర్వహించాలని భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నాయర్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నిర్వహించిన జనగణన 2027 జనాభా గణనపై రాష్ట్రస్థాయి ప్రధాన జనగణన అధికారుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని జనగణన పరిధిలోకి తీసుకురావాలని, ఎవరూ మినహాయింపుకు గురి కాకుండా పటిష్టవంతమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, కేంద్ర నిధుల కేటాయింపు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో జనగణన గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సంక్షేమం, అభివృద్ధి జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జంతరమంతర స్థలె శ్వస్తన ప్రతిషేధ ప్రదర్శనార్థం దిల్ల్యారక్షిబలేన ప్రత్యాఖ్యాత అనుమతిః.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు. శీర్షికన సముద్రంలో కాకిరెట్ట అనే కథ.
2: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
3: కథ పేరు సముద్రంలో కాకిరెట్ట.

భూమి, అగ్ని, ఆకాశం, వాయువు, నీరు, పంచభూతాలు. మొదటిదైన భూమి సుమారు 300 సముద్రాలు కలిగి నీటితో నిండి ఉంది. అంతేకాక భూమిలో నిక్షిప్తమై ఉన్న నీటిని కలుపుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఆనాడు అగస్త్యుడు కోపంతో 7 సముద్రాలను దోసిలిలోకి తీసుకుని త్రాగేశాడని పురాణాలు చెబుతున్నాయి. అలా జరిగినప్పుడు సముద్రాల లోతులు, అందులోని కోటానుకోట్ల ప్రాణులు ఏమిటో మనకు తెలిసి ఉండేవి. నేడు అది సాధ్యమయ్యే పని కాదు. భూమిని నమ్ముకున్న వాళ్లకు కరువు, కాటకాలు, వరదలు, తుఫానుల లాంటి ప్రకృతి వైపరీత్యాల వలన తిండి దొరక్కపోవచ్చునేమో కానీ జాలర్లకు సర్వకాల సర్వావస్థలయందు సముద్రంలో చేపలకు కొదవలేదు. వాళ్లకు తిండికి లోటుండదు. ఈ ప్రపంచంలో జలచరాలు ఆహారంగా లేని ప్రాంతం అంటూ లేదు. కోట్ల మందికి ఇది జీవనాధారమైతే 100 కోట్ల మందికి ఇది ప్రియమైన ఆహారం. లొట్టెలు వేసుకొని తింటారు. ఆ రుచికి మైమరచిపోతారు. సముద్రం కొంత లోతు వరకు నీలం రంగులో ఉంటుంది. లోతులకు వెళ్లే కొలది కటిక చీకటిగా ఉండాలి. అయితే సముద్రం అడుగున కొన్ని జలచరాలకు భూమి మీద మిణుగురు పురుగులు వెలిగినట్లు కాంతివంతంగా ఉంటాయి. కొన్నింటి కళ్ళు లారీ హెడ్లైట్లలా వెలుగుతూ ఉంటాయి. వెడల్పుగా పొడవుగా పాములాగా ఉండే ఎలక్ట్రిక్ ఈల్స్కు రెండు వైపులా ఎలక్ట్రిక్ బల్బుల్లాగా వెలుగుతూ ఉండే లైట్లు ఉంటాయి. ఇందులో కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి కోటానుకోట్ల జీవులు ప్రసరింపజేసే ఈ కాంతి వలన సముద్రం అడుగున కూడా స్వచ్ఛమైన వెలుతురు ఉంటుంది. గంగపుత్రులకు సముద్రంతో విడదీయరాని అనుబంధం ఉంది. అది తల్లి బిడ్డల అనుబంధం. తల్లి బిడ్డలకు పాలిచ్చి పెంచినట్లు సముద్రం తన నీటిలో దాచుకున్న అపార మత్స్య సంపదను

జాలర్లకు ఇస్తుంది. నిద్రలేచి సముద్రాన్ని చూడందే జాలర్లు బ్రతకలేరు. అలాగే సూర్యోస్తమయ సమయంలో సముద్రాన్ని చూడందే నిద్రపోరు. యువకులు నడివయస్సు వాళ్ళు చుక్కపడవగానే వేటకు వెళితే అదే సమయంలో స్త్రీలు ఎండు చేపల బుట్టలు నెత్తిన పెట్టుకుని అమ్ముకోవడానికి గ్రామాలకు బయలుదేరుతారు. వృద్ధులు నిద్రలేచిందే మొదలు సముద్రం దగ్గరకు వస్తారు. సముద్రం మీద అలలు చూస్తూ అక్కడే తిరుగుతుంటారు. అది అందించే ఆహ్లాదం వారికి మరొకటి లేదు. ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో వంట చేస్తే చంటి పిల్లలు చిన్న పిల్లలు ఇంటి ముందే ఆడుకుంటుంటారు. చిన్నపిల్లల్లో 5-6 ఏళ్ళు దాటిన వారు తీరంలో ఆడుకుంటుంటారు. ఒక్కరోజు చేపల వేటకు వెళ్ళకపోతే మగవాళ్లకు నిద్ర పట్టనట్లే. ఆడవాళ్లకు కూడా ఒక్కరోజు ఎండు చేపలమ్మకపోతే నిద్ర పట్టదు. పర్వదినాలలో ఒకరోజు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటారు నాగరికులు. ఆ లెక్కన రోజూ సముద్రంలో స్నానం చేసే మత్స్యకారులకు ఎంత పుణ్యం రావాలి. మగవాళ్లైనా ఆడవాళ్లైనా పిల్లలైనా వాళ్ళ స్నానం సముద్రం నీళ్లతోనే. ఆ నీళ్లకు అంటులేదు. ఎప్పటికప్పుడు అలలు సముద్రాన్ని కడుగుతూ ఉంటాయి. అక్కడే వాళ్లకు ఆటలు పాటలు. ఈత కొట్టడంలో మగవాళ్లకు ఎంత నైపుణ్యం ఉందో ఆడవాళ్లకు కూడా అంతే నైపుణ్యం ఉంది. వాళ్ల కష్టాలను సముద్రంతో చెప్పుకుంటారు. సముద్రం కూడా తన అలల ఘోషతో విన్నట్లు ఊకొడుతూ ఉంటుంది. అంతేకాదు, రామచంద్రయ్య లాంటి అన్నీ తెలిసినవాడు కూడా సముద్రానికి తన బాధ చెప్పుకొని ఊరట పొందుతుంటాడు. రామరెడ్డి చెప్పినట్లు నీలమ్మతో తన ప్రేమ కథ రాధాకృష్ణుల ప్రేమ లాంటి ఒక అలౌకిక భావన. అది శరీరానికి సంబంధం లేని శాశ్వత బంధం అని గర్వపడుతుంటాడు రామచంద్రయ్య. మగవాళ్లకు విశ్రాంతి సమయం సముద్రంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లలు అయ్యే 7-8 జూలై నెలలే. మగవాళ్లు ఆ కాలంలో కొబ్బరి చెట్ల నీడన కూర్చుని వలలు బాగు చేసుకుంటూ పడవలు రిపేరు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతారు. ఆడవాళ్లకు విశ్రాంతి సమయం వర్షాకాలమే. ఆ కాలంలో జోరిన వర్షంలో చేపల బుట్టలు నెత్తిన పెట్టుకుని వెడితే చేపలు తడిసి వాసన కొడుతుంటాయి. వీధుల్లో తిరిగి అమ్మలేరు. అదీకాక గ్రామాల్లో కొనేవాళ్లు కూడా ఉండరు. అందువల్ల వాళ్లు సముద్ర తీరాన తమ గుడిసెల్లోనే ఉంటూ వంట చేసుకుని ఆ గుడిసెకు ఈ గుడిసెకు తిరుగుతూ తోటి ఆడవాళ్లతో మాట్లాడుతూ తమ స్నేహాన్ని వృద్ధి చేసుకుంటుంటారు. వర్షాకాలంలో చేపలు పెద్దగా పడవు. పడ్డ చేపల్ని ఉప్పులో ఊరవేస్తుంటారు. అంతే తప్ప ఎండలో ఆరబెట్టలేరు. అందుకే అప్పటికే ఎండు చేపలు అమ్మివేసి ఉంటారు. కనుక ఖాళీగా ఉన్న తాము ఎండు చేపలు భద్రం చేసి గుడిసెల్లో ఆరబెడుతుంటారు. చిన్న ఎండ కాసినా వాటిని ఇసుక నేల మీద తాటాకులు పరిచి వాటి మీద ఎండబెడతారు. ముసలి మత్స్యకారులకు ఎప్పుడూ సెలవే. ఖాళీ సమయాల్లో తాము సముద్రం మీద వేటకు వెళ్లేటప్పుడు ఎలా చాకచక్యంగా వేటాడేవాళ్ళో కథలు కథలుగా కుర్రజాలర్లు అడిగినా అడక్కపోయినా చెబుతుంటారు. ఆడవాళ్లైతే అమ్మలక్కల ఇళ్లకు వెళ్ళి వాళ్ల చేపల్ని ఊరవేసేందుకు సాయపడుతూ తమ వయసులో ఉన్నప్పుడు ఎంత చాకచక్యంగా చేపలమ్మింది చెబుతూ వాళ్లకు కొత్త కొత్త చిట్కాలు నేర్పేవాళ్ళు. రాత్రుళ్ళు గుడిసెలో ఏకాంతంగా ఉన్న వృద్ధ దంపతులు చలికి వెచ్చగా దుప్పట్లు కప్పుకొని తమ గతకాలపు జీవిత మధురిమలు చెప్పుకొని సంతోషించేవారు. ఇలా వారికి వర్షాకాలపు సమయం గడిచిపోయేది. వర్షాకాలం వచ్చింది పోయింది. వర్షాకాలంలో కూడా తమ చేపల వేటను ఆపలేదు జాలర్లు.

రొయ్యలపాళ్ళం శివయ్య తన పడవలో ప్రయాణం చేస్తున్నాడు. అతని పెద్ద కొడుకులిద్దరికీ పెళ్ళయి పెళ్ళాం పిల్లలతో వేరే వేరేగా కాపురాలు ఉంటున్నారు. వాళ్ళు తమ భార్యా పిల్లలతో ఎవరి పడవలో వాళ్ళొస్తున్నారు. శివయ్య పడవలో అతని భార్య, పెళ్లి కాని చివరి ఇద్దరు కొడుకులు జానయ్య శంకరయ్య ఉన్నారు. ఇప్పుడు అంతా మూడోవాడు జానయ్యకు యానాదయ్య కూతురితో పెళ్లి నిశ్చితార్థానికి వెళ్తున్నారు. ఇది ప్రస్తుతం అందరి పడవ ప్రయాణం. నరసింహులు మగపిల్లల్లో పెద్దవాడు, రెండవవాడు నాంచారయ్య.

0: ఇద్దరూ బుద్ధిమంతులు, తండ్రి మాట చెబదాటరు, బాగా కష్టపడతారు. వాళ్ల పెళ్ళాలు కూడా తెలివిగా ఎండు చేపలమ్మిన డబ్బులు జాగ్రత్త చేస్తున్నారు. పిల్లల్ని సాక్కుంటూ ఆనందంగా ఉన్నారు. పెదకాపు అతని భార్యకు సపరేటు పడవ ఏర్పాటు చేశాడు శివయ్య. వీళ్ళు గవళపాలెం చేరుకునేసరికి ముందుగానే సమాచారం అందుకున్న గవళపాలెం యానాదయ్య అతని పెళ్ళాం బంధువులతో తీరం దగ్గర వీళ్ల కోసం మంచి దుస్తులు ధరించి ఎదురుచూస్తున్నారు. వీళ్లని సాదరంగా ఆహ్వానించి ఊళ్ళోకి తీసుకువెళ్లారు. యానాదయ్యకు కొడుకులు లేరు, ఇద్దరు కూతుర్లే. ఆ ఊరి రాములోరి గుడి దగ్గర పెళ్లి కుమార్తె శాంత తరపు ముత్తైదువులందరూ ఎదురుచూస్తున్నారు. వాళ్ళు మంచి మంచి రంగు చీరలు కట్టుకుని హుందాగా ఉన్నారు. ఆ ఊరి పెదకాపు కొందరు పెద్దలు శుభ్రంగా ఉతికిన తెల్ల పంచలు, తెల్ల చొక్కాలు ధరించి భుజాల మీద తెల్ల తుండుగుడ్డలు వేసుకుని ఉన్నారు. అక్కడ చేరిన పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. రాముడి గుడి అనబడే ఆ విశాలమైన వసారాలో రెండు వైపుల వాళ్ళు అటు ఇటు చాపల మీద కూర్చున్న తర్వాత పెళ్లి కొడుకు తరపు వారు, పెళ్లి కుమార్తె తరపు వాళ్ళు తాము పెద్ద పెద్ద అల్యూమినియం పళ్ళాలలో తెచ్చిన బియ్యం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తమలపాకులు మొదలైనవన్నీ దేవుడి ముందు పెట్టారు. రెండు గ్రామాల పెదకాపుల సమక్షంలో కట్నకానుగులతో పాటు అన్ని విషయాలు మాట్లాడుకుని పెళ్లి ఒప్పందం చేసుకున్నారు. నిశ్చయతాంబూలాలు రెండు వైపుల వాళ్ళు అందుకున్నారు. పెళ్లి వచ్చే వేట విరామంలో జరిగిపోవాలని మాట్లాడుకున్నారు. ఈలోగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలలో ఏ లోటు లేకుండా డబ్బుతో సహా అన్నీ సిద్ధం చేసుకోవాలి అనుకున్నారు. రెండు గ్రామాల వాళ్ళు ఒకరికొకరు వియ్యంకులు కావడంతో ఆ సమయానికి గ్రామంలోని వాళ్ళంతా వచ్చి ఒకరికొకరు సరసమాడుకుంటూ కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పువ్వులతో నిశ్చితార్థం జరిగిపోయింది. ఆ మధ్యాహ్నం కాబోయే పెళ్లి కుమార్తె ఇంట్లో భోజనాలు ముగించి ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్ల నీడన విశ్రమించి చేయాల్సిన పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు శివయ్య కుటుంబ సభ్యులు.
1: ఒరే, మన జానయ్య పెళ్లికే మీరంతా తలా ఒక సెయ్యాలరా. మళ్ళీ ఏట ఇరామ సమయానికే మనం డబ్బు దశకంతో సిద్ధంగా ఉండాలా. అందరూ ఎక్కువ పనిచేసే డబ్బు దాసాల. రెండు లోళ్ళకి కలిపే 600 మందికే 2 రోజులు ఇందియ్యాలా. ఇంకా పిల్లకి ఇవ్వాల్సిన కట్నం ఎట్టాగూ ఉండాది. వాళ్ళకి మనంత కష్టం ఉండాలిలే. ఎంత ఇచ్చినా ఎవరిచ్చినా కొత్త కాపురం పెట్టబోయే వాళ్ళకే కదా వెళ్ళేదే అన్నాడు తండ్రి శివయ్య.
2: అట్టాగేలే నాయనా, కాకపోతే నువ్వు ఒక్కడివి ఎట్టా సంపాదిస్తావా? అందరం కలిసే ఈ కార్యం కానిసేద్దాం. మీ కోడళ్ళు కూడా దీనికే కాదనరు, ఏమంటారా
0: అన్నాడు పెద్ద కొడుకు నరసింహులు. పెళ్లైన పెద్ద తమ్ముడు నాంచారయ్య, అతని భార్య కూడా దీనికి తలలూపారు.
2: అట్న కాదురా, ఇంతకు ముందులా పడవ రోజుకొక తూరేస్తే చాలదు. ఏట ఇరామంలో పెళ్లి, ఈ లోపల నిద్ర మానుకునే పడవను రోజుకు 2 సార్లు ఇయ్యాలా. ఒకసారి మనం వెళ్తే రెండో పూట కూలీ మనసుల్ని పెట్టే వేయించాలా. వాళ్ళు మనల్ని మోసం చేయకుండా మన మనసు ఒకడో అందులో ఉండాలా, ఏమంటారా
0: అన్నాడు శివయ్య.
2: అట్టాగే నాయనా, అట్నే చేద్దాంలే
0: అని అందరూ తలలూపారు.
2: రాత్రి సుక్క పొడిసిన తరువాత నేను శంకరయ్యను తీసుకుని సముద్రం మీదకు వేటకెళ్తా. మధ్యాహ్నానికి వస్తాం. చిన్నోడు జానయ్య వెంటనే అదే పడవలో కూలోళ్ళని ఎక్కించుకుని ఏటకెళ్ళి అర్ధరాత్రికి వస్తాడు. ఇదే మాదిరి రోజు చేపలు ఎట సాగాలే. ఇక పోతే పెద్ద కొడుకులు ఇద్దరు, పెళ్ళైన ఇద్దరు ఎక్కువ మంది కూలోళ్ళని పెట్టుకునే ఎక్కువ చేపల్ని పట్టే అమ్మాలా. దీనికే ఏమంటారా
0: అన్నాడు శివయ్య. శివయ్య ప్లాన్కు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.

మరుసటి రోజు నుంచే ప్లాను అమలు చేయబడింది. సాయంత్రం వేకోజామున వచ్చే చేపల్ని శుభ్రం చేయటానికి, వాటిని ఉప్పులో ఊరవేయటానికి, చేపల్ని ఎండలో ఆరబెట్టడానికి, రోజుకు మనిషికి బుట్టెడు చేపల్ని కూలి క్రింద ఇచ్చే పద్ధతిలో పెట్టుకున్నారు. మామూలుగా అయితే చేపల వేటకు వెళ్ళి మధ్యాహ్నానికో పొద్దు తిరిగిన తర్వాత వచ్చిన వాళ్ళు ఇంత గంజి తాగి కొబ్బరి చెట్ల నీడన పడుకుంటారు.

పడవలో చేపలు వేటాడుతుండగా సమీపంలోని పెద్దయ్య, ఏంద్రా శివయ్యా, నా పడవ దగ్గరగా వస్తే వేటాడుతుండావే, పడవనే దూరంగా తీసుకెళ్ళా, మన వలలు సిక్కుకున్నాయంటే ఇద్దరికి ఇబ్బంది అవుద్ది అన్నాడు పెద్దయ్య. ఏంది పెద్దయ్య మామా, మన వలలు శానా దూర దూరంగా ఉండాయిలే, చేపలు ఒకచోట ఉంటాయా చెప్పు, నీకు పడే చేపలు నాకు పడ్డానికి అన్నాడు శివయ్య. నీ కొడుకు పెళ్లి దగ్గరకు వస్తే కొద్దే నీకు ఆశ శానా ఎక్కువైపోయిండదే అన్నాడు మళ్ళీ. ఏంది పెద్దయ్య మామా, ఏం చేస్తాం మామా, డబ్బు లేనోడి పరిస్థితే అంతే కదా, కొడుకు పెళ్ళే ఆగుతుందా, ఏనాటికైనా చేయాల్సిందే కదా అన్నాడు శివయ్య. సరేరా, నువ్వు ఇక్కడే చేపలు ఏటాడు, నేనే దూరంగా పోతుండా అంటూ పెద్దయ్య దూరంగా వెళ్ళిపోతుంటే చాలా బాధపడ్డాడు శివయ్య. పెద్దయ్య శివయ్యల బాధలాట తెలిసిన రంగయ్య ఆ రోజు తీరానికి వచ్చిన శివయ్యతో, ఏరా తమ్ముడు, సముద్రంలో ఒక్క చేపను కూడా ఉంచేట్లు లేవే, పగులు రాత్రి సముద్రంలోనే ఉంటుండావంట, ఆడా ఈడా నువ్వే చేపలు పడుతుండావే అన్నాడు రంగయ్య. మామా, మాకు కూడా 4 చేపల్నే సముద్రంలో ఉంచు మామా, మేము కూడా చేపలు పట్టుకునే కదా బతకాలే అన్నాడు ఇంకో జాలరి. ఏం చెప్పాలో అర్థం కాక తలగొక్కున్నాడు శివయ్య. అక్కడే ఉన్న పెదకాపు, ఒరే సముద్రంలో జల సంపద ఎంతమంది పట్టుకున్నా అరిగేదా తరిగేదా, నా తలలో ఎంటికలంతమంది ఒకేసారి ఇట్లా ఏళ్ల తరపుడి పట్టిన సంద్రానికే ఒక్క ఈ కూడా రాళ్ళు, వీళ్ళు పట్టే చేపలు సముద్రంలో కాకిరెడ్డతో సమానం కూడా కాదురా అన్నాడు నవ్వుతూ. అక్కడే ఉన్న ఒక జాలరి కలగజేసుకుని, అదేంటన్నా సముద్రంలో నీళ్లను తోడి పారబోయగలమా, అది ఏనాటికైనా ఎండద్దా, అందులోని చేపల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా, నువ్వు చెప్పినట్టు ఆడు పట్టే చేపలు సముద్రంలో కాకిరెట్టంతా అన్నాడు. పా బాగా చెప్పినావురా మెచ్చుకున్నాడు పెదకాపు. వేట విరామ సమయం ప్రక్క రోజు నుంచే మొదలవుతుంది, అది 2 నెలలుంటుంది.

ఒకరోజు యానాదయ్య వేటైన తరువాత తన పడవను పనివాళ్ల చేత ఇంటికి పంపి తాను శివయ్య పడవలో రొయ్యలపాళెం వచ్చాడు. దారిలో తన మనసులోని మాటను శివయ్యకు చెప్పాడు యానాదయ్య. నాదేముండాదిరా, అంతా మీ అక్కకు చెప్పే ఒప్పించు. ఇంట్లో అందరం ఆ మడిసి చెప్పేదే కదా ఇంటామా, ఆ మడిసి మాట జవదాటం అన్నాడు శివయ్య. యానాదయ్య ఈ అనుకోని రాకకు కారణమేదో ఉందని శివయ్య భార్య చెంచురామమ్మ అనుకుంది. ఆ రాత్రి చిక్కటి ఎండుచేప పులుసులో రాగి సంకటి ముద్దలు అద్దుకుని తింటున్న యానాదయ్య అసలు విషయం ఎత్తాడు. అక్క, నాకో ఇద్దరు కూతుర్లు, నీకో నలుగురు కొడుకులు, నాకా మగదిక్కే లేదు. ఆడపిల్లలకో పెళ్లి చేసి అత్తింటికి పంపిస్తే నాకో నోట్లో మాట చెప్పుకునేందుకు కూడా రగతం పంచుకునే పుట్టిన వాళ్ళెవరూ ఉండరు. అందుకని ఏంటి తమ్ముడు, కడుపులోనే మాట చెప్పు అంది చెంచురామమ్మ అభిమానంగా. అందుకనే మా ఆడది ఏం చెప్పిందంటే, వాళ్ళిద్దరి కొడుకులకి పెళ్ళయి ఆ ఊళ్ళోనే ఉంటుండారు కదా, కొడుకులతో పాటు మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకునే మురిసిపోతుంటారు. మనకు ఆ అదృష్టం లేదు. వాళ్ళ మూడో కొడుక్కి మన పెద్దమ్మాయితో సంబంధం కుదురుండాది. వాళ్ళకే నాలుగో కొడుకు ఉండాడు కదా, ఆ పిల్లోడికే మన రెండో పిల్లనిద్దాం అంటూ నోట్లోని ముద్ద మింగి ఆగాడు యానాదయ్య. నీ పిల్లలకేం నాయనా బంగారం బిడ్డలా, అట్టాగేలే. ఈ ఏడు మూడో వాడి పెళ్ళి కాని, నాలుగో వాడికే మీ రెండో పిల్లని చేసుకుంటాం. ఏ దిగులు పడమాక ధైర్యం చెప్పింది చెంచురామమ్మ. నా పెళ్ళ ఏమంటాదంటే, వెక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగి నెమ్మదించుకున్నాడు యానాదయ్య. చెప్పు తమ్ముడు, ఎక్క దగ్గర నీకు భయం ఎందుకు, మాటిస్తుండా చెప్పు అంది చెంచురామమ్మ. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి వెళ్ళిపోతే మనకింకెవరుండారో, ఎప్పుడో కదా వెళ్ళి చూస్తామా. నాకు మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకునే ముద్దెట్టుకోవాలని ఉండదా, మనం

0: ఆటి మాటికి రొయ్యల పాలెం వెళ్ళలేం కదా. ఉదయంతో మాట్లాడ శివయ్య ఇద్దరి కొడుకుల్నే, మనం ఇల్లరికం తెచ్చుకుందామయ్యా అని అడిగిందక్క నా పెళ్ళామా.
1: నసుగుతూనే అసలు విషయం చెప్పాడు యానాదయ్య. ఇంటి పనులు, వంట పనులు, పిల్లల్ని సాకడం వంటి పనుల్ని అవలీలగా చేయగలరు అనుకున్న తెలివిగల ఆడపిల్లల్ని తమ కొడుకులకు చేసుకోవడానికి బాగా ఇష్టపడతారు ఆడవాళ్ళు. అంతేకాక చాకచక్యంగా చేపలమ్మటంలో డబ్బు పొదుపు చేయగలరు అనుకున్న ఆడవాళ్లను ఇట్టే పసిగట్టేస్తారు. ఇలాంటి ఆడపిల్లలకు మంచి డిమాండు రెండు పళ్ళల్లో. మేము చేసుకుంటామంటే మేము చేసుకుంటామంటూ ఎగబడతారు. యువకులైన మగవాళ్ళు వేటలో చాకచక్యం ఉన్న యువకుల్ని అల్లుళ్ళగా చేసుకోవటానికి తహతహలాడినట్లు. అయితే రెండు పల్లెల్లోని వారు ఎవరైనా ఇల్లరికం అంటే కొద్దిగా ఆలోచిస్తారు. ఆమె యానాదయ్య కూతుర్ల గురించి చాలా విని ఉంది. వాళ్ల నాయనకు వాళ్ళు మగపిల్లల్లాగా కనిపిస్తారు. ఎంతటి మగవాడైనా తండ్రి పడవలో చేపల్ని తాగితే సహించరు, గొడవ పెట్టుకుని తరిపి కొడతారు.
2: అది దురుసుతనం కాదు, జాగ్రత్త.
1: తల్లే తెలివిగలది అనుకుంటే ఆమె కంటే ఆరాకులు ఎక్కువ చదివిన వాళ్ళు వీళ్ళు. కాకపోతే ఆడపిల్లలు గల యానాదయ్యను మోసం చేస్తారు. యానాదయ్య కుటుంబం సంగతి, వాళ్ల మర్యాదల సంగతి, ఆడపిల్లల వినయ విధేయతల గురించి ఆమెకు తెలుసు. పాపం, తన కూతుళ్లను కళ్ళెదుట చూసుకోవాలని, మనవళ్లను మనవరాళ్లను ఎత్తుకోవాలని ఎంత ఆరాటపడుతున్నారో. దయాగుణం కలిగిన చెంచురామమ్మ ఒక నిశ్చయానికి వచ్చింది. మొగుడితో పాటు దుప్పటి తీసుకుని తీరంలో పడుకోవడానికి పోతున్న యానాదయ్యతో,
0: తమ్ముడు, నా మరదలు ఆలోచన సబబే. ఎందుకంటే ఊళ్ళో తమ రకతం పంచుకు పుట్టిన బిడ్డలో తమ ఎదుట తిరుగుతుంటే ఆ ఆనందమే ఏరు. ముందు మూడో వాడి పెళ్లి కాని, ఆణ్ణి ఇల్లరికం పంపిస్తా. వచ్చే ఏడాదే నాలుగో వాడికి నీ రెండో కూతుర్ని చేసుకునే ఇల్లరికం పంపిస్తా. అయితే మనమా చుట్టాల్లా కాకుండా వీలైనప్పుడల్లా ఒకరింటికొకరమా వత్తా పోతా ఉండాలా అంది చెంచురామమ్మ.
1: యానాదయ్య అంత తేలిగ్గా పని అవుతుందని ఊహించలేదు. వెంటనే చెంచురామమ్మ కాళ్ల మీద పడి భోరున ఏడ్చాడు. ఆమె అతని తల నిమిరి పైకి లేపింది. యానాదయ్య కళ్ళు తుడుచుకుంటూ శివయ్య వెంట బయటకు నడిచాడు. ఆ రాత్రి లయబద్ధంగా వినిపించే సముద్రపు ఘోష వింటూ, ఆ సముద్రపు గాలి పీలుస్తూ హాయిగా నిద్రపోయాడు యానాదయ్య.

ఇప్పుడు వేట విరామ సమయం మొదలైంది. అందరూ ఇసుకలో కొబ్బరి చెట్ల కింద కూర్చొని తమ పూర్వీకుల అనుభవాలు నెమరవేసుకుంటూ సముద్రదేవత కథలు చెప్పుకుంటున్నారు. ఆ రోజు శివయ్య ఇంటి ముందు మైకు వచ్చి చేరింది. అందులో నుంచి ఒక్కసారిగా బొయ్యమంటూ శబ్దం వచ్చి పాట మొదలైంది. అందరి చెవులు అటుమళ్ళాయి. చిన్నపిల్లలు సముద్ర తీరంలో ఆటలు ఆపేసి పరిగెత్తుకు వచ్చి మైక్ సెట్ అబ్బాయిని హీరోగా చూస్తూ ఇక్కడే ఇసుకలో కూర్చొని పాటలు వినసాగారు. పెద్దవాళ్లు సైతం తమ మాటలు ఆపి అందులోకి వేలడు పొడుగు మనుషులు వెళ్ళి పాడతారని చెప్పుకుంటున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పెళ్లి. రొయ్యలపాలెం వారి చుట్టాలైన గవ్వలపాలెంలో ఇచ్చి చేసిన ఆడపిల్లలు వాళ్ల ముగుళ్లతో పిల్లలతో 2 రోజుల ముందే పడవల్లో వచ్చి దిగారు. పెళ్లి ఆర్భాటంగా జరిగింది. రామిరెడ్డి బండ్లు కట్టుకు వెళ్ళి ముందు రోజు తెచ్చిన మైకు గ్రామంలో ప్రతిధ్వనిస్తుంటే ఆ రోజు తీసుకువచ్చిన మేళగాళ్ళు నాదస్వరం డోళ్లతో ఆ సముద్ర తీరంలో సంగీత ధ్వనుల్ని వినిపించారు. రామిరెడ్డి దంపతులు పెళ్లికి వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లను ఆశీర్వదించారు. అక్షింతలు వేసి చెరో 10,000 రూపాయలు చేతుల్లో పెట్టారు. ఆ రోజు శనివారం అయినందున తాము ఉపవాసమని భోజనం చెయ్యమని చెరో 2 అరటిపళ్ళు తిన్నారు. ఆడవాళ్లు కొత్త చీరలు రవికలతో నవ్వుతూ కబుర్లాడుతూ తిరుగుతుంటే మగవాళ్లు కొందరు కొత్త పంచలు కొత్త చొక్కాలతో భుజాన తుండుగుడ్డలతో మరికొందరు ఉతికిన పంచలు చొక్కాలతో ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని నడుస్తూ కబుర్లలో పడ్డారు. గవ్వలపాలెం పెదకాపు రామదాసు తన కూతుర్ని ఆ ఊళ్ళో ఇచ్చున్నా వాళ్ళింటికి పోక రొయ్యలపాలెం పెదకాపు జయరామయ్యకు అతిథిగా వాళ్ళింట్లో దిగాడు. ఇద్దరు కొత్త బట్టలతో కలిసి తిరుగుతూ 2 పల్లెల ప్రజలకు ఆనందం కలిగింది.

పిలిపించారు. ఒరే శివయ్య, ఏం యాట్లని కోస్తుండవురా పెళ్లికే అన్నాడు గవలపాళం పెదకాపు పెళ్లి కొడుకు తండ్రి శివయ్యను. పక్కనే ఉన్న శివయ్య పెద్ద కొడుకు, 6 మేకపోతుల్నే 7 పొట్టేళ్లనే రాముడు పాళ్ళంలో కొనే వాళ్ళ గొర్రెద్దొడ్లలోనే కట్టేసినాం. ఈరోజు పెళ్లికే నీసులేదు కదా, రేపు అన్నిటినీ తోలుకొనే వంటవాళ్ళు అన్ని సామాన్లతో వస్తారు. ఆళ్లే కోసి ఆళ్లే వంట చేసేట్లుగా మాట్లాడుకున్నాం. బిర్యానీ కూడా ఉంటుంది పెతకాపు అన్నాడు. శబాస్రా, రొయ్యలపాలెం పొరుగు నిలిపావా? మెచ్చుకున్నాడు రొయ్యలపాలెం పెతకాపు జయరామయ్య.

మీరు ఇంతవరకు సముద్ర తీర కథలు శీర్షికన సముద్రంలో కాకిరెట్ట అనే కథ విన్నారు. సమర్పణ మంజుల పాలెటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. లేత మనసులు చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు పిబి శ్రీనివాస్, సుశీల. రచన దాశరథి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సార్థి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. సాంకేతికత

వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలోని తన నివాసంలో వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ షాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో సంభాషిస్తూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు వారిని అభినందించారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తమ అనుభవాలు సలహాలతో దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడాలని కోరారు. అలాగే వారు నైపుణ్య అభివృద్ధికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు. ఐఐటీలు, ఐఐఎంలతో సమానంగా నైపుణ్య శిక్షణా సంస్థల ప్రాముఖ్యత కూడా ఉంటుందని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో ప్రభుత్వానికి సహాయపడేందుకు తమ అనుభవాలు సలహాలు పంచుకోవాలని కూడా యువతను కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. అలాగే స్టార్లింక్ లైసెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఆయన విమర్శించారు. స్టార్లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే మూడు కంపెనీలు శాట్కామ్ లైసెన్స్లను పొందాయని తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన 10వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సులో మాట్లాడుతూ సింధియా, విధానపరమైన మార్గదర్శకాలు ఖరారైన తర్వాత రాబడి పంపకం పద్ధతిలో కంపెనీలకు స్పెక్ట్రంను కేటాయించనున్నట్టు వెల్లడించారు. నిర్దేశిత భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ అవసరాలను వ్యక్తిగతంగా పూర్తి చేసిన తర్వాత శాట్కామ్ ఆపరేటర్లు సేవలు ప్రారంభించడానికి అనుమతిస్తామని చెప్పారు. కస్టమర్లకు రకరకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని, స్వేచ్ఛా మార్కెట్లో తమకు నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులదేనని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ తెలిపారు. న్యూఢిల్లీలో డిజిటల్ ఆరోగ్య వనరులపై నిర్వహించిన 5వ జాతీయ శిక్షణ సదస్సులో ఆమె ప్రసంగించారు. జ్ఞానం, సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తేవడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం ఎంతో కీలకమని పుణ్య సలీల చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని అన్ని వైద్య కళాశాలలకు డిజిటల్ వైద్య వనరులు విస్తరించాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే వివిధ సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం ద్వారా, ఉత్తమ వైద్య గ్రంథాలయ పద్ధతులు అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వం, మద్దతు అందించాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు సూరత్లో జౌళి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార ప్రముఖులు ఆయనకు వివిధ వినతి పత్రాలు సమర్పించారు. అలాగే దేశంలోని ప్రముఖ విస్కోస్ డిస్ట్రిబ్యూటర్లు, మార్కెట్ డెవలపర్ల డైరెక్టర్లతో కూడా మంత్రి సమావేశమయ్యారు. సాంకేతికతను ఒడిసిపట్టడం, ఉపాధి కల్పన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి, గ్రామీణ ఉపాధి, భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మోటారు వాహన ప్రమాద నష్ట పరిహారాల దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి, అలాగే ప్రమాదాలు, వాహనాలు, బీమా రికార్డులను సులభంగా పంచుకోవడానికి వీలుగా వాహన్, సారథి, ఈడార్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్లను 4 వారాల్లోగా అనుసంధానించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రమాద డేటాను ఎటువంటి ఆలస్యమూ లేకుండా ఈడార్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ అనుసంధానం వల్ల హిట్ అండ్ రన్ కేసులు పీఎం రాహత్ పథకం కూడా కవర్ అవుతాయి. దీని ద్వారా ముందస్తు ప్రమాద సమాచారం బీమా కంపెనీలకు చేరుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ల ద్వారా తమ నివేదికలు సమర్పించాలి. కాగా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు గాను కొంతమంది బీమా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి

0: సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, టాలెంట్ మొబిలిటీ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో విలువను చేకూరుస్తుందని చెప్పారు. ఇది భారతీయులకు అవకాశాలను సృష్టించడంతో పాటు అత్యాధునిక ప్రతిభ, ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల సృష్టిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలను పీఈఆర్ఎం కార్యక్రమం నుండి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేయడం వల్ల ఇప్పటికే ఉన్న H1B వీసాల చెల్లుబాటుపై లేదా వీసా హోల్డర్లు వారిపై ఆధారపడిన వారి హోదాపై నేరుగా ఎటువంటి ప్రభావము పడదని జైస్వాల్ తెలిపారు. అయితే ప్రభావితమైన కంపెనీల్లో అర్హులతో ఉద్యోగుల శాశ్వత నివాస గ్రీన్ కార్డ్ ప్రక్రియపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
1: We are aware of the US Department of Labor's decision concerning the permanent labor certification program, that is PERM, for certain companies. It should be noted that PERM is distinct from the H1B visa program. The suspension of PERM application does not by itself affect the validity of H1B visas or the status of H1B visa holders and their dependents. Though there could be some impact on the permanent residency or green card process of eligible employees of the affected companies.
0: Saudi Arabia lo nelakonna prastuta paristhitula drishtya akada nivasistunna bharatiyulu apramattanga undalani, avasaramaina meraku illalone surakshitanga undalani Riyadh loni Bharat Rayabara karyalayam soochistu ee meraku oka hecharika jari chesindi. అక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలను లేదా వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయవద్దని భారత పౌరులను కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ను ఎంచుకుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: రబీలో వేసుకోవాల్సిన పంటలు మెలకువలు ఈ అంశం గురించి డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఉమాదేవి. అనంతరం పొలం కబుర్లు వింటారు. ముందుగా విందాం రబీలో వేసుకోవాల్సిన పంటలు మెలకువలు ఈ అంశం గురించి డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఉదయగిరిలోని శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ డీన్ గా ఉన్నటువంటి డాక్టర్ జి కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. రబీలో వేసుకోదగిన పంటలు తీసుకోవాల్సిన మెళకువల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు.
2: నమస్కారం
1: సార్. రబీ సీజన్ లో వేసుకోదగిన పంటలు ఏవి, వాటి గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
2: అలాగేమ్మా. రబీలో ఈ చాలా అనుకూలమైనటువంటివి అక్టోబర్ నుంచి మనకు డిసెంబర్ వరకు వేసుకోదగిన పంటలు తీసుకున్నట్లయితే మనకు పెసలు, మినుము, తర్వాత మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి, కొర్ర, తర్వాత ఉలవ, ఈ విధంగానే వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, అనుములు, కంది కూడా కొంతవరకు అక్టోబర్ వరకు వేసుకోవచ్చు, శనగలు, ఇలాంటి వివిధ రకాల పంటలు అన్నింటికీ కూడా అనుకూలమైనటువంటి కాలం ఇది. సో అందువల్ల ఈ పంటల్లో మనకు అన్నీ కూడా మనము అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని రైతులు ఏది వీలవుతుంది, వాళ్ళకు నీటి వసతిని, తర్వాత నీరు మురుగు పోయే అవకాశం ఉండి మెట్ట ప్రాంతంగా ఉన్నట్లయితే మనం పంటలను చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మనం పండించుకోవాలన్నమాట.
1: సార్, మీరు ఇప్పుడు చెప్పినటువంటి పంటలన్నీ కూడా ఎప్పుడు వేసుకుంటే మంచిది అంటారు?
2: సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెసలు తీసుకోండి. పెసలను మనము అక్టోబర్ నుంచి వేసుకోవచ్చు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు వేసుకోవచ్చు. ఎందుకు ఇంత లాంగ్ డ్యూరేషన్ ఉంది అంటే, ఈ పెసలు అనేది మామూలుగా రబీ పంట కానీ కాకుండా వరి మాగాణులు, వరి పంట కోసిన తర్వాత అంటే డిసెంబర్ అవుతుంది, తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఈ పెసలు కానీ మినుములు కానీ వేసుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈ దీంట్లో ఇంత అక్టోబర్ నుంచి మార్చి వరకు వేసేటప్పుడు రైతులు చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడైతే అక్టోబర్లో వేసేటట్టుంటే మనము 10 నుంచి 12 కిలోలు వాడతాం ఎకరానికి విత్తనం. అలా కాకుండా నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు వెళ్ళామనుకో దాదాపుగా 16 నుంచి 18 కిలోలు మార్చిలో అయితే, ఎందుకంటే ప్లాంట్ స్టేచర్ అనేది తగ్గిపోతుంది, చిన్నగా మొక్క పెరుగుదల తగ్గిపోతుంది కాబట్టి మనం విత్తన రేటు పెంచుకోవాలన్నమాట. ఆ ఒక్క సూచన రైతులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే మొక్కజొన్న తీసుకుంటే మొక్కజొన్నకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, జనవరి వరకు మనకు ఆప్టిమం దిగుబడులు వస్తాయి కాబట్టి అందులో ఈ మధ్యకాలంలో ఈ స్వీట్ కార్న్ అనే దానికి చాలా విపరీతమైన డిమాండ్ ఉండేదాని వల్ల నీటి వసతి ఉండేటటువంటి రైతులు అక్టోబర్ నుంచి జనవరి వరకు కూడా మనము డ్రిప్ సాగు పద్ధతిలో మనం దీన్ని సాగు చేసుకున్నట్లయితే మంచి నాణ్యమైనటువంటి దిగుబడులు వస్తాయి. అదేవిధంగా జొన్న తీసుకుంటే మాగి జోవార్ అంటారు. మనము సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు మనం జొన్న అనేది సాగు చేసుకోవచ్చు. ఇకపోతే సజ్జ కానీ, రాగి, ఇవి కొర్ర కానీ ఇవన్నీ కూడా అక్టోబర్ నుంచి డిసెంబరు వరకు కూడా మనము సో చేసుకోవచ్చు, అంటే విత్తనాలు చల్లుకోవచ్చు. ఇకపోతే ఉలవ తీసుకుంటే సెప్టెంబరు, అక్టోబరు ఈ నెల ఆఖరి వరకు మనము ఉలవ అనేది సాగు చేసుకోవచ్చు. మామూలుగా రాయలసీమ జిల్లాల్లో అయితే మామిడిలో కలుపు రాకుండా ఉండేదాని కోసము సెప్టెంబరు నెలలో ఉలవలను చల్లుతారు అన్నమాట. సో అది మంచిగా ఒక క్రాప్ మ్యాంగో పంట అయిపోయిన తర్వాత అయిపోయే లోపలే ఇది మనకు చేతికి ఒక 5 నుంచి 6 క్వింటాల్ ఎకరాకు దిగుబడి వస్తుంది. అట్లాగే మీరు వేరుశనగ లాంటిది అయితే నవంబర్ నెల నుంచి డిసెంబర్ ఆఖరి వరకు కూడా మనము దీన్ని విత్తుకోవడానికి ప్రధానంగా సోయింగ్ టైం అనేది దానికి ఉంది. ఆ సమయంలో వేరుశనగ విత్తినట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. అట్లాగే నువ్వులు తీసుకుంటే డిసెంబర్ 2వ పక్షం నుంచి జనవరి 2వ పక్షం వరకు విత్తనము వేసుకోవాలి. ఎందుకు పర్టికులర్గా ఆ టైంలోనే విత్తనం వేసుకోవాలని అంటే ఆ టైం దాటిన తర్వాత మీరు వేసుకున్నట్లయితే ఫిల్లోడి అనేటటువంటి జబ్బు అనేది వస్తుంది, జింజల్లీ ఫిల్లోడి అంటారు. అది సోయింగ్ టైం చాలా ఇంపార్టెంట్ దానికి. ఆ తర్వాత వేస్తే దిగుబడి అంటే మొక్కలంతా బాగా పెరుగుతాయి, గింజ ఏర్పడే టైంలో ఫిల్లోడి అనేది వస్తుంది కాబట్టి పూర్తిగా నష్టపోతారు రైతులు. కాబట్టి తప్పనిసరిగా డిసెంబర్ 2వ పక్షం నుంచి జనవరి 2వ పక్షం లోపల మాత్రమే ఈ నువ్వులు సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొద్దుతిరుగుడు తీసుకుంటే ఒకప్పుడు ఎక్కువ ఏరియా మనం ప్రొద్దుతిరుగుడు సాగు చేసేవాళ్ళం, ఇప్పుడు ప్రొద్దుతిరుగుడు సాగు చాలా వరకు తగ్గిపోయింది. దీనికి మనకు నవంబర్ డిసెంబర్ కానీ లేకపోతే జనవరి, ఫిబ్రవరి వరకు నీటి వస్తున్నట్లయితే దీని సాగు కూడా మనము చేపట్టాలి.

0: పెట్టుకోవచ్చు. ఇకపోతే కంది లాంటి పంట కూడా మనం సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మన రబీ కందిగా కూడా సాగు చేయవచ్చు. శనగలు తీసుకుంటే మీకు అక్టోబర్ 15 నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు మనము ఈ శనగల పంటను కూడా మనము విత్తుకోవడానికి అవకాశం ఉందన్నమాట.
1: సార్, మీరు ఇన్ని పంటలు చెప్పారు కదా, ఈ పంటల్లో ఏ పంటలు వేస్తే రైతులకు మంచి ఆదాయం వస్తుందంటారు?
0: ఇప్పుడు మనం చెప్పిన 10-12 పంటలు చెప్పాము. ఈ 12 పంటల్లో కూడా రైతులకు ఎక్కువగా చూసేది ఆదాయం ఏది వస్తుంది, ఆ పంటను మాత్రమే సాగు చేస్తారు రైతులు. మనం ఎన్నో చెప్తాము కానీ దాంట్లో అన్ని తీసుకోరు వాళ్ళు. సో ముఖ్యంగా చూసుకుంటే వేరుశనగ, ఇలాంటి నువ్వులు, ప్రొద్దుతిరుగుడు ఇట్లాంటి పంటల్లోనే కొంచెం ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. వేరుశనగ పంటలో మనకు రబీలో అయితే దాదాపుగా 50 బస్తాల వరకు, 2 టన్నుల వరకు ఎకరాకు దిగుబడి తీసే అవకాశం ఉంది. సో అట్లాంటి పంటలను సెలెక్ట్ చేసుకుంటారు. అట్లాగే స్వీట్ కార్న్ కూడా మనకు దిగుబడి, మంచి దిగుబడి వస్తుంది, మంచి ఆదాయం వచ్చే పంట కాబట్టి అట్లాంటి పంటను వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అందువల్ల వేరుశనగ నువ్వులు కూడా అంతే. నువ్వులు కూడా మనము టైం ఆఫ్ సోయింగ్ కరెక్ట్గా నేను చెప్పిన 2 నుంచి జనవరి 2 లోపల కన వేయగలిగితే మంచి దిగుబడి వస్తుంది, తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు. ఈ 3 పంటలను మనం ప్రధానంగా చెప్పచ్చు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే వేరుశనగ పంట అనేది నెల్లూరు జిల్లాలో కోస్తా తీరం వెంబడి ఇసుక నేలల్లో ప్రధానంగా వాళ్ళు TAG 24, తర్వాత విశిష్ట, ధరణి, తర్వాత నిత్యహరిత లాంటి రకాలు సాగు చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇవి ముఖ్యంగా ఈ పంట రబీ కాలంలో మనం ఇందాక చెప్పినట్టు నవంబర్ డిసెంబర్ లోపల మనం కనుక విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. దీనిలో కొన్ని ప్రధానంగా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటివి? విత్తన శుద్ధి చేసుకోవటం, తర్వాత విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తన రేటు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దాదాపుగా 150 కిలోల వరకు కూడా వీళ్ళు విత్తనం ఎకరాకు వాడతారు. కానీ మేము పరిశోధనల్లో తేలింది ఏమంటే 80 కిలోలు ఎకరాకు అయితే సరిపోతుంది అని చెప్తున్నాం. కానీ వీళ్ళు జనరల్గా ఏమంటే పంట గింజలు ఎక్కువ వేస్తే మనకు కొన్ని మొక్కలు చచ్చిపోయినా కూడా చివరకు మనకు హార్వెస్ట్ టైంకి కొన్ని మనకు కావాల్సిన సాంద్రత కంటే ఎక్కువ ఉంటాయి మొక్కలు అనే ఒక ప్రధాన ఉద్దేశంతో రైతులు 150 కిలోల వరకు కూడా పోతున్నారు. బట్ కానీ 80 కిలోలు సరైన పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకొని తర్వాత దాన్ని సరైన సమయంలో విత్తుకున్నట్లయితే మనకు 50 బస్తాల దిగుబడి అనేది తీయవచ్చు. అట్లాగే దీంట్లో ముఖ్యంగా కలుపు సమస్య కూడా ఉంటుంది. ఈ కలుపు సమస్యను కూడా నివారించేందుకోసము విత్తిన వెంటనే మనము పెండిమెథలిన్ అనేటటువంటి కెమికలు ఒక 6.5 నుంచి 8 మిల్లీలు లీటర్ నీళ్ళకు కలిపి పిచికారి చేసుకోవటం, అది ఒక సంవత్సరము దాన్ని వాడుకోవాలి. లేదు ఆల్టర్నేట్గా అలాక్లోర్ అనే మందు, లాసో అని మందు దొరుకుతుంది, అది 1 లీటరు అంటే 5 ml లీటర్ నీళ్ళకు కలిపి విత్తిన రోజు నుంచి 3 లోపల పిచికారి చేయాలి భూమి మీద. ఒకవేళ మన పంట వేసినాక 20 లోపల గడ్డి జాతి మొక్కలు కానీ లేకపోతే వెడల్పాటి కలుపు మొక్కలు కానీ ఉన్నట్లయితే ఎమజితఫీర్ అని పర్షూట్ అని మార్కెట్లో దొరుకుతుంది, అది 1.5 ml లీటర్ లెక్కన 300 మిల్లీలు ఎకరాకు మనము 200 లీటర్ నీళ్ళలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి పొలం మీద. మొక్కల మీద కూడా చేయొచ్చు, కానీ మొక్కలు కొద్దిగా గిడసబారినట్లు అవుతాయి. అయినప్పటికీ మనము పైపాటుగా వేసే ఎరువులు, యూరియా కానీ మనం 10 కిలోల ఎకరాకు వేయమంటాం. సో అది వేసిన తర్వాత ఈ మొక్కలు అనేటివి మామూలు స్థితికి వస్తాయి అన్నమాట. అట్లాగే ఎరువులు వేసుకునేటప్పుడు కూడా ఆఖరి దిక్కులో పశువుల ఎరువు ఒక 5 టన్నులు వేసుకోవాలి ఎకరాకు. అలాగే సూటి ఎరువులు అయితే 18 కిలోలు యూరియా, 100 కిలోలు సూపర్ ఫాస్ఫేటు, ఒక 33 కిలోల మిరోటా పొటాషు, 2 కిలోలు బోరాక్సు, ఒక 20 కిలోలు జింక్ సల్ఫేటు వేసుకున్నట్లయితే తర్వాత ఈ మనకు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అనేటివి లేకుండా పంట బాగా వస్తుంది. పూత దశలో మాత్రం పొడి చేసిన జిప్సం 200 కిలోల ఎకరాకు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మామూలుగా ఏమంటే ఇసుక పొలాల్లో సాగు చేసే రైతులు ముఖ్యంగా 3:19 కానీ లేకపోతే 13:045 అనే 2 రకాల మైక్రో న్యూట్రియంట్స్ను పైపాటుగా 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే 30-35 రోజులప్పుడు ఒకసారి, 50-55 రోజులు ఒకసారి, 5 గ్రాములు లీటర్ నీళ్ళకు కలిపి పిచికారి చేసుకోవాలి. అంటే 5 గ్రాములు అంటే 200 లీటర్లకు 1 కేజీ అయితే సరిపోతుంది. సో ఆ విధంగా 2 కేజీలు ఈ మైక్రో న్యూట్రియంట్ మిక్చరు స్ప్రే చేయడం ద్వారా కాయ గింజలు నాణ్యంగా వస్తాయి, అదొకటి. తర్వాత నీళ్ళ పొలం రబీలో సాగు చేసే రైతులు ముఖ్యంగా మైక్రో ఇరిగేషన్ కింద సాగు చేస్తారు, అంటే మైక్రో స్ప్రింక్లర్స్ పెట్టి. మామూలుగా ఇసుక పొలాలు కాబట్టి రోజు పొలానికి నీళ్లు పెడుతుంటారు, దానివల్ల లీఫ్ డిసీజెస్, ఆకుల మీద మచ్చలు వచ్చేటివి కానీ ఇవన్నీ ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి రైతులకు ప్రతి 3-4 రోజులకు 1 తడిస్తే సరిపోతుంది,

0: ఆ యొక్క జాగ్రత్త తీసుకున్నట్లయితే మనకు ఆకుమచ్చ రోగము తెగుళ్ళు తగ్గించుకోవచ్చు. దాని ద్వారా తద్వారా తెగుళ్ళను అరికట్టేదానికి స్ప్రే చేయాల్సిన కెమికల్స్ కూడా తగ్గించుకోవచ్చు. అదొకటి. తర్వాత వీళ్ళు 3 వారాల దశలో ఎక్కువగా మనకి ముందు జాగ్రత్త చర్యగా రబీలో టెంపరేచర్స్ పెరుగుతూ వస్తాయి కాబట్టి జనవరి తర్వాత మోనోక్రోటోఫాస్ అనేది 1.6 ml లీటర్ నీళ్ళకు కలిపి మొక్కల మీద ప్రొఫలాక్టిక్గా ఒక పిచికారి చేయాలి. లేదు ఇమిడాక్లోపిరిడ్ అనే మందు దొరుకుతుంది, అది 0.3 ml అంటే 10 లీటర్లకు 3 ml లెక్కన మనం పిచికారి చేసుకోవాలి. దీనివల్ల ఏమి అవుతుందంటే తామర పురుగులు అనేటివి వస్తాయి. ఆ తామర పురుగులు రాకుండా చేయడం ద్వారా పందిముట్టు రోగం అనేటటువంటిది వేరుశనగలో ప్రధానమైనటువంటి సమస్య. సో దాన్ని నివారించడానికి పంటను మనకు ఆ రోగం రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. తర్వాత పొగాకు లద్దె పురుగు అనేది కూడా రబీలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఫెరమోన్ ట్రాప్లు 1 ఎకరానికి 4 పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుద్దంటే ఈ పురుగులు ఉధృతిగా ఉన్నట్లయితే ఫెరమోన్ ట్రాప్ల ద్వారా మనం అబ్జర్వ్ చేసి మనము పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నీలం రంగు జిగురు అట్టలు, పసుపు జిగురు అట్టలు కూడా 4 ఎకరానికి, పక్షి స్థావరాలు 1-10, ఆముదపు గింజలు అక్కడక్కడ పొలంలో 1-20 వేసుకున్నట్లయితే దీని ద్వారా పురుగుల ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే అడవి పందుల బెడద ఉన్నటువంటి రైతులకు మనము ఇనప కమ్మిని 1 అడుగు ఎత్తులో కట్టెలు పాతి పొలం చుట్టూ 2 లైన్లు ఎలక్ట్రికల్ ఇనప కమ్మి చుట్టడం ద్వారా ఈ అడవి పందుల బెడద నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇకపోతే మీకు ముఖ్యంగా మీరు నువ్వులు పంట తీసుకుంటే నువ్వుల్లో రబీలో మంచి దిగుబడులు వస్తాయి. 8 నుంచి 12-13 క్వింటాల వరకు కూడా 1 ఎకరానికి దిగుబడి తీయవచ్చు. ముఖ్యంగా దీంట్లో విత్తనాలన్నీ కూడా వెదజల్లుతారు, 2 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఇప్పుడు మన తెల్లగింజ నువ్వులకు ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి శ్వేతాతిల్ అని ఉంది. సో అది తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఆ రకం బాగా మార్కెట్ చేసుకోవచ్చు. అదొకటి. మా దగ్గర గౌరీ, తర్వాత శారదాని YLM 66 ఈ 2 ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి బ్రౌన్ రకం నా ముదురు గోధుమ రంగు ఉంటాయి. సో ఇవి కూడా మంచి దిగుబడిని ఇస్తాయి. 10 నుంచి 12 క్వింటాల ఎకరాకు దిగుబడి వస్తాయి. సో ఇది కూడా మనకు సరి అయిన టైంలో కన్నా మనం సో చేస్తే జనవరి 2వ పక్షం లోపల కానీ సో చేయగలిగితే విత్తనము వేసుకోగలిగితే మంచి దిగుబడిని ఇస్తాయి. సో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు ఈ రెండింటిని కూడా పేర్కొనవచ్చు. దీంతో పాటుగా మనం ముఖ్యంగా ప్రొద్దుతిరుగుడు కూడా ఒకప్పుడు చాలా ఎక్కువగా పండించేవాళ్ళం. అది స్టెమ్ నెక్రోసిస్ లేకపోతే ఈ నెక్రోసిస్ వ్యాధి ఎక్కువగా రావడంతో చాలామంది రైతులు మార్కెట్లో ధర లేకపోవడం వల్ల కూడా కొంతవరకు ఇది సాగు తగ్గింది. సో ఇప్పుడు పొద్దుతిరుగుడు చేయడానికి కూడా మా దగ్గర NDSH 10-12ని ప్రభాత్ అనేటటువంటి హైబ్రిడ్ను రిలీజ్ చేశారు నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి. సో అది కూడా అందుబాటులో ఉంది. అట్లాగే KBSH 44 అనేటటువంటి కర్ణాటక బెంగళూరు హైబ్రిడ్ వాళ్ళది 44 అనేది కూడా హైబ్రిడ్ చాలా బాగా పెద్ద సైజు పూలతోటి మంచి దిగుబడి వస్తుంది. 12 నుంచి 14 క్వింటాల ఎకరాకు దిగుబడి వస్తుంది. సో ఈ దీన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు మేజర్గా సంక్రాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా దండిగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనకి ఇవి కర్ణాటక అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన KBSH 44 కానీ 52 కానీ ఇవన్నీ మంచిగా మార్కెట్లో దొరుకుతాయి. ఇవి ఏపీ సీడ్స్ వాళ్ళు కూడా సప్లై చేస్తారు కాబట్టి ఆవిటల ద్వారా కూడా మనం మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంది. అట్లాగే స్వీట్ కార్న్ తీసుకున్నట్లయితే స్వీట్ కార్న్ ఎందుకంటే ఎవర్ గ్రీన్ క్రాప్ లాగా త్రూ ఓవర్ ద ఇయర్ క్రాప్ను గ్రో చేస్తున్నారు. అయినప్పటికీ అక్టోబర్ నుంచి మనకు జనవరి వరకు అయితే మంచి దిగుబడులు వస్తాయి. డ్రిప్ పద్ధతిలో వేసుకోవాలి, 60x20 వేసుకొని 2 అడుగులు 1 అడుగు కంటే తక్కువ డిస్టెన్స్లో మనం మొక్కలు కనుక పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. దీంట్లో Sugar 75 ప్రైవేట్ హైబ్రిడ్స్ దండిగా ఉన్నాయి. సో ప్రియా మాధురి అనేటివి మా యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయ్యేటివి. అవి కాకుండా Sugar 75 అనేది మంచిగా పాపులర్గా ఉంది. సో ఆ రకంతో మంచి 2 నుంచి 1.5 నుంచి 2 లక్షల రూపాయలు ఎకరానికి ఆదాయం పొందొచ్చు. దాంట్లో ముఖ్యంగా ఏమంటే కండెలతో పాటు మనకు కర్ర ఉంటుంది కదా, కర్ర కూడా పచ్చి మేతగా ఉపయోగిస్తారు కాబట్టి ఆవులకు కానీ పశువులకు కానీ మేతగా ఉపయోగిస్తారు కాబట్టి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ పంటలు వేసుకున్నట్లయితే చాలా తక్కువ టైంలో వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
1: సార్, రబీ వేరుశనగలో అధిక దిగుబడిని సాధించాలంటే సూచనలు ఏమైనా ఉన్నాయా?
0: అదే మా ఇందాక చెప్పాను కదా, విత్తన రేటు 80 కిలోలు నుంచి 100 కిలోల లోపల రబీలో వాడుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి అంటే మామూలుగా ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి, తర్వాత ట్రైకోడర్మా విరిడిని పశువుల ఎరువులో ఇచ్చి చివికిన వేసుకోవటము, తర్వాత తగినంత మోతాదులో పోషకాలు అందించడము, తర్వాత మామూలుగా ఈ ఇసుక నేలల్లో బోరాన్లో

0: ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోరాక్స్ని అప్లై చేసుకోవటము, తర్వాత జింక్ లోపం కూడా ఉంటుంది కాబట్టి జింక్ సల్ఫేట్ 20 కిలోల ఎకరాకు వేసుకోవటం, ఈ అలాగే నీళ్లు అధికంగా పెట్టకుండా ఉండడం, తగినంత నీటిని చేయడం, సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టడం, ఇవి పాపులేషను అంటే మొక్కల సాంద్రత కూడా 43 అంటే 44 మొక్కలు చదరపు మీటర్కు ఉండాలి, ఆ విధంగా ఉండేటట్టుగా విత్తనము వేసుకున్నట్లయితే సరైన సమయంలో మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది.
1: సార్, నువ్వుల పంట రబీ సాగులో లాభదాయకమేనంటారా?
0: నువ్వుల పంట మంచి లాభదాయకమైన పంట, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే గానుగలతో నూనె ఆడిస్తున్నారు ఎక్కువ మంది, గానుగు నూనె చాలా ప్రాచుర్యం పొందింది, వేరుశనగ నూనె తర్వాత నువ్వుల నూనె చాలా మంచిది. సో నువ్వులు రసాయన రహితంగా ఆర్గానిక్ పద్ధతిలో సేద్యం చేసినటువంటి రైతులు చాలా ఎక్కువగా ఆదాయము సంపాదిస్తున్నారు, ఎందుకంటే దాదాపు 100 నుంచి 120 రూపాయల కిలో విత్తనము కిలో కాస్ట్ ఉంటుంది. సో 10 క్వింటాల దాకా వస్తుంది కాబట్టి 100,000 రూపాయలు అంటే ఖర్చులో 25,000 పైన 75,000 రూపాయలు నికరంగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్న పంట ఇది. అందువల్ల నువ్వులో మంచి రకాలు కూడా ఉన్నాయి మా యూనివర్సిటీ నుంచి, గౌరీ కానీ, శ్వేత తెల్లు, ఇది శారద కానీ, తెల్లగింజ రకం అయితే శ్వేత తెల్లు, ఇవి మంచి దిగుబడిని కూడా ఇస్తున్నాయి కాబట్టి రైతులు నిరభ్యంతరంగా తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడిని ఇచ్చే పంటల్లో ఈజీ క్రాప్ అనమాట ఇది మనకు నువ్వులు అనేది. హార్వెస్ట్ చేసేది కూడా చాలా ఈజీ, తర్వాత దీంట్లో దిగుబడి బాగుంది కాబట్టి ఆదాయం అధికంగా వచ్చే అవకాశం ఉంది.
1: సార్, పొద్దుతిరుగుడు పంట సాగు గురించి చెప్తారా?
0: ఇప్పుడు పొద్దుతిరుగుడు ఇందాక చెప్పినట్టు పొద్దుతిరుగుడులో మంచి హైబ్రిడ్స్ ఉన్నాయి. మన యూనివర్సిటీ నుంచి NDSH 10-12 అని ప్రభాత్ అనే పేరుతో రిలీజ్ అయింది, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయింది. తర్వాత ఈ మేనేజ్మెంట్ కూడా 2 కిలోల విత్తనమే సరిపోతుంది ఎకరాకు తక్కువ ఖర్చు దాంట్లో. తర్వాత దీనికి మంచి హెర్బిసైడ్స్, పెండి మెత్తలిను బాగా పనిచేస్తుంది కలుపు ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్గా. సో అందువల్ల కలుపు సమస్య కూడా లేకుండా చేసుకొని కరెక్ట్గా టైంకు మనము ఇందాక చెప్పినట్టు ప్రొద్దురు నవంబర్ డిసెంబర్లో కానీ జనవరి ఫిబ్రవరి వరకు కూడా నీటి వస్తుండే వాళ్ళు విత్తుకోవచ్చు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకు మంచి దిగుబడులు వస్తాయి. ఇది కూడా దాదాపు 8 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి ఉంది. ఈ రోజు చూసినట్లయితే మీరు ప్రొద్దురు గింజలు దాదాపు 50% వరకు ఆయిల్ ఉంది, అది కూడా 45-50% ఆయిల్ వస్తుంది. 100 కేజీలు వచ్చింది అనుకో, కింటాకు 50 కేజీల దాకా నీకు ఆయిల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్లో మంచి అంటే గుడ్ క్వాలిటీ ఆయిల్ అంటే మంచి మార్కెట్ ఉంది కాబట్టి పొద్దుతిరుగుడు కూడా మంచిగా సాగు చేసుకోవచ్చు రైతులు.
1: సార్, మొక్కజొన్న పంటను ఎప్పటి వరకు సాగు చేసుకోవచ్చు అంటారు?
0: మొక్కజొన్న ఇందాక చెప్పినట్లు 1 అక్టోబర్ నుంచి 1 నవంబర్-1 డిసెంబర్ వరకు మనం విత్తుకోవచ్చు. నీటి వసతి ఉన్న వాళ్ళకి అంటే ఈ పీరియడ్లో విత్తిన వాళ్ళకి మంచి దిగుబడి వస్తుంది. తర్వాత జనవరి తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కూడా సాగు చేసే రైతులు ఉన్నారు, కానీ దిగుబడి తగ్గుతుంది, నాణ్యత తగ్గుతుంది. పంట అయితే సంవత్సరం అంతా కూడా పండించవచ్చు, పశుగ్రాసానికైతే సంవత్సరం అంతా పండించవచ్చు, కానీ స్వీట్ కార్న్ లాంటి పంట మనం కండెలు తీయాలనుకుంటే మాత్రం అక్టోబర్ నుంచి జనవరి వరకు మనం బాగా గ్రో చేసుకోవచ్చు. డ్రిప్ పద్ధతి అనేది బెస్ట్. డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ ద్వారా చేసే దాని వల్ల కండె సైజు బాగా పెరుగుతుంది, నాణ్యంగా వస్తాయి కాబట్టి మంచి దిగుబడులు వస్తాయి. మామూలు పచ్చి కండెలుగా కూడా మన కండె 5 రూపాయలు లేకుంటే ఆవరేజ్ ప్రైస్ అనేది, బయటేమో ఇప్పుడు రైల్వే స్టేషన్లో లేదా సినిమా హాల్లో చూస్తే 30 రూపాయలు అమ్ముతారు, బట్ మనకు రైతుకు గిట్టుబాటు అయితే 5 నుంచి 7 రూపాయలు గిట్టుబాటు అయితే కూడా 2 లక్షల రూపాయల వరకు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఎకరాకు 150,000 గ్యారంటీగా వస్తుంది వాళ్ళు హోల్సేల్గా కేజీల లెక్కంతో ఒక మేస అమ్మితే కూడా. ఇప్పుడు కోయంబత్తూరు మార్కెట్, చెన్నై మార్కెట్ బాగుంది, పచ్చికండలు తూకం బేస్లో ఇస్తారంట, 35-50 రూపాయల వరకు కేజీ పోతుంది. సో అందువల్ల వాళ్ళకి మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది.
1: సార్, అనప పంటను ఎప్పుడు వేసుకోవాలి, దీంట్లో హైబ్రిడ్ రకాలు ఏమైనా ఉన్నాయా?
0: అనప పంట అనేది మాకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్న శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి TFB 1, తిరుపతి ఫీల్డ్ బీన్ 1, తిరుపతి ఫీల్డ్ బీన్ 2 అని ఈ 2 రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇది 1 అక్టోబర్ 1 నవంబర్-1 డిసెంబర్ వరకు వేస్తారు. మంచుకే వచ్చేస్తుంది ఇది. సో ఈ పంట చాలా ఈజీ క్రాప్, 120-135 రోజుల వరకు కూడా పంట వస్తూ ఉంటుంది. 75 రోజుల నుంచే నీ క్రాప్ స్టార్ట్ అవుతుంది, 120 రోజుల వరకు పంట వస్తూ ఉంటుంది. ఇది పచ్చికాయలుగాను పోతుంది, ఎండబెట్టినప్పుడు అనప గింజల్లాగాను పప్పు చేసుకొని మనము తినడానికి కూడా పనికొస్తుంది. ఈ రకాలైతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతిలో అందుబాటులో ఉన్నాయి, TFB 1 కానీ, TFB 2 కానీ, ఇంకా ఇతర వెరైటీస్, ఇతర రకాలు కూడా వేరే యూనివర్సిటీలో ఉన్నాయి కానీ, బట్ ఇవైతే బాగా పాపులర్ అనమాట.

0: ఈ రకాలు వేసుకోవచ్చు, అక్టోబర్ నవంబర్ జనవరి వరకు వేసుకోవచ్చు.
1: రబీలో వేసుకోవాల్సిన పంటల గురించి చాలా చక్కగా వివరించారండి డాక్టర్ జి కృష్ణారెడ్డి గారు, ధన్యవాదాలు సార్.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో రబీలో వేసుకోవాల్సిన పంటలు మెళకువలు ఈ అంశం గురించి డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఉమాదేవి. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
1: హౌస్లలో కార్నేషన్ పూల సాగు గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో వలలను ఊతమివ్వడానికి వాడుతూ ఉన్నారు. వీటిని 4-5 వరుసల్లో వెయ్యాలి. మొదటి వరుస నెట్ను మొక్కలను బెడ్లలో నాటక ముందే వెయ్యాలి. అలాగే మెయిన్ ఫ్రేమ్ కూడా ఎల్ యాంగిల్స్ లేదా పైపుల ద్వారా మెయిన్ ఫ్రేమ్ ను తయారు చేసుకోవచ్చు. బెడ్ తయారీ విషయానికి వస్తే, బెడ్ తయారీకి ముందే చదరపు మీటరుకు 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 150 గ్రాముల పొటాషియం సల్ఫేటు, 50 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్లను మీడియాతో బాగా కలపాలి. వీటితో పాటు అజోస్పైరిల్లం, ఫాస్ఫో బ్యాక్టీరియా, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, వాము 1 కిలో చొప్పున 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వేసి బాగా కలుపుకోవాలి. ఉత్తరం దక్షిణ దిశల్లో తయారు చేసిన బెడ్లలో కార్నేషన్ బాగా ఎదుగుతుంది. ఈ దశల్లో బెడ్లు వేస్తే పంట ఉత్తర దిశగా ఎక్కువగా వంగుతుంది. 75 నుంచి 100 సెంటీమీటర్ల వ్యాసార్థం, 30 నుంచి 45 సెంటీమీటర్ల ఎత్తు, 25 మీటర్ల పొడవు మించకుండా పొడవున్న బెడ్లను తయారు చేయాలి. బెడ్ల మధ్య 45 నుంచి 50 సెంటీమీటర్ల దూరం వదిలివేయాలి. కార్నేషన్ మొక్కలు నాటే విషయానికి వస్తే, మార్కెట్ ను బట్టి మొక్కలు నాటుకోవాలి. 3 నుంచి 4 నెలలకోసారి దశల వారీగా నాటితే మార్కెట్ ను అందుకోవచ్చు. మొక్కలు నాటే ముందు డ్రిప్ లైన్లు వేసుకోవాలి. నాటే ముందు బెడ్లను ఒక మాదిరిగా తడిగా ఉంచాలి. లీటర్కు 2 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ లేదా కాపర్ ఆక్సైడ్లతో డ్రెంచింగ్ చేయాలి. సాయంత్రం పూట మొక్కలు నాటుకోవాలి. మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు, వరుసల మధ్య 15 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. చదరపు మీటర్కు 30 నుంచి 33 మొక్కలు ఉంటాయి. సాధారణంగా 4 నుంచి 6 వరుసల్లో మొక్కలు నాటుకోవాలి. వేర్లు దెబ్బతినకుండా పాలీ బ్యాగులు ట్రేలలో నుంచి తీసి నాటుకోవాలి. కొంత వేరు వ్యవస్థ భూమిపైకి ఉండేలా చూస్తూ పైపైన మొక్కలు నాటుకోవాలి. లోతుగా నాటితే వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. గ్రో బ్యాగ్ పద్ధతిలో సాగు విషయానికి వస్తే, ఇది కొత్త పద్ధతి. ఎక్కువ కాలం మన్నే 16 గేజ్తో తయారు చేసిన జీఐ వైర్ను పొడవుగా, వ్యాసార్థానికి నైలాన్ థ్రెడ్స్ వాడి నెట్టింగ్ చేసుకోవచ్చు. 3 వరుసల్లో కింది నెట్ వరుస 7.5 సెంటీమీటర్లు ఇంటూ 7.5 సెంటీమీటర్లు, మధ్య నెట్లయితే 10 ఇంటూ 10 సెంటీమీటర్లు లేదా 12.5 ఇంటూ 12.5 సెంటీమీటర్లు, అలాగే పై నెట్ అయితే 15 ఇంటూ 15 సెంటీమీటర్లు ఉండాలి. మొక్కలు పెరిగే కొద్దీ 20 సెంటీమీటర్ల దూరంలో 2, 3, 4 లేయర్లు వేయాలి. ఇదే వ్యాసార్థంలో రెడీమేడ్ నెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కలుపు నివారణ విషయానికొస్తే, పంట మొదటి దశలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. చేతితోనే కలుపును తీసుకోవాలి. దీంతో నేల సైతం వదులై గాలి, పోషకాలు, నీరు మొక్కల వేర్లకు బాగా అందుతాయి. మొక్క మొదట్లో వంగిపోకుండా వల పరిధిలోని విస్తీర్ణంలో పెరిగేందుకు నాణ్యమైన ఎక్కువ పూల దిగుబడికి పించింగ్ చేయాలి. కొన్ని రకాలకు పించింగ్ అవసరం ఉండదు. అయితే శాఖ్యోత్పత్తి ఎక్కువ కొమ్మలు ఏర్పడడానికి వాటిలో పించింగ్ ను చేయాలి. మొక్కలు నాటిన 3-4 వారాల తర్వాత పించింగ్ మొదలు పెట్టాలి. 1.5 పించ్ పద్ధతిలో సంవత్సరమంతా పూలు రావటానికి ఈ పద్ధతిని వాడుతారు. 4-5 పక్క కొమ్మలు వచ్చేటట్లు ప్రధాన కాండాన్ని తొలగించాలి. ఈ కొమ్మలపై 5-6 జంటల ఆకులు అభివృద్ధి చెందిన తర్వాత సగం పక్క కొమ్మలను కత్తిరించి వేయాలి. ఈ పద్ధతిలో పూల సరఫరా నిర్విరామంగా ఉంటుంది. అయితే మొదటి పంట నాణ్యత తగ్గుతుంది. డబుల్ పించ్ రకంలో ఈ పద్ధతిలో మొదటి ప్రధాన కాండాన్ని తుంచివే

0: కోసి ఆ తర్వాత ఏర్పడే పక్క కొమ్మలు 6 నుంచి 8 సెంటీమీటర్లు లేదా 5 నుంచి 6 జంట ఆకులు ఏర్పడినప్పుడు వాటన్నింటినీ తొలగించాలి. ఈ పద్ధతిలో ఎక్కువ సంఖ్యలో పూలు ఏర్పడే కొమ్మలు అభివృద్ధి చెందుతాయి. అయితే ఆయా కొమ్మలపై ఏర్పడే పూల నాణ్యత తక్కువవుతుంది, కొమ్మలు బలహీనంగా ఉంటాయి. సాధారణంగా చాలా వరకు ఈ పద్ధతిని పాటించరు. అనవసరపు 2వ తరం కొమ్మలపై పూల కాండము 2 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు ఎదిగినప్పుడు మాత్రమే తొలగించాలి. మొగ్గల తొలగింపులో స్టాండర్డ్ స్ప్రే రకాలలో మొగ్గల తొలగింపును చేయాలి. స్టాండర్డ్ స్ప్రే రకాలు పక్క మొగ్గలు ఏర్పడిన వెంటనే తొలగించాలి. కాండం ఆకులు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. చివరి పువ్వు మొగ్గ కింద నుంచి 6 కణుపుల వరకు పక్క మొగ్గలను తీసేస్తే ప్రధాన కాండం మొగ్గలు అభివృద్ధి చెందుతాయి. స్ప్రే రకాలలో పక్క మొగ్గలు అభివృద్ధి చెందడానికి ప్రధాన పువ్వు మొగ్గను తీసివేయాలి. కార్నేషన్లో క్యాలిక్స్ పగిలి పూల నాణ్యత తగ్గుతుంది. క్యాలిక్స్ బ్యాండింగ్లలో పువ్వు మొగ్గ విచ్చుకోవడానికి మొదట్లో క్యాలిక్స్ చుట్టూ రబ్బర్ బ్యాండ్ లేదా ప్లాస్టిక్ టేపును ఉంచాలి. వృద్ధి నియంత్రకాల వాడకంలో కార్నేషన్లో వృద్ధి నియంత్రకాలను వాడి పూల ఉత్పత్తిని పెంచవచ్చు. మొదటి పించ్ సమయంలో ఒకసారి, పక్క కొమ్మలు 8 నుంచి 10 సెంటీమీటర్లు పొడవున్నప్పుడు మరోసారి 10 ppm చొప్పున జిప్పరిక్ ఆమ్లము పిచికారీ చేస్తే పూలు త్వరగా ఏర్పడతాయి. అలాగే పొడవైన కాండం కూడా ఏర్పడుతుంది. క్లోర్ మెక్రాట్, డై అమైనోజైడ్ వంటి వృద్ధి నిరోధకాలు వాడాలి. సస్యరక్షణ విషయానికొస్తే హరిత గృహాల్లో సరైన గాలి అందుబాటు, బెడ్లు, పనిముట్లు, కూలీలు సరైన పరిశుభ్రత గనక పాటిస్తే పురుగులు తెగుళ్లు చాలా వరకు తగ్గుతాయి. కోత విషయానికొస్తే కార్నేషన్ మొక్క నాటిన 105 నుంచి 120 రోజుల్లో చాలా కార్నేషన్ రకాల్లో పూలు కోతకొస్తాయి. రకాన్ని బట్టి, మార్కెట్ డిమాండ్ బట్టి పూలను తీసుకోవాలి. మొగ్గ పరిమాణం, పువ్వు రేకుల వృద్ధిని బట్టి కోత దశను నిర్ణయించుకోవాలి. దూర మార్కెట్లకు వాణిజ్య పరంగా ఇది సరైంది కాదు. ఒకసారి పూలు కోసిన తర్వాత ఇతర పూలు తెరుచుకోవు. కోత పద్ధతిలో ఉదయం పూట పూలను కోసుకోవాలి. ప్రతి 2 రోజులకు ఒకసారి తెంపాలి. కోసిన వెంటనే పువ్వు చివరను నీటిలో లేదా ప్రిజర్వేటివ్ ద్రావణంలో ఉంచాలి. 1 లీటర్ నీటిలో 1 మిల్లీలీటరు సోడియం హైపోక్లోరైడ్ ను కరిగించి ప్రిజర్వేటివ్ ద్రావణం తయారు చేసుకోవచ్చు. స్టాండర్డ్ రకాల కంటే స్ప్రే రకాలలో ఎక్కువ పూలు వస్తాయి. స్టాండర్డ్ రకాల్లో సంవత్సరానికి 1 మొక్కకు 8 నుంచి 12 పూలు వస్తాయి. స్టాండర్డ్ కార్నేషన్ రకాల్లో చదరపు మీటర్కు 300 నుంచి 350 పూలు, స్ప్రే కార్నేషన్ రకాల్లో 250 పూలు వస్తాయి.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2010

ప్రస్తుతం జనాభా 148 కోట్లు. అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతుంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగడం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణిజ్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పథంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఒక కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటివరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగ్, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి లక్షల మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి

0: గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మై భారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్టు చెబుతున్నారు. ఇక విద్యా సంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే అది తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 6,92,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 229-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై. సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో దార్శనిక భారత్ శీర్షికన మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి వనపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి మరియు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి దార్శనిక్ భారత్ కార్యక్రమంలో మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి ఓనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సుగవాసి గంగాధర్.
1: శ్రోతలకు నమస్కారం. దేశం అభివృద్ధి పదంలో సాగుతున్న తీరు, కొత్త ఆలోచనలు, సరికొత్త అవకాశాలు, ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఇటీవల మదనపల్లిలో ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించిన విశేషాలను తెలుసుకుందాం. మన రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలకు ఎంతో మంచి అవకాశాలున్నాయి. మామిడి, టమాటా, అరటి, దానిమ్మ వంటి పంటలు మన రైతుల జీవితాల్లో ఎంతో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. అయితే పంట పండించడం ఒక దశ, దానికి సరైన ధర రావటం మరో దశ. పంటను నిల్వ చేయటం, ప్రాసెసింగ్ చేయటం, మార్కెటింగ్ చేయటం, చివరకు అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లటం మరొక పెద్ద సవాలు. ఈ సవాళ్లకు పరిష్కారం చూపుతూ రాయలసీమ ఉద్యాన రంగానికి కొత్త దిశ చూపించే లక్ష్యంతో మదనపల్లిలో ఇటీవల గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు శ్రీకారం చుట్టారు. అసలు ఈ హార్టికల్చర్ హబ్ అంటే ఏంటి, రైతులకు ఎలాంటి లాభం చేకూరుస్తుంది, ముఖ్యంగా కడప జిల్లాకు ఎలాంటి అవకాశాలున్నాయి, ఆధునిక

0: సాంకేతికత రైతు దగ్గరికి ఎలా వస్తుంది, ఇటువంటి అనేక విషయాలు మనతో పంచుకునేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు డాక్టర్ ముంగల బాలకృష్ణ గారు, సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి కృషి విజ్ఞాన కేంద్రం వనిపంట. సార్, దార్శనిక భారత్ కార్యక్రమానికి స్వాగతం సార్.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం అండి. భవిష్యత్తును ఊహించడం కాదు, భవిష్యత్తును నిర్మించే ఆలోచనల వేదిక, అభివృద్ధి పథంలో భారత్ ప్రయాణాన్ని పరిచయం చేసే కార్యక్రమం దార్శనిక భారత్ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం.
0: సార్, మొదటగా సాధారణ రైతుకు అర్థమయ్యేలా చెప్పాలంటే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటే ఏంటి, దీని వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఏంటి?
1: గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అనే పదం కన్నా ముఖ్యంగా మనం రాయలసీమ హార్టికల్చర్ హబ్ అండ్ రాయలసీమ రైజింగ్ అంటారండి. దీన్ని మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా ఉద్యానం పంటలు పండించేటువంటి రైతులకు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి మరియు వారు పండించినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు కల్పించి వాటి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రమాణాలను పెంచి దేశం యొక్క గ్రాస్ వాల్యూ ఆడెడ్ అంటే జీడిపి శాతాన్ని కూడా పెంచాలని ఉద్దేశంతో దేశంలోనే కాకుండా రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. అందువల్ల ఈ రాయలసీమలో ఉండే వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనంతపురము, కర్నూలు, సత్యసాయి జిల్లాలతో పాటు ప్రకాశము మరియు మార్కాపురం అంటే మొత్తం 9 జిల్లాలను చేరి, ఎందుకంటే ఈ 9 జిల్లాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే సమశీతోష్ణ పండలాలు అంటే సెమీ ఏరిడ్ క్లైమేట్ అంటారండి. ఈ క్లైమేట్ అనేది ముఖ్యంగా ఉద్యాన పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనము నేలలు చూసినట్లయితే ఇసుక ఎర్రమట్టి నేలలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇసుక ఎర్రమట్టి నేలల్లో ఐరన్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్స్ అనేటువంటి మూలకాలు బాగా పుష్కలంగా ఉండడం వల్ల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పండించే ఉద్యాన పంటలు, ఫలాలు కానీ, కాయగూరలు కానీ, ఏదైనా ఇతరత్ర పుష్పాలు చూసుకున్నట్లయితే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మిగతా ప్రాంతాలతో కోస్టల్ ప్రాంతంలో చూసుకున్న ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే ఉద్యాన పంటలకు అత్యంత ప్రసిద్ధి. అందువల్ల దీన్ని ముఖ్యంగా గమనించి ప్రభుత్వం వారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా దీన్ని ఆలోచనలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మంచి అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఉద్యాన పంట విస్తీర్ణము చాలా తక్కువగా ఉంది, దాన్ని డబుల్ చేయాలి. అంటే ఉన్నటువంటి ఉద్యాన పంట విస్తీర్ణాన్ని పెంచి దాంతోపాటుగా మనము ఉత్పాదకతను కూడా పెంచాలి. అంటే ఉత్పాదకతను పెంచడంతో పాటు నిరుద్యోగ యువతకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలతో పాటుగా రైతులకు ఆదాయం రావడమే కాకుండా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది అనేది ఉద్దేశము. మరియు కోస్తా ప్రాంతాలతో చూసుకున్నట్లయితే నీటిపారుదల సౌకర్యాలు మనకు అంత ఎక్కువగా లేవు. సో వాతావరణ పరిస్థితులు ఒకటి అనుకూలంగా ఉంది, తరువాత మనకు ఇక్కడ ఉన్నటువంటి భూములు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యాన పంటలు పండించే రైతులకు కూడా మంచి ఆదాయం కలిగించాలని, తర్వాత నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని, మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించాలని, రోడ్డు కనెక్టివిటీ అంటారు. అంటే మారుమూల ప్రాంతాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నారు కానీ వాటిని మెట్రోపాలిటన్ సిటీస్కి చేరవేయాలి, ఎందుకంటే వాళ్ళకు అక్కడైతే మార్కెటింగ్ బాగుంటుంది కాబట్టి. సో రోడ్ కనెక్షన్స్ కూడా ఇంప్రూవ్ చేయాలని ఈ ఉద్దేశాలను పెట్టుకొని ఈ రాయలసీమ హార్టికల్చర్ను రైతుల శ్రేయస్సు దృష్ట్యా దీన్ని ముందుకు తీసుకొని వచ్చారు మన ప్రభుత్వం వారు.
0: సార్, మన శ్రోతల్లో చాలా మంది రైతులు ఉంటారు, వాళ్లల్లో ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది, అదేంటంటే ఈ హార్టికల్చర్ హబ్ వల్ల నాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏం ప్రయోజనం ఉంటుంది? ఈ హార్టికల్చర్ హబ్ అనేది ఒక సాధారణ ఉద్యాన రైతు జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు?
1: నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. సో ఉద్యాన పంటలను పండించడం ఒక ఎత్తు అయితే, పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం ఇంకోటి ఎత్తు అయితే, ఇప్పుడు ఉద్యాన పంటలు చూసుకున్నట్లయితే చాలా పెరిషబుల్ కమాడిటీస్ అంటారు. అంటే వాటి యొక్క నాణ్యత డే బై డే అంటే దినదినం చూసుకున్నట్లయితే తగ్గుతూ వస్తుంది, దాని అంటే ఫ్రెష్నెస్ అనమాట. సో దాన్ని మనము ఎక్కువ కాలం నిల్వ ఉంచాలి. ఇప్పుడు పండ్లు, కాయగూరలు, పుష్పాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే వాటికి విలువను జోడిస్తారనమాట. దాన్ని ఏమంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఆర్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు. సో వాల్యూ యాడెడ్ చైన్ అనమాట. సో ఈ వాల్యూ యాడెడ్ చైన్ చేయడం ద్వారా రైతులు వాళ్ళు పండించుకున్నటువంటి పంటలు సరైన టైంలో అమ్ముకోకపోయినా వాటిని ఈ గిడ్డంగులు అంటే కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అని అంటారు, వేర్ హౌసెస్ అని అంటారు, వీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఈ హబ్ ద్వారా కొంచెం అమౌంట్ని రిలీజ్ చేసి ఈ గిడ్డంగులు, వేర్ హౌసెస్లు అన్ని ఇక్కడ కట్టిన వల్ల వాళ్ళు పండించినటువంటి పంటలను అంటే సరైన గిట్టుబాటు ధర కల్పించేటంత వరకు ఉండి తర్వాత మంచి మార్కెట్ వచ్చిన తర్వాత కూడా అమ్ముకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మామిడి ఉంది, టమోటా ఉంది. టమోటాకు ఒక్కొక్కసారి చూసినట్లయితే మనం మార్కెట్లో చూస్తాం 2 రూపాయలు, 1 రూపాయి కూడా రేట్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, వాళ్ళు పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధర సోకంతో వాటిని అన్నింటిని కూడా బయట

0: చేసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు. సో అలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అంటే టమోటా కెచప్ కానీ టమోటా సాస్ కానీ ఇలాంటివి చేసి వాల్యూ యాడెడ్ చేయించడం ద్వారా ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసి వాళ్లకు మంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తారు. సో మీరు అడిగినట్టు ప్రత్యక్షంగా రైతుల యొక్క ఆర్థిక స్థితులు ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఈ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా సుమారుగా 9 లక్షల మంది ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పించాలని ఒక ప్రణాళిక అనేది చేశారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల ఆర్థిక స్థితులు ప్రత్యక్షంగాను పరోక్షంగా 9 లక్షల మంది నిరుద్యోగ యువతకు మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.
1: సార్, మీరు చెప్తున్నట్టు వాల్యూ యాడెడ్ అంటున్నారు, అంటే గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ వంటి సదుపాయాలు, ఈ విషయాలు ఈ హబ్ లో ఎలా అందుబాటులోకి రానున్నాయి?
0: మొత్తము ఈ హార్టీ హాచర్ క్లబ్ని 9 జిల్లాలు అండి. ఆల్రెడీ మీకు చెప్పాను, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప డిస్టిక్కు, ప్రకాశము, మార్కాపురము, సత్యసాయి డిస్టిక్లో మొత్తము చూసుకున్నట్లయితే 201 క్లస్టర్గా డివైడ్ చేశారండి. ఒక్కొక్క క్లస్టర్ కింద కొన్ని కొన్ని మండలాలు ఉంటాయి, ఆ మండలాల కింద కొన్ని విలేజెస్ ఉంటాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 201 క్లస్టర్స్గా ఈ ఏరియాను డివైడ్ చేసి రాయలసీమ జోన్లో, అంటే ఎక్కడైతే ఈ హబ్ను ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే ఉద్యాన పంటలు అధిక శాతంలో పండిస్తున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుని మొత్తం 201 క్లస్టర్గా డివైడ్ చేశారు. దాంట్లో 5,869 గ్రామాలను తీసుకున్నారనమాట. దాని మొత్తము 303 మండలాలు ఉంటాయి. ఈ 303 మండలాల్లో ఎక్కడైతే మనకు ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అవసరము, వేర్ హౌసెస్ అవసరము, సో లార్జ్ స్కేల్లో టమోటా పండిస్తున్నారు అక్కడ మనకు సరైన గిట్టుబాటు లేదు, మ్యాంగో పండిస్తున్నారు అక్కడ మనకు మార్కెటింగ్ లేదు, బనానా పండిస్తున్నారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే పులివెందుల, మన వైఎస్ఆర్ కడప డిస్టిక్ చూసుకున్నట్లయితే పులివెందుల రీజియన్లో చీనీ, అరటి ఎక్కువగా పండిస్తుంటారు. అరటికి ఒక్కొక్కసారి టన్ను 2,000-3,000 కన్నా కూడా పడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో రైతులు చాలా నష్టపోతుంటారు. అలాంటి సమయంలో ఈ వాల్యూ యాడెడ్ చేయను అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడంతో పాటు వాళ్ళకు కొన్ని అంటే కొంత సమయము సరైన రేట్ వచ్చేంత వరకు స్టోరేజ్ చేయడం వల్ల దానికి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఈ గ్లోబల్ హార్టికల్చర్లో విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడంతో పాటు ఈ స్టోరేజ్ యూనిట్స్ అన్ని కూడా డెవలప్ చేయడం వల్ల రైతులకి ఒక కొంచెం సదావకాశాలు అనేవి వస్తాయని నా యొక్క అభిప్రాయం.
1: సార్, మరి రాయలసీమ అంటేనే ఉద్యాన పంటలకు మంచి ప్రాంతం, మామిడి, టమాటా, అరటి, దానిమ్మ ఇలా ఎన్నో పంటలు ఇక్కడ సాగు అవుతున్నాయి. ఈ హబ్ లో ఏ ఉద్యాన పంటలకు ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు?
0: రాయలసీమ హార్టికల్చర్ కింద ఉండే టార్గెట్ క్రాప్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి, చీనీ, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి అండి. దాంతో పాటుగా స్పెషల్ ఫోకస్ అని కొన్ని క్రాప్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ వాల్యూ ఉండి మన ప్రాంతాల్లో పండించలేని పంటల మీద కూడా చాలా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా యాపిల్, అవకాడో, ఫిగ్స్, పెప్పర్, ఈ పంటల మీద దృష్టి పెట్టాలని ఈ హార్టికల్చర్ హబ్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చూసుకున్నట్లయితే 840,000 హెక్టార్ల యొక్క విస్తీర్ణంలో మనకు ఉద్యాన పంటలు ఉన్నాయి రాయలసీమ రీజియన్లో. దీన్ని ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ ద్వారా ఈ యొక్క ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 2030 సంవత్సరం వచ్చేటప్పటికీ 1,441,000 హెక్టార్లకు తీసుకురావాలని ముఖ్యమైనటువంటి అంచనా. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యాన పంటల ఉత్పాదకత అయినటువంటి 222,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదకతను 435,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదక తీసుకురావాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
1: ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా కడప జిల్లా రైతులకు ప్రత్యేకంగా ఎలాంటి అవకాశాలు లభించనున్నాయి?
0: రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వైఎస్ఆర్ కడప వాళ్ళు మనకు 30 క్లస్టర్ని సెలెక్ట్ చేశారండి. ఫేజ్ 1 కింద 11 క్లస్టర్ డెవలప్మెంట్, ఫేజ్ 2 కింద అంటే ఇక్కడ ఫేజ్ అంటే ఇయర్ వైజ్ అనమాట, సెకండ్ ఇయర్లో 10 క్లస్టర్స్, థర్డ్ ఫేజ్ కింద 9 క్లస్టర్స్, అంటే టోటల్గా 30 క్లస్టర్స్ ఇచ్చారనమాట. సో మనకు రాయలసీమ హార్టికల్చర్ క్లబ్ కింద వైఎస్ఆర్ కడప డిస్టిక్ వాళ్ళకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ ఎంత ఇచ్చారంటే 1,778,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు కలిపి ఇచ్చారు. దాంట్లో మనం సెలెక్టెడ్ క్లస్టర్స్ 30, టోటల్ మనకు కవర్ అయ్యేటువంటి మండల్స్ 40 అండి, టోటల్ విలేజెస్ 639, మనకు రైతు సేవా కేంద్రాలు అని ఉన్నాయి, దాంట్లో మనం కవర్ చేసేటువంటి 382. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్టికల్చర్ ఏరియా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ జిల్లాలో అయినా ఈ హార్టికల్చర్ క్లబ్ కింద ఉద్యాన పంటల యొక్క విస్తీర్ణత శాతాన్ని పెంచి ఉత్పాదకతను పెంచడం, అది ఒక ప్రథమ లక్ష్యం. అదేవిధంగా ఇక్కడ కడప డిస్టిక్ట్ లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడపలో 1,09,378 హెక్టార్లు ఉంది ప్రజెంట్ విస్తీర్ణం ఉద్యాన పంటల్లో. దానికి మనము ఈ 3 ఏళ్లలో కూడా ఎంతకు తీసుకొని రావాలి అంటే 1,84,406 హెక్టార్ల యొక్క టార్గెట్ అనమాట. మనకు 7 రెవెన్యూ డివిజన్లు వైఎస్ఆర్ కడప డిస్టిక్ట్ లో చూసుకున్నట్లయితే పులివెందుల కింద మనకి ఇచ్చినటువంటి క్లస్టర్ 14, జమ్మలమడ కింద 3, కమలాపురం కింద 4

0: నాలుగు క్లస్టర్స్, మైదుకూర్ కింద మూడు, రాధంపేట కింద మూడు క్లస్టర్స్, బద్వేల్లో రెండు, ప్రొద్దుటూరులో ఒకటి. టోటల్ గా చూసుకున్నట్లయితే 7 రెవెన్యూ డివిజన్ల కింద 30 క్లస్టర్లు ఈ డెవలప్మెంట్ అనేది చేపట్టబోతున్నారు.
1: ఒక రైతు హార్టికల్చర్ హబ్ లో భాగస్వామి కావాలనుకుంటే ఎవరిని సంప్రదించాలంటారు?
0: హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళండి, ఉద్యాన శాఖలో మనకు క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అని ఉంటారు. సో వాళ్ళను సంప్రదించినట్లయితే వాళ్ళు రైతులను ఏ విధంగా నమోదు చేసుకోవాలి, వారి పంట వివరాలు, ఒకవేళ హార్టికల్చర్ హబ్ ద్వారా లబ్ధి పొందాలంటే మార్గదర్శకాలు ఏంటి అనేది డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారండి డిస్టిక్ లెవెల్లో, వారి నుంచి హార్టికల్చర్ ఆఫీసర్కి వస్తాయి. ఒక్కొక్కరు 2 నుంచి 3 మండలాలకు ఇన్ఛార్జిగా ఉంటారు, వాళ్ళ కింద వీళ్ళు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళకు రైతులకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది. సో ఏ విధంగా లబ్ధి పొందారు, ఇప్పుడే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏ పంటలు వేయాలి, రోడ్ కనెక్షన్ ఎట్లా పెంచుకోవాలి, తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, కోల్డ్ స్టోరేజ్ ఏంటి కావాలి, వేర్ హౌసెస్ ఏమన్నా కావాలన్నా, తర్వాత వాళ్ళకి ఏమన్నా కొత్త వెరైటీలు కొత్త వంగడాలు ఏదైనా కావాలన్నా. ఉద్యాన పంట రంగ అభివృద్ధి అంటే రైట్ ఫ్రమ్ అంటే మనకు మంచి మేలైనటువంటి మొలకలు అవన్నీ కూడా త్రూ నర్సరీస్ ద్వారా కూడా ఈ ఉద్యాన రంగ సంస్థలు అంటే ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకు ఇచ్చేసి వాళ్ళ యొక్క పంటను చూసుకుంటూ పంట కాలంలో వచ్చేటువంటి వివిధ రకాల దశల్లో వచ్చేటువంటి కష్ట నష్టాలన్నింటిని కూడా చేసి మంచి ఉత్పాదకను అంటే మా నాణ్యమైన ఉత్పాదకను తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. సో ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా ఖచ్చితంగా మన రాయలసీమ యొక్క రైతుల స్థితిగతులు మారుతాయని, వారి యొక్క ఆర్థిక స్థితులు మెరుగుపడతాయని నేను ఆశిస్తున్నాను.
1: సార్, చివరిగా మన కార్యక్రమాన్ని వింటున్న రాయలసీమ రైతులకు, ముఖ్యంగా ఉద్యాన రైతులకు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ రాయలసీమ హబ్ను ఉద్దేశించి?
0: ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యాన రైతులందరండి చాలా కష్టపడేటువంటి రైతులు, వారికి ప్రకృతి అనుకూలించాలి, ప్రభుత్వం వారు కూడా సహకరించాలి. గత 3-4 సంవత్సరాలుగా ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో సుమారు 25 మండలాలు ఈ వైఎస్ఆర్ డిస్టిక్ కింద ఉన్నాయి చూస్తున్నాను రైతుల యొక్క. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఉల్లి అనేది రైతులు వాళ్ళ వాళ్ళ పొలాల్లో అలాగే వదిలేశారు, అంటే దున్నేశారు. 1 రూపాయి 2 రూపాయల కిలో తడుగుతుంటే పండించినటువంటి ధరకు కనీస మద్దతు ధర లేకపోయింది. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి రాకపోక వాళ్ళ నుంచి ఇంకా అడిషనల్ గా డబ్బు ఖర్చు అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఉద్యాన హార్టికల్చర్ హబ్ ద్వారా వాళ్లకు ఈ పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించి లాభం కొంచెమన్నా రావాలని వస్తుందని ఆశిస్తూ ఈ ఉద్యాన హార్టికల్చర్ హబ్ అనేది వాళ్ళకు ఖచ్చితంగా మేలు చేకూరుతుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా రైతు కుటుంబాల్లో చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారు. సో ఈ హబ్ అనేది రైతులకి అంటే ఎక్కడెక్కడ ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు అట్లీస్ట్ ఆ క్లస్టర్స్ లో ఉన్నటువంటి రైతు బిడ్డలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే ఘంటాపథంగా చెప్తున్నాను.
1: డాక్టర్ బాలకృష్ణ గారు, ఈనాటి మన దార్శనిక భారత్ కార్యక్రమానికి సమయం కేటాయించి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మా శ్రోతలకు అందించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి వనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సుగవాసి గంగాధర్. ఈ కార్యక్రమం కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:15. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415 7901084415. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు తుమ్మల్చెర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద ఆయషా వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదెబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్ మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక వారందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన మరియు వారి కుటుంబ సభ్యులు. వారందరి కోసం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ వీరు కూడా ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా లక్ష్మమ్మ, కిషోర్ గనగల్లు విలేజ్ నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా బ్రహ్మయ్య, కర్నూలు నుంచి వీరందరి కోసం ఒక పాటను విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులు వారి స్నేహితులందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. అదేవిధంగా జార్ఖండ్ నుంచి పశ్చిమ్ సింగుబాయ్ చాన్ బాషా, శివ, ప్రేమ్, కపిల్, శివాన్ష్, సంగీత, లిపి, దీపాలి, ఇంకా పుట్టపాక నుంచి మిరియాల, తిరుమలయ్య, ఆండాలు వీరందరి కోసం చివరిగా పాటను విందాం.

మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ టెలికాం డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శాశ్వత కార్మిక ధృవీకరణ పెర్ముకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరుదేశాల ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీ వేదికగా 2వ టీ20 మ్యాచ్ జరుగుతోంది. వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతోన్న తరుణంలో యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 48వ వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ సాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో ఈరోజు ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు టీమిండియా ప్రతినిధులను అభినందించారు. వారి నైపుణ్యాభివృద్దికి రాయబారులుగా మారాలని పేర్కొన్నారు. సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ అభివృద్ది చెందుతోన్న సాంకేతికతలను స్వీకరించాలన్నారు. నైపుణ్య శిక్షణ సంస్థలు ఐఐటీలు ఐఐఎంల కంటే ఏమాత్రం తక్కువ కాదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా

0: నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, వారి అనుభవాలు సూచనల ద్వారా భారతదేశ నైపుణ్య శిక్షణా వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి దోహదపడాలని ఆయన కోరారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలపడానికి యువత, ప్రభుత్వం, శిక్షణ సంస్థల సమన్వయం ఎంతో అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశ టెలికాం డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్లో కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగిస్తూ, ప్రపంచంలోని స్వదేశీ 4G సేవలను అభివృద్ది చేసిన దేశాల సరసన భారతదేశం కూడా నిలిచిందన్నారు. 2030 నాటికి భారతదేశం 5G వినియోగదారుల సంఖ్యను 55 కోట్ల నుంచి 100 కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలియజేశారు. అలాగే భారతదేశం ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. నిర్దేశించిన భద్రతా నిబంధనలు పాటించిన తర్వాతే ఆపరేటర్లకు సేవలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వినియోగదారులకు పలు రకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: డాక్ సేవ ఇస్ జనసేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర, బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు ఆర్ డాక్యా కమ్యూనిటీ, ఆన్ ది అదర్ హ్యాండ్ టు ఆర్ కస్టమర్స్. ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఇండియా పోస్ట్ 2 ఇస్ గోయింగ్ డిజిటల్. ఇండియా పోస్ట్ ఇస్ ఆల్సో ఎండెవరింగ్ టు ఫుల్ఫిల్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ ఆస్పిరేషన్స్, ఎన్ ఆర్గనైజేషన్ దట్ సెల్ఫ్లెస్లీ సర్వ్స్ అస్ డే అండ్ నైట్.
0: టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులు, వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. టెరిటోరియల్ ఆర్మీ సేవలు నాగరిక్ భీ సైనిక్ భీ నినాదానికి స్ఫూర్తినిస్తున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో రక్షణ మంత్రి ఈరోజు పేర్కొన్నారు. అసాధారణమైన నిబద్ధతతో దేశానికి సేవ చేయాలనే సాధారణ పౌరుల సంకల్పానికి ఇది ప్రతిరూపంగా నిలుస్తుందని అన్నారు. సరిహద్దుల పరిరక్షణ నుంచి విపత్తు సహాయం, దేశ నిర్మాణం వరకు టెరిటోరియల్ ఆర్మీ సైనికుల ధైర్యం, అంకిత భావం, నిస్వార్థ సేవ వెలకట్టలేనివని అన్నారు. దేశ సేవ పట్ల వారి అచంచలమైన నిబద్ధతకు, బలమైన ఆత్మనిర్భర భారతదేశం కోసం వారు చేస్తోన్న అమూల్యమైన కృషి అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల శాశ్వత కార్మిక ధృవీకరణ పీఈఆర్ఎంకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరు దేశాల ఉమ్మడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతిభావంతుల బదిలీ తర్వాత బదిలీ భారత అమెరికా ఆర్థిక వ్యవస్థలకు విలువను చేకూరుస్తుందన్నారు. ఇది భారతీయులకు అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ అత్యాధునిక ప్రతిభ ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగ కల్పన వంటి వాటికి ప్రాధాన్యతను అందించడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో వాటాదారుల సంపదను సృష్టించడమే కాకుండా ఇది రెండు దేశాలకు అపారమైన పరస్పర ప్రయోజనం చేకూరుస్తోందని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
2: यह ध्यान दिया जाना चाहिए कि पर्म H1B वीजा कार्यक्रम से अलग है. पर्म आवेदनों का निलंबन अपने आप में मौजूदा H1B वीजा की वैधता या H1B वीजा धारकों और उनके आश्रितों डिपेंडेंट्स यानी की स्थिति को प्रभावित नहीं करता है. हालांकि प्रभावित कंपनियां के योग्य कर्मचारियों की स्थायी निवास अथवा ग्रीन कार्ड प्रक्रिया पर कुछ प्रभाव पड़ सकता है.
0: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపూర్ ప్రసాద్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజులు ముందుగా సమర్పించాలని తెలిపారు. గతంలో కూడా ఆ ప్రదేశంలో నిరసన ప్రదర్శన చేయడానికి సీజేపీకి అనుమతి లభించినప్పటికీ వారు నిర్దేశించిన మార్గదర్శకాలను, ఇచ్చిన హామీలను పాటించడంలో విఫలమైంది యారని ఆమె పేర్కొన్నారు. అలాగే న్యూఢిల్లీ ప్రాంతంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి, ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అనుమతి నిరాకరించే నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రజా భద్రత, శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు తెలియజేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. న్యూఢిల్లీలో రేపు జంతర్ మంత్ర వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చిపోయే రైళ్ల సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు

0: భారతీయ రైల్వే ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఆయా స్టేషన్లకు రైల్వే సర్వీసులు నడవవని స్పష్టం చేసింది. ఈ స్టేషన్ల నుంచి ప్రస్తుతం మొత్తం 10 గంటల పాటు రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. మరోవైపు న్యూఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్లు ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపటి వరకు మూసివేస్తున్నట్లు ఆ ప్రకటనలో డీఎంఆర్సీ వివరించింది. జంతర్ మంత్ర వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల కారణంగా మెట్రో స్టేషన్ల ఎంట్రన్స్ ఎగ్జిట్స్ మూసివేయాలని డీఎంఆర్సీకి ఢిల్లీ పోలీసులు లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ వెల్లడించింది. దేశంలో బలమైన పరిశోధనా సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు కీలక సాధనాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన డిజిటల్ ఆరోగ్య వనరులపై 5వ జాతీయ శిక్షణకం సదస్సులో ఆమె ప్రసంగిస్తూ, విజ్ఞానం సమాచార లభ్యతను సులభతరం చేయడంలోనూ, వైద్య విద్య పరిశోధన ఆరోగ్య సంరక్షణ అందించే పునాదులను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. వైద్య కళాశాలలను, ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో డిజిటల్ వైద్య వనరులను విస్తరించాలని పిలుపునిచ్చారు. సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయటం, మంచి వైద్య గ్రంథాలయ పద్ధతులను అవలంబించడం ద్వారా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకత్వం మద్దతు అందించడం అవసరమని పుణ్య సలీల శ్రీవాత్సవ స్పష్టం చేస్తూ, రేపు కేరళం, మహి, తమిళనాడు, పాండిచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇలా ఉండగా కొంకణ్, గోవాల్లో రేపు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది. క్రికెట్. భారత వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా 2వ మ్యాచ్ ఈరోజు రాంచీ వేదికగా జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 17 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 194 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ టెలికాం, డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శాశ్వత కార్మిక ధృవీకరణ పెర్మకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరు దేశాల ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీ వేదికగా 2వ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: Bharti FM 101.3.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్ లో. ఇంతవరకు ఎన్నడూ కలగనంత కొత్తగా అనిపిస్తుందట ఆమె హృదయానికి. ఒక లయ చెప్పుడు కలిగిన ఆమెకు ఎప్పుడు కంగారు పెట్టిస్తూనే ఉంటుందట. అతడికేమో అతగాడి వేసే ఆ కోతి చిందులు కూడా ఏంటో

కొత్తగా చేసే నాట్యంలా అనిపిస్తుందట. ఆమె పరిచయం వలనో లేక ఇంకేమిటో, ఇలాంటివన్నీ ప్రేమికులకు ప్రేమలో పడిన తర్వాతే తెలుస్తుందట. మీకు కూడా తెలియాలి అంటే ఒకసారి ఈ పాట వినాల్సిందే. నువ్వు వస్తానంటే నేను వద్దంటారా ఈ చిత్రం నుంచి? ఈ మెలోడియస్ డ్యూయెట్ మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్ లో. ఈ మానవుడు పక్కనే ఉంటే ఆమె

మీద ఆ సూర్యు నుంచి వచ్చే ఆ సూర్యకిరణాల ఛాయలు కూడా పడనీయరట. వాత్సాయన కావ్యాన్ని సరికొత్తగా కొత్తగా భాష్యం చెప్పేస్తున్నాడట ఈ పంచదార చిలుకమ్మకు. అదేంటో ఎంత మధురంగా ఉంటుందో తెలియాలి అంటే అన్నయ్య చిత్రం నుంచి ఈ పాటను మనం వినాల్సిందే.

0: भारती एफएम 101.3। ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా!
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వెల్ మరియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. స్టూడియోలో సమయం చూస్తే 9:05. మరి ఈ టైంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ అల్లుడా మజాక మరియు పెద్దరాయుడు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలే రమ్మదాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మరియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్చ్యం చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. ఇప్పుడు మీకు సరబుతున్న గీతాలు విజేత మరియు అమరజీవి ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: Bharti FM 101.3.
1: నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీఫ్ వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్చ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 10 గంటలు. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆ పాత మధుర గీతాలని వింటూ ఆనందిస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన వినిపించిన రకాలే కార్యక్రమాన్ని. ముందుగా మీకు సరాబోతున్న గీతాలు ఆరాధన మరియు అమర శిల్పి జక్కన ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకు సరాబోతున్న గీతాలు సిఐడి మరియు లేత మనసులు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

ఫ్రెండ్స్ మీరు అంతర్జం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం వినిపించిన రాగానే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు మంచివాడు మరియు గండికోట రహస్యం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకు సరబోతున్న గీతాలు డబ్బుకు లోకం దాసోహం మరియు మా మంచి అక్కయ్య. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: మిమ్మల్ని ఫ్రెండ్స్ మీరు అంత ఇప్పుడు న్యూస్ అని హిందీ వింటారు.
1: గాలి సోకితే అపమృత్యు భయం ఉండదు, తులసి యొక్క చరిత్ర వింటే పాపహరము, తులసి నా భక్తురాలు, ఆ బృందావనంలో విహరిస్తూ ఉంటాను, తులసిని అంటిపెట్టుకుని కోటగా ఉంటానని చెప్పి నారాయణ మూర్తి ఎప్పుడైతే ఆ తులసి ప్రభావాన్ని గురించి చెప్పాడో దేవతల పుష్పవృష్టి కురిపి